ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మా ఈనాటి ప్రసారాల ప్రారంభం. శ్రోతలకు నమస్కారం. శక సంవత్సరం 1948, భాద్రపద మాసం 17వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, సెప్టెంబర్ నెల 8వ తారీఖు, మంగళవారం. శ్రోతలందరికీ శుభోదయం.

ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెడ్స్. టుడే క్లాక్లో సమయం 6 గంటలు కావస్తుంది. మరి కాసేపట్లో హిందీలో అలాగే అనంతరం ఆంగ్లంలో వార్తలు వింటారు.

0: FM Rainbow 101.9 Musically yours.
1: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్. రెయిన్బోతో జీవితం రంగులమయం. స్టూడియో క్లాక్ లో సమయం 6:11 అవుతుంది. క్షేత్రదర్శిని కార్యక్రమం వింటున్నారు. భక్తి అంటే భగవంతుడు ఎంత దగ్గరగా ఉంటాడో చెప్పే ఒక అద్భుతమైన క్షేత్రం. మరి ఆ క్షేత్రం గురించి తెలుసుకుందాం ఇవాళ్టి క్షేత్రదర్శన్లో ఈ పాట తర్వాత.

క్షేత్ర దర్శనం వింటున్నాం. ఒక భక్తుడు స్వామిని విడిచి ఉండలేనని కోరితే ఆ భక్తుడినే మద్ది చెట్టుగా మార్చి ఆ చెట్టు కిందే ఆంజనేయుడు కొలువైన కథ ఇది. ఏలూరు జిల్లాకు సమీపంలోని గురువాయిగూడెంలో ఉన్న శ్రీ మద్ది ఆంజనేయ స్వామి ఆలయం ప్రత్యేకత ఇది. ఇక్కడ స్వామివారు ఒక చేతిలో పండు, మరో చేతిలో గదను ధరించి స్వయంభూగా దర్శనమిస్తారని భక్తుల విశ్వాసం. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ ఆలయానికి సాధారణ శిఖరం కాకుండా మద్ది చెట్టే శిఖరంలా ఉండటం అన్నమాట. భక్తి, విశ్వాసం, స్వామిపైన ప్రేమ, ఈ మూడింటి కలయికే శ్రీ మద్ది ఆంజనేయ క్షేత్రం. మరి ఈ ఆలయ క్షేత్ర స్థల పురాణం గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం ఈ పాట తర్వాత.

క్షేత్ర దర్శనం వింటున్నారు. మరి పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో గురువాయిగూడెంలో ఉన్న ఆ ఆంజనేయ స్వామి ఆ క్షేత్ర స్థల పురాణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. రావణాసురుని సైన్యంలో మధ్వాసుర అనే రాక్షసుడు ఉండేవాడు. సీతాదేవిని అన్వేషిస్తూ లంకను చేరుకున్న హనుమ పరాక్రమాన్ని చూసిన ఆ రాక్షసుడు హనుమ భక్తునిగా మారి నిత్యం ఆరాధిస్తుండేవాడు. అయితే శత్రుపక్షంలో ఉండడం వల్ల హనుమాన్ని నేరుగా దర్శించే అవకాశం లేక యుద్ధంలో హనుమంతుడికి ఎదురుగా వెళ్లి వీరమరణం పొందుతాడు. ఆ రాక్షసుడే ద్వాపర యుగంలో మధ్వకుడిగా జన్మిస్తాడు. ఈసారి కూడా కౌరవుల పక్షాన పోరాడిన ఈ రాక్షసుడు యుద్ధంలో వీరమరణం పొందే ముందు అర్జుని రథంపై ఉన్న జెండాలో హనుమంతుణ్ణి చూసి తనువు చాలిస్తాడు. మరి తర్వాత మరిన్ని విషయాలు తెలుసుకుందాం ఈ పాట తర్వాత.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెచ్ క్షేత్రదర్శిని కార్యక్రమం వింటున్నారు. మరి మనం ఇవాళ శ్రీరామ హనుమంతుడి గురించి పశ్చిమ గోదావరి జిల్లాలోని గురువాయిగూడెంలో వెలిసిన మద్ది ఆంజనేయ స్వామి క్షేత్ర విశేషాలు తెలుసుకుంటున్నాం. అయితే మనం ఇందాక మాట్లాడుకున్నట్టు ఆ రాక్షసుడే కలియుగంలో మధ్వ మహర్షిగా జన్మించి గురువాయిగూడెంలో ప్రతి నిత్యం ఎర్రకాలువలో స్నానం చేసి హనుమంతుడి సాక్షాత్కారం కోసం ఆ ఎర్రకాలువ ఒడ్డున తపస్సు చేసుకుంటూ ఉండేవారట. ఇలా ఎన్నో ఏళ్ళు గడిచాయి. ఒకరోజు అలాగే స్నానం చేసి ఒడ్డుకు వస్తున్న మహర్షి వయోభారంతో తూలి కింద పడబోగా ఒక వానరం అంటే కోతి వచ్చి మహర్షికి ఆసరా ఇచ్చి నిలబెట్టి అరటిపండు ఇచ్చి ఆకలి తీర్చిందంట. ఇలా కొన్నాళ్ల పాటు అలాగే జరిగి అయిన తర్వాత కొంతకాలానికి తనకు సహాయం చేస్తుంది సాక్షాత్తు హనుమంతుడే అని ఆ మహర్షి గుర్తిస్తాడు. అప్పుడు ఆనంద పరవశంతో మహర్షి హనుమంతుడికి నమస్కరించగా హనుమంతుడు ప్రత్యక్షమై మహర్షిని వరం కోరుకోమంటాడు. మరింతకీ ఆ వరమేంటో తెలుసుకుందాం ఈ పాట తర్వాత.

స్టూడియో క్లాక్ లో సమయం 6:46 అవుతుంది. మీరు వింటున్నారు క్షేత్రదర్శిని. అయితే ఆ మధ్య మహర్షి హనుమను తనతోనే శాశ్వతంగా ఉండిపోవాలనే వరం కోరుకున్నాడంట. అప్పుడు హనుమంతుడు మధ్వ మహర్షిని మద్ది చెట్టుగా మారిపోమ్మని వరమిచ్చి తాను ఆ మద్ది చెట్టు త్వరలో స్వయంభూగా వెలిశాడని ఆలయ స్థల పురాణం ద్వారా తెలుస్తోంది. అయితే ఆ తర్వాత కొన్ని రోజులకి హనుమంతుడి భక్తురాలికి స్వప్న సాక్షాత్కారం ఇచ్చి తన దర్శనం ఇప్పిస్తాడనమాట. ఆ భక్తురాలు అక్కడికి వెళ్ళి చూడగా ఒక చేతిలో గద, మరో చేతిలో పండుతో హనుమంతుడి దర్శనమిస్తాడు. అప్పుడు ఊరందరూ కలిసి హనుమంతుడికి మద్ది చెట్టు చుట్టూత గర్భాలయాన్ని నిర్మించి ఆ తర్వాత ఆలయాన్ని ఇంకా అభివృద్ధి చేశారు. ఆ విధంగా ఆ మద్ది చెట్టు అంటే ఆ పశ్చిమ గోదావరి జిల్లాలోని గురువాయిగూడెంలో వెలిసిన మద్ది ఆంజనేయ స్వామి అనే ఆ క్షేత్రం వెలిసింది. ఆ క్షేత్రం విశేషాలు మరిన్ని ఈ పాట తర్వాత.

మరి ఆ మద్ది హనుమంతుడి ఆలయ విశేషాలేంటో తెలుసుకుందామా? ఏలినాటి శని దోషాలున్నవారు, వివాహం ఆలస్యమయ్యేవారు తమ సమస్యని హనుమంతుడికి విన్నవించి 21 ప్రదక్షిణలు చేసి సమస్య తొలగిన తర్వాత 108 ప్రదక్షిణలు చేసి మొక్కులు తీర్చుకోవడం ఇక్కడ చాలా ఆనవాయితీ. ఇంకా మొక్కులు తీర్చుకునే భక్తులు ఆలయ ప్రాంగణంలోనే పరమానం వండి ఆ తర్వాత స్వామికి నివేదించి అందరికీ ప్రసాదం కూడా పంచిపెట్టే ఆనవాయితీ కూడా ఉంది ఈ ఆలయంలో. ఇంకా ఈ ఆలయంలో నిత్య పూజలతో పాటు ప్రతి మంగళవారం తమలపాకు పూజ, ప్రతి శనివారం పంచామృతాభిషేకం విశేషంగా జరుగుతాయి. ఇంకా ఇంకొక విశేషం ఏంటంటే, స్వామివారి జన్మనక్షత్రమైన పూర్వభాద్ర నక్షత్రం రోజు జరిగే సువర్చల సమేత ఆంజనేయ స్వామి కళ్యాణంలో పాల్గొనేందుకు ఇతర రాష్ట్రాల

నుండి కూడా భక్తులు రావడం, పెద్ద ఎత్తున రావడం కూడా విశేషం. ఇంకా హనుమ జయంతి కూడా ఈ ఆలయంలో చాలా ఘనంగా నిర్వహిస్తారు. కార్తీక మాసంలో ఎంతోమంది భక్తులు హనుమాన్ దీక్షను స్వీకరించి ఈ ఆలయానికి తరలివచ్చి ఇరుముడిని కూడా సమర్పిస్తారు. మరి ఈ ఆలయాన్ని మీరు కూడా దర్శించుకోవాలనుకుంటే ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు రైల్వే స్టేషన్ నుంచి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న మద్ది ఆంజనేయ స్వామి ఆలయానికి ప్రైవేట్ వాహనాల ద్వారా కూడా మీరు చేరుకోవచ్చు. ఇది ఇవాల్టి క్షేత్రదర్శనంలో మనం తెలుసుకున్నాం పశ్చిమ గోదావరి జిల్లాలోని గురువాయిగూడెంలో వెలిసిన మద్ది ఆంజనేయ స్వామి క్షేత్ర విశేషాలు.

ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్ రెయిన్బోతో జీవితం రంగులమయం. గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు హెల్తీ మార్నింగ్స్. హెల్తీగా ఫిట్గా ఉండాలి అని అందరికి అనిపిస్తుంది, కానీ దానికి తగ్గట్టుగా కొన్ని చేయాలంటే మాత్రం ఇంట్రెస్ట్ లేకపోవడం, కుదరకపోవడం లాంటి రీజన్స్ వెతుక్కుంటూ ఉంటాం. సో అదే మన టాపిక్ హెల్తీ మార్నింగ్స్లో. ఏంటో తెలుసుకుందాం, స్టే ట్యూన్డ్.

సూపర్ హిట్ నెంబర్ విన్నాం రాజా సినిమా నుండి. మరి మార్నింగ్ లేవగానే మనం మొబైల్ చెక్ చేస్తాం, కానీ మన బాడీని లాస్ట్ టైం ఎప్పుడు చెక్ చేసుకున్నాం? ఫోన్కి ఛార్జింగ్ అవసరం అని మనకు తెలుసు, కానీ మన బాడీకి మూమెంట్ అవసరం తెలుసా? ఫిట్గా ఉండటానికి పెద్ద పెద్ద పనులే కాదు, చిన్న చిన్న అడుగులే చాలు అంటున్నారు ఎక్స్పర్ట్స్. మరవేంటో తెలుసుకుందాం ఈ సూపర్ హిట్ నెంబర్ తర్వాత. స్టే ట్యూన్డ్.

0: హే, వెరీ హంగ్రీ. వాట్ స్పెషల్ టుడే?
1: బిర్యానీ, కబాబ్స్, హలీమ్. బట్ వెయిట్, దిస్ మోర్.
2: మోర్ దాన్ ఫుడ్, ఇట్స్ ద స్టోరీస్ బిహైండ్ ద రెసిపీస్, ద హిస్టరీ ఆఫ్ ద కిచెన్స్ అండ్ ద ఫ్లేవర్స్ దట్ షేప్డ్ అవర్ సిటీ.
0: అండ్ వేర్ డు వి టేస్ట్ ఆల్ దిస్?
1: ఆన్ జష్న్ ఇన్ హైదరాబాద్ ఎవ్రీ ఆఫ్టర్నూన్ అట్ 2 o'clock ఆన్ FM రెయిన్బో 101.9.
2: From Charminar's Irani Chai to the evolution of Hyderabadi biryani, it's a feast for your ears.
3: Jashne Hyderabad, savor the city's soul.
4: స్టూడియో క్లాక్లో 7:14 అవుతుంది. మనం వింటున్నాం హెల్తీ మార్నింగ్స్ విత్ మీ ఆజ్ రంజిత్. మరి మార్నింగ్ లేచినప్పటి నుండి కూర్చోవడం స్టార్ట్ చేస్తే బైక్ మీద, బస్సులో, కార్లో, ఆఫీస్లో, మెట్రోలో, ఆహా, ఎక్కడ నుంచి మొదలైతే మళ్ళీ ఇంటికి వచ్చినాక సోఫాలో, ఇంకా కుర్చీలో, ఎక్కడైనా సరే కూర్చోవడమే. మన లైఫ్ మొత్తం కూర్చోవడమేనా ఏంది అని అనిపిస్తుంది కదా. మరి మనం పనిలో ఎంత బిజీగా ఉన్నా మన

బాడీని కదిలించడానికి కొంచెం టైంని మనం కేటాయించాలంట. ఓకేనా? అప్పుడు ఏమనుకోవాలి మనం, కమాన్ లెట్స్ డూ ఇట్ అని అనుకోవాలన్నమాట. రైట్, ఇంకా ఏం చేయాలి మరి, ఫిట్నెస్ సంబంధించిన విషయాలన్నీ మాట్లాడుకుందాం ఈ పాట తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్, రెయిన్బోతో జీవితం రంగులమయం.

సూపర్ హిట్ నెంబర్ వింటూ ఎంజాయ్ చేస్తున్నాం హెల్తీ మార్నింగ్స్. ఎంజాయ్ అంటే అసలు హెల్తీగా ఉండాలి, ఫిట్గా ఉండాలంటే ఏం చేయాలంటే జనరల్గా అండ్ బేసికల్లీ మనకి ఫిట్నెస్ అనగానే వెంటనే సిక్స్ ప్యాక్స్ ఉండాల్సిందే అనుకుంటాం కదా. సోషల్ మీడియాలో కూడా ఫిట్నెస్ అంటేనే సిక్స్ ప్యాక్ అన్నట్టు చూపిస్తే ఇక మనమైనా ఏం చేస్తాం చెప్పండి. ఫిట్నెస్ అంటే ఉదయం ఎనర్జీగా ఉండటం, మన రోజువారీ పనుల్ని యాక్టివ్గా చేయడం, అన్నింటికి మించి ఆరోగ్యంగా ఉండటమే ఫిట్నెస్. జిమ్లో సెల్ఫీలు తీసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం కాదు, లుక్ ఫిట్ అంటే అసలే కాదు ఫీల్ ఫిట్ అంట. మరి ఇంకేంటో తెలుసుకుందాం ఫిట్నెస్ గురించి ఈ పాట తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్, రెయిన్బోతో జీవితం రంగులమయం.

హలో డియర్ లిసనర్స్, మన లైఫ్లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు. మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు. ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్స్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. At 7 p.m. every day, only on FM Rainbow 101.9.

దట్ వాజ్ ఎ సూపర్ ట్రాక్ ఫ్రమ్ ద మూవీ ఇద్దరు మిత్రుడు. మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్, రెయిన్బోతో జీవితం రంగులమయం. నేను మీ ఆచరణ్జిత్. మనం హెల్తీ మార్నింగ్స్లో దేని గురించి మాట్లాడుతున్నాం? ఫిట్నెస్ గురించి కదా. సో కొన్నిసార్లు మన కోసం ఎవరూ లేరు, నాకంటూ ఎవరూ రారు అని ఫీల్ అయిపోతుంటాం, కానీ ఒకరున్నారు. మనం నిద్రపోతున్నా, పనిచేస్తున్నా, ఇంకేం చేస్తున్నా వారు మాత్రం మన కోసం పనిచేస్తూనే ఉంటారు. వారెవరో తెలుసా? గుండెగారు. నిజమే కదా, మన గుండెను మనలాగా క్యాజువల్లీ ఉంటుందా చెప్పండి? మన గుండెకి సండే కూడా ఉండదు. అలాంటి గుండె కోసం డైలీ కొంచెం టైం తీసుకోలేమా చెప్పండి? సో లైఫ్ అంటే లిఫ్ట్కి బదులు మెట్లు వాడదాం వీలైనప్పుడు. అంటే చాలామంది అంటుంటారు మేం కూడా మెట్లే వాడతాం తెలుసా, కానీ ఎప్పుడో తెలుసా లిఫ్ట్ లేనప్పుడే అంటూ ఉంటారు, నాకు తెలుసు. బట్ ఇలాంటివి చిన్న చిన్నగా ప్రాక్టీస్ చేస్తే మనం నిజంగా మనకు తెలియకుండానే ఫిట్గా ఉంటామంట. ఇంకా చాలా ఉన్నాయి, డెఫినెట్గా మాట్లాడుకుందాం ఈ పాట తర్వాత. స్టే ట్యూన్డ్. చాలామంది ఫిట్గా ఉండాలి, వాకింగ్ చేయాలంటే ఇదిగో ఈ పాటలో వచ్చే లిరిక్స్ లాగా నలుగురికి నాకు నచ్చదు అంటారు.

0: అలా అనుకుంటే మాత్రం వాకింగ్ చేయలేము, ఎక్సర్సైజ్ చేయలేము. ఎందుకంటే నలుగురికి నచ్చనిది నాకు అస్సలు నచ్చదంటే మరి వాకింగ్ చేయాలి, ఫిట్ గా ఉండాలి, హెల్తీగా ఉండాలంటే మాత్రం అది అస్సలు పాసిబుల్ అవ్వదండి. సో సాంగ్ బాగా ఎంజాయ్ చేశాం కానీ మరి రియాలిటీగా వచ్చేస్తే మాత్రం మనం ఒక్కరైనా నడవాల్సిందే పార్క్ లో, ఒక్కరమైనా వాకింగ్ చేయాల్సిందే, ఒక్కరమైనా ఫిట్ గా ఉండాల్సిందేనంటే మనం కష్టపడాల్సిందే. రైట్, హెల్తీ మార్నింగ్స్ వింటున్నారు విత్ మీ ఆర్జే రంజిత్. స్టూడే క్లాక్ లో 7:40 అవుతుంది. మరిన్ని ఇంకా విషయాలు ఉన్నాయి, అవన్నీ తెలుసుకుందాం ఈ సూపర్ హిట్ నెంబర్ తర్వాత. వింటనే ఉండండి, స్టే ట్యూన్డ్.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్ లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు

0: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
1: స్టూడియో క్లాక్లో 7:47 టైం ముందుకు వెళ్తోంది. మనం వింటున్నాం హెల్తీ మార్నింగ్స్ విత్ మీ ఆర్ చిరంజీత్. సో ఇంతకీ మీరు ఎక్స్క్యూజా ఎక్సర్సైజా అంటే మీ ఆప్షన్ ఏంటి చెప్పండి. సర్లే రేపటి నుంచి నేను వాకింగ్ చేస్తాను అని ఈ మాట ఇప్పటికీ ఎన్నిసార్లు అనుకుని ఉంటామో కదా, లెక్కే లేదు కదా. సో అఫ్ కోర్స్ అందరం అదే బాపత్ అనుకోండి, కానీ ఏదైనా అనుకుంటే మాత్రం ఈరోజు చేసేయాలి డూడ్. 5 నిమిషాలైనా సరే ఈరోజు చేసేద్దాం, ఓకేనా? ఎందుకంటే టుమారో ఈజ్ ఎ మిస్టరీ, కానీ ఈరోజు మాత్రం మన చేతుల్లోనే ఉంది. అది వాకింగ్ అయినా ఎక్సర్సైజ్ అయినా ఫిట్గా ఉండాలన్నా లేకపోతే ఇంకేదైనా మన జీవితంలో మనం తీసుకునే ఒక గొప్ప నిర్ణయమైనా సరే ఈరోజే చేసేయాలంట. దానికి రేపు అంటే ఇప్పుడు షాపుల్లో చిన్న చిన్న అంటే ఏమంటారంటే అరువుకు లేదు రేపు అని ఇలా పెడుతూ ఉంటారు కదా, సో ఆ విధంగా అనమాట. ఏదైనా అనుకుంటే ఈరోజు చేసేయాల్సిందే, రైట్? ఇంకా మాట్లాడుకుందాం. ఈ సూపర్ హిట్ నెంబర్ వచ్చేస్తుంది నువ్వు నాకు నచ్చావు సినిమా నుండి. ఓ ప్రియతమ అంటూ మనందరి కోసం స్టేడియం.

0: సూపర్ హిట్ నెంబర్ విన్నాం ఓ ప్రియతమ అంటూ నువ్వు నాకు నచ్చావు సినిమా నుండి. అయితే మన బాడీ గనక అలసిపోతే రెస్ట్ తీసుకుంటాం కదా, మరి మన మనసు అలసిపోతే సరదాగా అలా ఓ చిన్న వాక్, ప్రశాంతంగా అలా కాసేపు. కొన్నిసార్లు మనకు కావాల్సింది పెద్ద సొల్యూషన్ కాదు, కొంచెం నడక, కొంచెం ప్రశాంతత. సో ఫిట్గా ఉండాలంటే జిమ్కే పోవాల్సిన అక్కర్లేదు, వాకింగ్, సైక్లింగ్, డాన్సింగ్, ఇంకేదైనా సరే మూమెంట్ ఉండాలమ్మా అంటారు కదా ఆ సినిమాలో ఎంఎస్ నారాయణ, ఆ విధంగా. ఎందుకంటే ఫిట్నెస్గా అంటే ఫిట్నెస్కి ఒకే అడ్రస్ అంటూ ఉండదు, మనం ఏ విధంగా అయినా మన బాడీని మూవ్ చేయొచ్చు. సో ఇది గుర్తుపెట్టుకొని మనం ఫిట్గా ఉండొచ్చు అన్నమాట.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

సూపర్ హిట్ నెంబర్ వింటూ ఎంజాయ్ చేస్తున్నాం కదా. మరి సో ఫైనల్ గా మనకు అర్థమైంది ఏంటంటే ఫిట్నెస్ ఈజ్ ఏ నాట్ డెస్టినేషన్, అది రోజువారీ అలవాటు అన్నమాట. ఫిట్నెస్ అంటే వేరే వాళ్ళను ఇంప్రెస్ చేయడం కాదు, మన జీవితాలని మనం ఇంప్రూవ్ చేసుకోవడం. బాగుంది కదా, అందుకే వాడేసా. సో వాకింగ్, ఎక్సర్సైజ్, డైట్, కంటి నిండా నిద్ర, ఇవన్నీ కరెక్ట్ గా ఉన్నప్పుడే హెల్తీగా ఉంటాం, అప్పుడే మనం రియల్ గా ఫిట్ గా ఉన్నామని అర్థం. సో స్టే హెల్తీ, స్టే ఫిట్, అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, స్టే ట్యూన్డ్.

0: FM Rainbow 101.9 Musically yours.
1: ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెడ్స్. 2 o'clock సమయం 8 గంటలకు వస్తుంది. మరి కాసేపట్లో వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. తదుపరి తరం నెట్వర్కులు ఉమ్మడి భద్రతా ప్రయోజనాలను ప్రతిబింబించేలా, పోటీతత్వాన్ని బలోపేతం చేసేలా, ఆవిష్కరణలను ప్రోత్సహించేలా చూసే ప్రయత్నంలో భారత్ అమెరికాతో సహా మరో 24 దేశాలతో చేరిందని అమెరికా వాణిజ్య శాఖ ఒక సోషల్ మీడియా పోస్టులో తెలిపింది. G20 ఇన్నోవేషన్ మినిస్టీరియల్ సమావేశాల సందర్భంగా కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ సహాయ మంత్రి జితిన్ ప్రసాద్, అమెరికా వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లుట్నిక్ను కలిసిన అనంతరం ఈ ప్రకటన వెలువడింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈరోజు గుజరాత్, మహారాష్టలో పర్యటిస్తారు. గుజరాత్లోని వడోదర నుంచి 35,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన వివిధ అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. అలాగే మహారాష్టలోని ముంబైలో గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ GFF 2026ను ప్రారంభించి ప్రసంగిస్తారు. సింగరేణిలో సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న మారుపేర్ల సమస్యను మానవీయ కోణంలో పరిష్కరించేందుకు రాష్ట ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క శాసన మండలిలో తెలిపారు. ఈ సమస్య పరిష్కారానికి ఇప్పటికే ఒక కమిటీని ఏర్పాటు చేశామని, దాని సిఫారసుల ఆధారంగా స్పష్టమైన నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. ఆటో ఛార్జీల పెంపుకు తెలంగాణ ప్రభుత్వం సానుకూలంగా ఉందని, కమిటీ నివేదిక ఆధారంగా త్వరలో అమలు చేస్తామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఆటో కార్మిక సంఘాల ప్రతినిధులతో సచివాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్, కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి సమావేశమై పలు అంశాలపై చర్చించారు. 40 లక్షల మంది విద్యార్థుల 15,000 కోట్ల రూపాయల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని, 22A నిషేధిత జాబితా నుంచి పేదల ప్రైవేటు భూములను తొలగించాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన అసెంబ్లీ ముట్టడిలో బీజేపీ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావును పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడాన్ని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి, బీజేపీ రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్ తీవ్రంగా ఖండించారు. దళిత స్పీకర్పై ఎమ్మెల్సీ తాత మధు చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ ఆయన్ను సస్పెండ్ చేయాలని టీపీసీసీ అధ్యకులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ డిమాండ్ చేశారు. స్పీకర్ పదవి అత్యంత గౌరవప్రదమైందని, ఆ పదవిలో ఉన్న వ్యక్తిపై కులపరమైన, అవమానకరమైన వ్యాఖ్యలు చేయడం సమర్థనీయం కాదని పేర్కొన్నారు. మహిళా శాసనసభ్యులపై సోమవారం జరిగిన దాడికి, దాష్టీకానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే బాధ్యత వహించాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకుడు తారక రామారావు డిమాండ్ చేశారు. మహిళా ఎమ్మెల్యేల చీరలు లాగడం, గొంతులు పట్టుకోవడం, జుట్టు లాగుతూ పోలీసులు దాడి చేయడం దుర్మార్గమని ఆవేదన వ్యక్తం చేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ఏఆర్ న్యూస్ HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: FM Rainbow 101.9 Musically yours.
1: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ రెయిన్బోతో జీవితం రంగులమయం. స్టూడియో క్లాక్ లో 8:05 దాటి మనకి వైబ్రెంట్ హైదరాబాద్ కి వెల్కమ్ చెప్పేస్తుంది అనమాట. అంటే కొన్ని విషయాలు తెలుసుకున్నప్పుడు అనిపించే వైబ్స్ మామూలుగా ఉండవు, అలాంటి స్పెషల్ వైబ్స్ ఉన్న ఇవాల్టి వైబ్రెంట్ హైదరాబాద్ రెడీగా ఉంది. మరి మీరు రెడీయా? ఈ సూపర్ హిట్ నెంబర్ తర్వాత ఏంటి మరి విశేషాలు తెలుసుకుందాం. స్టే ట్యూన్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: సూపర్ హిట్ నెంబర్ విన్నాం కదా, మరి వైబ్రెంట్ హైదరాబాద్ లో మనం ఏం మాట్లాడుకోబోతున్నామో అంతా రెడీ చేసి పెట్టాను మాట్లాడుకోవడం, అలాగే మధ్య మధ్యలో మంచి మంచి పాటలు వినడమే లేట్ అనమాట. స్టూడియో క్లాక్ లో 8:12 అవుతుంది. మరి మీ లైఫ్ లో మీరు రాసిన ఫస్ట్ అక్షరం ఏంటో గుర్తుందా? ఉండకపోవచ్చులే, కానీ ఆ ఒక్క అక్షరం నుండి మొదలైన ప్రయాణమే ఈరోజు మీరు చదివే ప్రతి మెసేజెస్కి, రాసే ప్రతి సంతకానికి, ఇంకా మనం అంటే చదువుకు అక్షరానికి సంబంధించినంతా చేయడానికి, ప్రపంచాన్ని అర్థం చేసుకునే ప్రతి ఆలోచన కారణం. ఒకప్పుడు మనం ఈ నేర్చుకున్నాం, ఈరోజు అవే అక్షరాలతో కథలు రాస్తున్నాం, సందేశాలు పంపిస్తున్నాం, ఇంకా చాలా చేస్తున్నాం కదా. మన జీవితాన్ని మనమే నిర్మించుకున్నాం కూడా చాలామంది. అందుకే ఈరోజు ఒక స్పెషల్ డే ఉంది, అదేంటో ఈ పాట తర్వాత చెప్పేస్తాను. అంతవరకైతే సూపర్ హిట్ నెంబర్ని ఎంజాయ్ చేయండి, స్టే ట్యూన్డ్.

సూపర్ హిట్ నెంబర్ విన్నాం. మరి ఇవాళ ఆ స్పెషల్ డే ఏంటి అంటే, ఇవాళ అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం. అక్షరం చిన్నదే కానీ దానికి సంబంధించిన ప్రపంచం చాలా పెద్దది. అక్షరం విలువ తెలిస్తే అది మన జీవితాల్ని ఏ స్థాయికి తీసుకువెళ్తుందో చెప్పడానికి, అలాగే అక్షరాస్యత ఒక ప్రాథమిక హక్కు అని, దాని ఇంపార్టెన్స్ని మన ప్రజలకి గుర్తు చేయడానికి ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 8 అంటే ఇవాళ అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉంటాం. మొదటిసారిగా 1961లో యునెస్కో దీన్ని స్టార్ట్ చేసింది. ఇది స్టార్ట్ అయ్యి సరిగ్గా ఈ రోజుకి ఎన్ని సంవత్సరాలు తెలుసా? 60 సంవత్సరాలు. అండ్ కాబట్టి అక్షరం అనేది ఒక వెలుగైతే ఆ వెలుగుని పంచితేనే కదా ప్రపంచం మరింత ప్రకాశిస్తుంది.

0: వండర్ఫుల్ సాంగ్ విన్నాం కదా. మరి ఇలాంటి సూపర్ హిట్ నెంబర్స్ ఇంకా ఉన్నాయి, కాకపోతే ఈ సూపర్ హిట్ నెంబర్ ఇంకా చాలా ఉన్నాయి. మరిన్ని విషయాలు తెలుసుకుందాం. స్టేడియం
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.

0: FM Rainbow 101.9.
1: 8:31 స్టూడియో క్లాక్ లో మనం వింటున్నాం వైబ్రెంట్ హైదరాబాద్ విత్ మీ ఆర్జే రంజిత్. మరి మన బాడీకి కూడా వాట్సాప్ అంటే ఉంటే మనకి ఎన్ని మెసేజ్ వచ్చేదో కదా. ఎంతసేపు ఇట్లనే కూర్చొని ఉంటావు, లే అట్లా బయటికి పో, ఇంకా ఏ ఇటు తిరుగు, అటు ఎక్కువసేపు పడుకోవద్దు, ఇలా ఉండేదేమో ఆ కాన్వర్జేషన్స్ కానీ ఆ వాట్సాప్ మెసేజెస్ కానీ. జోక్స్ అపార్ట్, మన బాడీ ఇచ్చే ప్రతి సిగ్నల్ని నెగ్లెక్ట్ చేయకుండా కరెక్ట్ టైంలో కరెక్ట్ కేర్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ కదా. ఎందుకంటే మన బాడీ మాట్లాడదనుకుంటాం కానీ అది నొప్పి రూపంలో చాలా విషయాలు మనకు చెప్తుంది, కానీ కొన్నిసార్లు మనం పట్టించుకుంటే డాక్టర్ దగ్గరికి వెళ్తాం లేదంటే నెగ్లెక్ట్ చేస్తాం. ఇదంతా ఎందుకో మీకు ఈ పాటికి అర్థమయ్యుంటే సూపర్బ్, లేదంటే ఈ పాట తర్వాత నేను చెప్పేస్తాను ఎలాగూ. స్టేడియం

0: ఒక మంచి పుస్తకం మనకు కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది,
1: ఒక కొత్త ఆలోచనను అందిస్తుంది,
0: ఒక కొత్త అనుభూతిని మనలో నింపుతుంది.
1: మరి మీకు నచ్చిన పుస్తకం మీకు ఇచ్చిన ఆ అందమైన అనుభూతిని మా శ్రోతలతో పంచుకోవాలనుకుంటున్నారా?
0: ఎఫ్ఎం రెయిన్బో మీకు అందిస్తున్న ప్రత్యేక అవకాశం రీడ్ విత్ రెయిన్బో.
1: 15 నుంచి 25 ఏళ్ల మధ్య వయసున్న వారెవరైనా మీరు చదివిన పుస్తకం గురించి
0: మీ అనుభూతిని
1: మీ మాటల్లో
0: మా శ్రోతలతో పంచుకోండి.
1: మీ పేరు, మొబైల్ నంబర్ వివరాలను
0: readwithrainbow2026@gmail.com కు పంపండి.
1: మీ రీడింగ్ జర్నీ
0: మీ మాటల్లో మన శ్రోతల ముందుకు. పుస్తకంతో మీ ప్రయాణాన్ని
1: రెయిన్బోతో పంచుకోండి.
0: రీడ్ విత్ రెయిన్బో.
1: రీడ్ విత్ రెయిన్బో.
2: మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ రెయిన్బోతో జీవితం రంగులమయం, వైబ్రెంట్ హైదరాబాద్ వింటున్నాం. సో మరి ఫిజియోథెరపిస్ట్ అంటే ఓన్లీ స్పోర్ట్స్ ప్లేయర్స్కి అవసరం అనుకుంటున్నారు కదా? నో, చాలా మందికి డౌట్ ఉన్నా లేకపోయినా అలానే అనిపిస్తుంటుంది అప్పుడప్పుడు. మనకి ఏదైనా గాయం అయ్యాక కోలుకునే టైంలో మూమెంట్, శారీరక పనితీరుని ఇంప్రూవ్ చేయడంలో ఫిజియోథెరపీ పాత్ర ఇంపార్టెంట్ అన్నమాట. సింపుల్గా చెప్పాలంటే మన బాడీకి మళ్ళీ మూమెంట్ ఎలా ఇవ్వాలి అని నేర్పించే ఎక్స్పర్ట్స్ ఫిజియోథెరపిస్ట్స్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: 8:44 స్టూడియో క్లాక్ లో మనం వింటున్నాం వైబ్రెంట్ హైదరాబాద్ విత్ మీ ఆర్జే రంజిత్. సో ఇవాళ పీటీ డే అంట, అంటే ఫిజియోథెరపీ డే. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 8 జరుపుకుంటాం. గుండె సంబంధిత వ్యాధులు కానీ, పక్షవాతం, మోకాలి మార్పిడి ఆపరేషన్స్, ఇంకేదైనా పోస్ట్ ఆపరేషన్స్ వల్ల మనం మళ్ళీ యథావిధిగా అవ్వాలంటే ఫిజియోథెరపిస్టుల పాత్ర చెప్పాల్సిన అవసరం లేదు కదా. 2026 థీమ్ కూడా అదే, దానికి సంబంధించిందే పెట్టారు. ఏంటంటే గుండెను కాపాడాలన్నా, పక్షవాతం నుండి కోలుకోవాలనుకున్నా, ఆ ప్రయాణంలో ముందుకు సాగాలన్నా సరైన కదలిక, సరైన ఫిజియోథెరపీ ఎంతో ముఖ్యమని. సో మరి మనకి ఎంత పెద్ద పెద్ద డాక్టర్స్ ఆపరేషన్ చేసినా, సర్జరీస్ చేసినా తర్వాత మళ్ళీ మనం మామూలు మనుషులం అవ్వాలి, మళ్ళీ యథావిధిగా నడవాలి అంటే మాత్రం ఫిజియోథెరపిస్టులు చెప్పినట్టే కరెక్ట్గా చేస్తే అప్పుడు మనం కరెక్ట్గా మళ్ళీ బ్యాక్ టు నార్మల్ అవుతాం అన్నమాట. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ఫిజియోథెరపీ డే. అండ్ ఇంకొక సూపర్ హిట్ నెంబర్ అయితే రెడీగా ఉంది. సెల్యూట్ సినిమా నుండి సాధన సర్గం అండ్ బెన్నిదయాలు పాడిన సూపర్ హిట్ నెంబర్ మనందరి కోసం వచ్చేస్తోంది. స్టేట్ యూన్
0: తెలంగాణ రాష్ట్రంలో

0: FM Rainbow 101.9.
1: స్టూడియో క్లాక్ లో 8:53 అవుతుంది. వైబ్రెంట్ హైదరాబాద్ వింటున్నాం. మంచి మంచి విషయాలు తెలుసుకుంటూ సూపర్ హిట్ నంబర్స్. మరి తర్వాత ఒక వండర్ఫుల్ ట్రాక్ వచ్చేస్తుంది రెడీ సినిమా నుండి. రంజిత్ అండ్ కల్పన పాడిన సాంగ్, దేవిశ్రీ ప్రసాద్ కంపోజిషన్ లో రామజోగయ్య శాస్త్రి రాశారు. మరి రెడీ సినిమాలో ఈ పాట వినడానికి మీరంతా రెడీయా? స్టే ట్యూన్డ్.

ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్. టుడే క్లాక్లు సమయం 9 గంటలకు వస్తోంది. మరి కాసేపట్లో వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధును ఈ ఉదయం పోలీసులు న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ లోని ఆయన నివాసంలో అరెస్టు చేశారు. ఆయనతో పాటు మరో ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డిని కూడా అరెస్టు చేశారు. తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పై నిన్న అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో తాతా మధుపై ఎస్సీ ఎస్టీ వేధింపుల చట్టం కింద కేసు నమోదు చేశారు. నిన్న అసెంబ్లీ పరిసరాల్లో ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలపై పోలీసులు దురుసుగా ప్రవర్తిస్తున్నట్టు వచ్చిన ఫిర్యాదులపై సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పించాలని రాష్ట ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య డీజీపీని ఆదేశించారు. ఎమ్మెల్యేలపై జరిగిన ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వాలని కోరారు. రాష్టంలో ఆర్టీసీ దేశంలో మూడవ స్థానంలో ఉండగా త్వరలోనే

రెండవ స్థానానికి చేరుకుంటుందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. రాష్టంలో 10,000కు పైగా బస్సులు నడుస్తున్నాయని, ఆక్యుపెన్సీ 67 నుంచి 89% పెరిగిందని, ఆపరేషన్ లాస్ నుంచి లాభాల్లోకి సంస్థ వచ్చిందని వెల్లడించారు. ఫీజు రీయింబర్స్మెంట్ 22A భూ సమస్యలపై చర్చ జరగకుండా చేయడానికి కాంగ్రెస్ బీఆర్ఎస్ మ్యాచ్ ఫిక్సింగ్ డ్రామాలు ఆడుతున్నాయని బీజేపీ రాష్ట అధ్యకులు ఎన్ రామచంద్రరావు ఆరోపించారు. 40 లక్షల మంది విద్యార్థులకు సంబంధించిన 15,000 కోట్ల రూపాయలకు పైగా ఫీజు బకాయిలు వెంటనే విడుదల చేయాలని, 22A జాబితాలో చేర్చిన లక్షలాది ఎకరాల ప్రైవేటు భూములను తొలగించాలని డిమాండ్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయం ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా 2 బృందాలు క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టాయి. ప్రతిపాదిత ప్రాంతాల్లోని భూములను పరిశీలించిన బృందాలు పలు అంశాలను పరిశీలించాయి. అసోంలోని నగావ్ లోక్సభ స్థానానికి ఉప ఎన్నికను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. దీంతోపాటు తమిళనాడు, పశ్చిమ బెంగాల్లోని 2 స్థానాలకు, పుదుచ్చేరిలో 1 స్థానానికి శాసనసభ ఉప ఎన్నికలను కూడా ప్రకటించింది. నోటిఫికేషన్ రేపు విడుదల చేస్తారు. ఈ నెల 16వ తేదీ వరకు నామినేషన్లు దాఖలు చేయవచ్చు. అక్టోబర్ 6న పోలింగ్ జరుగుతుంది. 9వ తేదీన ఓట్ల లెక్కింపు జరుగుతుంది. భారతదేశం ప్రపంచ ఫార్మసీ స్థానాన్ని బలపరుచుకుంటూ గ్లోబల్ హెల్త్ కేర్ కేంద్రంగా ఎదగాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో ఫార్మా మ్యాక్ టెక్ ల్యాబ్ నెక్స్ట్ ఎక్స్పో 2026ను మంత్రి నిన్న ప్రారంభించారు. రాగల 2 రోజుల్లో దేశ ఈశాన్య ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. బీహార్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్లో ఈరోజు ఇటువంటి వాతావరణ పరిస్థితులే నెలకొనే అవకాశం ఉందని ఆ శాఖ పేర్కొంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: FM Rainbow 101.9 Musically yours.
1: స్టూడియో క్లాంక్లో 9:05 అవుతుంది. మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ రెయిన్బోతో జీవితం రంగులమయం. నేను మీ ఆర్జ రంజిత్. మరి వైబ్రెంట్ హైదరాబాద్ సెకండ్ సెగ్మెంట్ అనమాట ఇది. అంటే హైదరాబాద్ లో ఏం జరగబోతున్నాయి, ఈవెంట్స్ ఏమన్నా అవుతున్నాయా, అవన్నీ విషయాలు తెలుసుకుందాం. ఈ సూపర్ హిట్ ఎనర్జిక్ ట్రాక్ తర్వాత నేనే ఇంద్రన్ అంటూ వచ్చేస్తుంది సింగం సినిమా నుండి మనందరి కోసం. స్టే ట్యూన్డ్.
2: కళ్ళు చురచురగా దిక్కులన్నీ ఎడపడగా దద్దరిల్ల తడతడగా సుళ్ళు దొరికి చుట్టుకొచ్చే సుడిలాగా సింహం మరబిరబిరమని ఎగిరొచ్చే వీర నారసింహం.

0: వైబ్రెంట్ హైదరాబాద్ లో సూపర్ హిట్ ట్రాక్ విన్నాం ఫస్ట్ సాంగ్ గా, మరి ఇంకా సూపర్ హిట్ నెంబర్స్ విందాం, మంచి మంచి విషయాలు తెలుసుకుంటూ.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026.

0: భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: నైన్ లెవెన్ అవుతుంది స్టూడియో క్లాక్ లో. వైబ్రెంట్ హైదరాబాద్ లో ఏ ఈవెంట్ గురించి తెలుసుకుంటున్నామంటే, మనందరికి తెలుసు కదా నేషనల్ అండ్ ప్రెస్టీజియస్ ఈవెంట్స్ జరిగే వేదిక రవీంద్ర భారతి. సో రవీంద్ర భారతిలో ఈరోజు మార్నింగ్ అంటే ఫస్ట్ స్లాట్ లో మనకి విష్ణు సమర్పణం అనే ఒక క్లాసికల్ ట్రెడిషన్ ప్రోగ్రామ్ జరగబోతుంది. అండ్ ఇంకా అదే రవీంద్ర భారతిలో టీచర్స్ ఆనరింగ్ ప్రోగ్రామ్, అంటే టీచర్స్ ని వాళ్ళ డెడికేటెడ్ సర్వీస్ కి, వాళ్ళ అవుట్ స్టాండింగ్ కాంట్రిబ్యూషన్ టు ది ఎడ్యుకేషన్ కి సంబంధించి ఫెలిసిటేషన్ ప్రోగ్రామ్ కూడా జరగబోతోంది. సో మరి మీరు గనక ఈ కల్చరల్ అలాగే ఈ టీచర్ ఆనరింగ్ సెమినార్స్ ఆర్ ఫెలిసిటేషన్ కూడా చూడాలంటే మాత్రం మీరు రవీంద్ర భారతికి వెళ్ళి ఆ ప్రోగ్రామ్స్ చూడొచ్చు. మరి నెక్స్ట్ ఈవెంట్ తెలుసుకునే ముందు ఈ సూపర్ హిట్ నెంబర్ మనందరి కోసం స్టేడియం.

0: బతుకమ్మ పూల సోయగం,
1: బోనాల జాతర ఉత్సాహం,
0: ఒగ్గు కథల మేళవింపు,
1: పేరిని నిత్య వీరత్వం,
0: పోచంపల్లి చేనేత నైపుణ్యం,
1: నిర్మల్ కళల అందం,
0: సకినాల రుచులు,
1: సర్వపిండి సాంప్రదాయం,
0: పల్లె జానపద సంస్కృతి నుంచి
1: హైదరాబాద్ అర్బన్ కల్చర్ వరకు
0: ప్రతి కథను
1: ప్రతి గాథను
0: ఒడిసిపట్టి
1: అచ్చమైన తెలంగాణ భాష పరిమళాలతో
0: మీకు అందిస్తుంది తెలంగాణ. ప్రతిరోజు రాత్రి 8 గంటలకు ఎఫ్ఎం రెయిన్బోలో.
2: 9:19 అవుతుంది స్టూడియో క్లాక్ లో. మనం వింటున్నాం వైబ్రెంట్ హైదరాబాద్. మరి తర్వాత ఈవెంట్ ఏంటంటే ఎక్కడ జరగబోతుంది అంటే మన హైదరాబాద్ లోనే, బట్ హైదరాబాద్ లో ఎక్కడ అని. సో మనందరికి తెలుసు కొంతమంది రచయితలు కథలు రాస్తారు, మరి ఇంకొందరు తమ ఆలోచనలతో సమాజాన్ని ప్రశ్నిస్తారు. అలాంటి అరుదైన రచయితల్లో ముందుండే పేరు గోపీచంద్. సో ఆయన 116వ జయంతి సందర్భంగా లమాకాన్లో ఒక లెటర్స్ మీట్ ఎట్ లమాకాన్ అని చెప్పేసి ఆయన 116వ జయంతి సందర్భంగా అందరూ కలిసి ఏమంటారు, కథ, నవల, నాటకం, వ్యాసం, సినిమా ఏదైనా సరే వాళ్ళ ఆలోచనలన్నీ పంచుకోవడానికి ఒక ఈవెంట్ పెట్టారనమాట లమాకాన్లో. సో బంజారా హిల్స్ 8 సెప్టెంబర్ ట్యూస్డే ఇవాళ మధ్యాహ్నం 2 గంటల నుండి 5 గంటల వరకు వీలైన వాళ్ళు ఈవెంట్ని అటెండ్ అవ్వాలనుకుంటే ఇది ఫ్రీ ఈవెంట్. సో దట్ మీరు కూడా వెళ్ళి అక్కడ వివిధ రచయితలు, కవయిత్రులు, కవులు చెప్పే విషయాలు విని కొత్తగా నేర్చుకోవడానికి స్కోప్ ఉంది కాబట్టి వీలైతే వెళ్ళండి. గ్రాబ్ ద నాలెడ్జ్. రైట్, స్టూడియో క్లాక్ లో 9:20. ఇప్పుడైతే ఇంకో సూపర్ హిట్ నెంబర్ వచ్చేస్తోంది. ఇళయరాజా అండ్ బేలా షుండే పాడిన లాయి లాయి అంటూ ఎటో వెళ్ళిపోయింది మనసు సినిమా నుండి మనందరి కోసం.

దట్ వాజ్ అ వండర్ఫుల్ ట్రాక్ కంపోజ్డ్ అండ్ సంగ్ బై మ్యూజిక్ మాస్టర్ ఇళయరాజా కదా. 9:26 అవుతుంది స్టూడియో క్లాక్ లో. మరి ఈ హైదరాబాద్ ఈవెంట్స్ ఏం జరుగుతున్నాయి వైబ్రెంట్ హైదరాబాద్ లో మనం తర్వాత తెలుసుకుంటున్నాం. అసలు హైదరాబాద్ అంటే చరిత్ర కేవలం చార్మినార్ కోటలు రాజులు కథలు మాత్రమే కాదు. సో మరి ఈ నగర వీధుల్లో ఏమేం జరిగినాయి, ఫర్ ఎగ్జాంపుల్ 1947 నుండి నేటి వరకు హైదరాబాద్ ఎలా

మార్పులను చూసింది. ఇలాంటివన్నింటికి ఒక రచయిత అండ్ డాక్యుమెంటరీ ఫిలిం మేకర్ దనిష్ మజీద్ ఆయన పుస్తకం ది హైదరాబాదీ ఫ్రమ్ 1947 టు ద ప్రజెంట్ డే అని రాశాడనమాట. సో దీన్ని ఇవాళ రాత్రి 7:30 లమాకన్లో షెహర్ వాక్ ఫెస్టివల్ అనే ఈ డాక్యుమెంటరీని వాళ్ళు ప్లే చేయబోతున్నారు. సో మరి ఇది గనక మీకు ఇంట్రెస్ట్ అయ్యండి, మన హైదరాబాద్ అంటే ఇష్టం ఎవరికి ఉండదు చెప్పండి. సో డెఫినెట్ గా వీలైతే డెఫినెట్ గా ఈ ఈవెంట్ కూడా చూసి వచ్చేయండి, ఒక ఎక్స్పీరియన్స్, ఒక మెమొరీగా మిగిలిపోతుంది. రైట్, 9:27 అవుతుంది, వైబ్రెంట్ హైదరాబాద్ లో సూపర్ హిట్ ఎనర్జిటిక్ ట్రాక్ వచ్చేస్తోంది ఇద్దరమ్మాయిలతో సినిమా నుండి. మనందరి కోసం స్టే ట్యూన్డ్.

9:37 అవుతుంది. స్టూడియో క్లాక్ లో వైబ్రెంట్ హైదరాబాద్ వింటున్నారు విత్ మీ ఆర్జ్ రంజిత్, ఓన్లీ ఆన్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్. రెయిన్బోతో జీవితం రంగులమయం. సో కొన్నిసార్లు ఓసిడి గురించి చెప్పాలంటే మనం అంటే నీట్ గా ఉన్నామా లేదా మన థింగ్స్ వస్తువులని సరిగ్గా పెట్టుకోవడం అని కాదు, అది మన ఆరోగ్య పరిస్థితి కూడా. సో కొన్ని ఫన్నీగా అనిపిస్తాయి, కొన్ని జోక్ అనిపిస్తాయి, కానీ అవి చేసేటప్పుడు వాళ్ళని మాత్రం మనం ఏం అనకూడదు. ఎందుకంటే చాలా మంది మనలో చిన్న అలవాట్లు ఉంటాయి, ఇంట్లో డోర్ లాక్ చేసిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చి అసలు లాక్ వేసానా లేదా అని మళ్ళీ వెళ్ళి చూస్తారు. ఇంకా సింపుల్గా ఇంకొకటి ఏంటంటే లిఫ్ట్ కూడా, లిఫ్ట్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చి మరీ చెక్ చేస్తూ ఉంటారు, మరి లిఫ్ట్ వెళ్ళిపోతుంది అక్కడ ఇంట్లో తాళం వేసానా లేదా అన్న టెన్షన్ కన్ఫ్యూజన్ అంటూ ఉంటాయన్నమాట. ఇంకా ఇక్కడ ఇంకొక చిన్న విషయం గుర్తుంచుకోవాలి, ప్రతి ఒక్కరికి అప్పుడప్పుడు అలాంటి సందేహాలు రావడం చాలా కామన్, కానీ ఎప్పటికీ అవే ఆలోచనలు వస్తున్నాయనుకోండి, వాటి వల్ల కలిగే ఆ ఆందోళన కానీ ఆ యాంగ్జైటీ కానీ వాటిని తగ్గించుకోవడానికి మనం కొన్ని చిన్న చిన్న పనులు చేయాల్సి వచ్చినప్పుడు అవి ఏ విధంగా ప్రభావితం చేస్తాయంటే దాన్ని తెలుగులో అంటే ఇంగ్లీష్లో ఓసీడీ అంటారు, ఆబ్సెసివ్ కంపల్సివ్ డిసార్డర్ అని. అంటే అది ఉండొచ్చు అన్న డౌట్ కూడా వస్తుంటాయి మనకి, కానీ మరి అది ఉందా లేదా అనేది మాత్రం డెఫినెట్గా డాక్టర్ దగ్గరికి వెళ్తేనే తెలుస్తుంది. సో కొన్ని విషయాలు మాత్రం అంటే రిపీట్ మోడ్లో వినొచ్చు, ఎందుకంటే మన రెయిన్బోలో వచ్చే సాంగ్స్ ఎలా అడిక్ట్ చేస్తాయి మనల్ని. కాబట్టి ఇప్పుడైతే ఒక సూపర్ హిట్ నెంబర్ వచ్చేస్తుంది పెద్ద సినిమా నుండి, మోహిత్ చౌహాన్ పాడిన మనందరికి తెలుసు చాట్ బస్టర్ సాంగ్ చిగిరి చిగిరి అంటూ. స్టే ట్యూన్డ్.

0: నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
2: 9:52 అవుతుంది. స్టుడే క్లాక్ లో వైబ్రెంట్ హైదరాబాద్ వింటున్నారు విత్ మీ ఆచిరంజిత్. చాలా మంది ఏం చేస్తారంటే సోషల్ మీడియాలో ఫేమ్ అవ్వడానికి డాన్స్ వీడియోలు చేస్తారు, రీల్స్ చేస్తారు, ఇంకా చాలా చాలా చేస్తారు. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఆ వ్యక్తి మాత్రం ఇవన్నీ ఏం చేయలేదు. ఏం చేశాడు తెలుసా? నదిని శుభ్రం చేశాడు. అంటే నదిని శుభ్రం చేస్తే వైరల్ అయిపోతారా అంటే నిజంగానే. మరి మధ్యప్రదేశ్ చెందిన ఈ 20 ఏళ్ల సురేంద్ర సింగ్ చౌదరి సోషల్ మీడియాలో నేమ్ ఏంటంటే బిట్టు తబాహీగా పేరు పెట్టుకున్నాడు. అయితే చెత్త ప్లాస్టిక్తో నిండిపోయిన ఆ అజ్నార్ అనే నదిని చూసి బాధపడిన బిట్టు ఏం చేశాడంటే, ఎవరో వచ్చి శుభ్రం చేస్తారులే అనకుండా స్వయంగా తనే ఒక్కడే ఆ నదిలోని చెత్తను మొత్తం తొలగించి ఆ వీడియోని సోషల్ మీడియాలో పెట్టాడు. ఏంటి బిఫోర్ అండ్ ఆఫ్టర్ అని. సో ఇంకా అంతే, అసలు ట్విస్ట్ మామూలుగా లేకుండే ఇంకా సోషల్ మీడియాలో బిట్టు పేరు మారుమోగిపోయింది. అదే ట్విస్ట్ అనుకుంటే దానికి మించిన ట్విస్ట్ ఏంటంటే, నెదర్లాండ్స్కి చెందిన ఒక పర్యావరణ సంస్థ ఓషన్ క్లీనప్ అనే ఒక వ్యవస్థాపకుడు ఏం చేశాడంటే అతడికి ఉద్యోగ అవకాశం ఇచ్చాడు. వచ్చేసే మరి నువ్వు కూడా మరి నెదర్లాండ్స్కి అని చెప్పేసి. సో చాలామంది అంటే ఒక చిన్న ఒక వ్యక్తి చేసిన పనిని ప్రపంచ దృష్టి ఆకర్షించుతుందా లేదా అనే దానికంటే పక్కన పెడితే, వైరల్ అవ్వడం కోసం ఆ పని చేయలేదు, ఆయన చేసిన పని వైరల్ అయింది. చూసారా? సో కొన్నిసార్లు మనం చేసే పనిని ఎవరు గుర్తించట్లేదని ఫీల్ అవుతాం, కానీ ఏదో ఒక రోజు మనం మంచిదైతే మాత్రం డెఫినెట్ గా ఇట్ విల్ బి రికగ్నైజ్డ్ అని బిట్టు ఎగ్జాంపులే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. రైట్, ఒక సూపర్ హిట్ నెంబర్ వచ్చేస్తుంది కొరియన్ కనకరాజ్ సినిమా నుండి, రాసగుమ్మడి అంటూ సూపర్ ఫోక్ స్టైల్ సాంగ్. మనందరి కోసం వింటూనే ఉండండి ఆకాశవాణి FM రెయిన్బో 101.9 MHz రెయిన్బోతో జీవితం రంగులమయం.

సో విత్ దిస్ నోట్ నేను మీ ఆర్జే రంజిత్ సైన్ ఆఫ్ చెప్తున్నాను. ఇలాంటి ఇన్ఫర్టైన్మెంట్ కోసం మరిన్ని సూపర్ హిట్ నెంబర్స్ కోసం వింటూనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్. రెయిన్బోతో జీవితం రంగులమయం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు రెండవ రోజుకు చేరుకున్నాయి. అయితే నిన్న మొదటి రోజు అసెంబ్లీ పరిసరాల్లో చోటు చేసుకున్న పరిణామాలపై అధికార ప్రతిపక్షాలు ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటున్నాయి. అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన సంఘటనల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధుతో పాటు మరో ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డిని ఈ ఉదయం పోలీసులు అరెస్టు చేశారు. శాసనసభ సమావేశాలను ఈ శనివారం వరకు నిర్వహించాలని స్పీకర్ ప్రసాద్ కుమార్ అధ్యక్షతన నిన్న సాయంత్రం సమావేశమైన బిజినెస్ అడ్వైజరీ కమిటీ నిర్ణయించింది. కాళేశ్వరం, కృష్ణా గోదావరి జలాలు, విద్య, 22A తదితర అంశాలపై ఈ సమావేశాల్లో చర్చించాలని నిర్ణయించారు. బీజేపీ రాష్ట్ర అధ్యకుడు ఎన్ రామచంద్రరావు నేతృత్వంలోని బీజేపీ ప్రతినిధి బృందం ఈరోజు మధ్యాహ్నం హైదరాబాద్ సోమాజీగూడలోని లోక్భవన్లో గవర్నర్ శివప్రతాప్ శుక్లాను కలవనుంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియలో గుర్తింపు సంఘాలను భాగస్వామ్యం చేస్తున్నట్టు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ శాసన మండలిలో నిన్న వెల్లడించారు. ఆర్టీసీ విలీనం కోసం గత ప్రభుత్వం 2023 సెప్టెంబర్ 29న జీవో ఎంఎస్

1941 ద్వారా ఏర్పాటు చేసిన అధికారుల కమిటీ కార్యరూపం దాల్చలేదని తెలిపారు. లక్సెంబర్గ్ ఆర్థిక ఇంధన శాఖ మంత్రి లెక్స్ డెల్లెస్ న్యూఢిల్లీలో శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య అంతరిక్ష రంగంలో సహకారం, కృత్రిమ మేధ, సైబర్ సెక్యూరిటీ, హై పెర్ఫార్మెన్స్ కంప్యూటింగ్, భవిష్యత్ భాగస్వామ్యాలపై చర్చించారు. భారతీయ మజ్దూర్ సంఘ నేతృత్వంలోని వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకులకు చెందిన ఉద్యోగుల ప్రతినిధి బృందంతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రిటైర్డ్ ఉద్యోగులకు ఎక్స్గ్రేషియా, వైద్య సౌకర్యం, పీఎస్బీ ఉద్యోగులకు వర్తించే పనితీరు ఆధారిత ప్రోత్సాహక పథకం ప్రస్తుత రూపాన్ని పునఃపరిశీలించడం వంటి బ్యాంకింగ్ రంగానికి సంబంధించిన పలు అంశాలను ప్రతినిధి బృందం చర్చించింది. తెలంగాణ, అండమాన్ నికోబార్ దీవులు, బీహార్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కింలో రాగల 2 రోజుల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఈరోజు ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఆరోగ్య సంరక్షణలో ఫిజియోథెరపిస్టులు అందించే సేవలను గుర్తించడానికి ఈ రోజును జరుపుకుంటారు. ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే అధికారిక వివరాలను వరల్డ్ ఫిజియోథెరపీ వెబ్సైట్ ద్వారా పొందవచ్చు. గుండె జబ్బులు, స్ట్రోక్ నివారణ నిర్వహణలో ఫిజియోథెరపీ పాత్ర అనేది ఈ ఏడాది ఇతివృత్తంగా ఎంచుకున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AARNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

నమస్తే, హలో, ఆదాబ్. ఐఎమ్ దివ్యా, కనెక్టెడ్ విత్ యూ ఆన్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 ఎఫ్ఎం, రెయిన్బో కే సాత్ లైఫ్ రంగీన్. అండ్ అఫ్ కోర్స్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్ హైదరాబాద్, ఎ వార్మ్ వెల్కమ్ టు ఎవ్రీవన్ లిస్నింగ్ టు ఆకాశవాణి. సో టుడే ఈజ్ సెప్టెంబర్ 8, అండ్ ఇట్ ఈస్ అ స్పెషల్ డే అబ్జర్వ్డ్ అక్రాస్ ద వరల్డ్. యు నో వాట్ ఇట్ ఈస్? ఇంటర్నేషనల్ లిటరసీ డే. సో when we hear the word literacy, the first thing that probably comes to our mind is reading and writing. But what exactly does it mean to be literate? Is it simply being able to read a newspaper, or is it being able to write your name, or is it passing an examination? So we'll get to know more about this, but before then we'll groove into some music. So here comes a track for you guys.

0: Next up, you're going to listen to a few promos.
1: Attention, national recognition for your hard work, for those making outstanding contributions to the animal husbandry and dairy sector and embracing innovative practices. The Department of Animal Husbandry and Dairy, Government of India, invites nominations for the prestigious National Gopal Ratna Awards 2026. The awards recognize excellence in three categories: Best Dairy Farmer, Best Dairy Cooperative Society, Best Artificial Insemination Technician. And there is more. Special provisions have been made for the Northeastern region and Himalayan states. Nomination period 10th August to 10th September 2026. So what are you waiting for? Apply today at www.awards.gov.in or visit your nearest CSC center to submit your nomination. National Gopal Ratna Awards 2026, issued in public interest by the Department of Animal Husbandry and Dairy, Government of India.
2: Bro, ఆకలేస్తుంది, బిర్యానీ తిందామా?
3: ఏ, ఎప్పుడు బిర్యానీ ఏం తింటాం? పద హలీం తిందాం.
2: తిందాంలే గానీ హలీం అసలు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా?
3: హలీం ఎక్కడి నుంచో రావడం ఏంటి? మన హైదరాబాదే కదా.
2: కాదు, హలీం ఒక పర్షియన్ డిష్ నుండి ఎన్నో మార్పులతో ఇక్కడికి వచ్చి ఎంత పాపులర్ అయింది.
3: ఓ అవునా?
2: ఇంకా దాంట్లో చాలా న్యూట్రిషియస్ వాల్యూస్ కూడా ఉన్నాయి.
3: సరే కానీ అసలు ఇవన్నీ నీకు ఎలా తెలుసు?
2: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.
3: జష్నే హైదరాబాదా? అదేంటి కొత్తగా?
2: ఒక్క హలీమే కాదు, ఇలాంటి మరెన్నో డిషెస్ గురించి మనందరికీ చెప్పడానికి వచ్చేసింది
4: జష్నే హైదరాబాద్
2: at 2 p.m. only on FM Rainbow 101.9.
5: హలో డియర్ లిసనర్స్, మన లైఫ్లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు. మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు. ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్

సిచ్యువేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అను

ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ గురించి మాట్లాడుకుందాం. ఒక వ్యక్తి చదవడం వచ్చు, రాయడం వచ్చు, అంటే ఆ పర్సన్ లిటరేటా? కానీ పబ్లిక్ ప్లేస్లో చెత్త పడేస్తే, ట్రాఫిక్ రూల్స్ ఫాలో చేయకపోతే, క్యూలో మన టర్న్ కోసం వెయిట్ చేయకపోతే, లేదా పబ్లిక్ ప్రాపర్టీని డ్యామేజ్ చేస్తే, లేదా రోడ్డు మీద అన్నెసెసరీగా హార్న్ కొడితే, అప్పుడు మనం ఏమంటాం? ఇక్కడే లిటరసీకి సివిక్ సెన్స్కి ఉన్న డిఫరెన్స్ అర్థం చేసుకోవాలి. లిటరసీ అంటే బేసిక్గా చదవడం రాయడం లాంటి స్కిల్స్, కానీ సివిక్ సెన్స్ అంటే సొసైటీలో రెస్పాన్సిబుల్ సిటిజన్గా ఎలా బిహేవ్ చేయాలి అనే అండర్స్టాండింగ్. మన రోడ్స్, పార్క్స్, బస్సెస్, రైల్వే స్టేషన్స్, పబ్లిక్ బిల్డింగ్స్, ఇవన్నీ మన అందరికీ కామన్ స్పేసెస్. పబ్లిక్ ప్రాపర్టీ అంటే ఎవరిది కాదు అని కాదు, అది మన అందరిది. కాబట్టి దాన్ని ప్రొటెక్ట్ చేయడం కూడా మన రెస్పాన్సిబిలిటీ. ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర రెడ్ లైట్ వేస్తే ఆగడం, పెడెస్ట్రియన్స్ రోడ్ క్రాస్ చేస్తుంటే వాళ్ళకి స్పేస్ ఇవ్వడం, చెత్తని డస్ట్బిన్లో వేయడం, పబ్లిక్ ప్లేసెస్ని క్లీన్గా మెయింటైన్ చేయడం, క్యూలో మన టర్న్ కోసం వెయిట్ చేయడం, ఇవి అన్నీ చిన్న చిన్న హ్యాబిట్స్లా అనిపించవచ్చు. కానీ ఒక సొసైటీని బెటర్గా చేసేది ఇలాంటి హ్యాబిట్సే. ఒక్క లైన్లో చెప్పాలి అంటే, లిటరసీ మనకి వర్డ్స్ని చదవడం నేర్పిస్తుంది, సివిక్ సెన్స్ మన సొసైటీని రెస్పెక్ట్ చేయడం నేర్పిస్తుంది. మనం చదివిన నాలెడ్జ్ మన బిహేవియర్లో కూడా కనిపించాలి. అదే ఎడ్యుకేషన్ ఒక రియల్ వాల్యూ.

కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న.

0: ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
1: Okay, listeners, now here's a track coming up for you. Stay tuned.

వెల్కమ్ బ్యాక్ లిజనర్స్, యు ఆర్ లిజనింగ్ టు రెయిన్బో ఎఫ్ఎం 101.9. అభి ఆప్నే సునా హే జాలిమా రీసే ఫిల్మ్ సే, ఔర్ ఆప్కో షాయద్ పసంద్ ఆయా హై సారే ట్రాక్స్ జో అభి మేనే ప్లే కియా, ఔర్ హమ్ ఆజ్ లిటరసీ కే బారే మే బాత్ కర్ రహే హై. యా ఆజ్ కే లిటరసీ డిజిటల్ లిటరసీ దోనో ఏక్ హీ హై. ఆజ్ కే జమానే మే సిర్ఫ్ పడ్నా లిఖనా ఇనఫ్ నహీ హై. హమ్ ఏక్ డిజిటల్ వర్ల్డ్ మే రహతే హై. హమ్ స్మార్ట్ఫోన్స్ యూజ్ కర్తే హై, ఆన్లైన్ పేమెంట్స్ కర్తే హై, ఔర్ సోషల్ మీడియా భీ వీడియోస్ దేఖతే హై, AI టూల్స్ యూజ్ కర్తే హై, ఆన్లైన్ షాపింగ్ భీ, ఔర్ హర్ దిన్ హమారే పాస్ బహుత్ సారీ ఇన్ఫర్మేషన్ ఆతీ జాతీ హై. తో డిజిటల్ లిటరసీ క్యా హై? డిజిటల్ లిటరసీ కా మతలబ్ సిర్ఫ్ స్మార్ట్ఫోన్ చలానా హై, యా తో డిజిటల్ లిటరసీ కా మతలబ్ సిర్ఫ్ హమ్ టెక్నాలజీ కో కాన్ఫిడెంట్లీ

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు రెండవ రోజు కొనసాగుతున్నాయి. నిన్న జరిగిన పరిణామాలపై సభలో అధికార విపక్ష సభ్యుల మధ్య వాదోపవాదాలు చోటు చేసుకున్నాయి. ఒక దశలో బీఆర్ఎస్ సభ్యులు చేసిన వాదనలపై స్పీకర్ భావోద్వేగంతో ప్రతిస్పందించారు. మహిళలను గౌరవించాలని హితవు పలికారు. మహిళా ఎమ్మెల్యేల ఫిర్యాదుపై విచారణ జరుగుతోందని, నివేదిక వచ్చాక చర్యలు తీసుకుంటామని చెప్పారు. అనంతరం సభను స్పీకర్ ప్రసాద్ కుమార్ 15 నిమిషాల పాటు వాయిదా వేశారు. అసెంబ్లీ పరిసరాల్లో నిన్నటి పరిణామాలకు సంబంధించిన వాస్తవాలు వెలుగులోకి రావాలని, మహిళా ఎమ్మెల్యేలను ముందు పెట్టుకుని రాజకీయాలు చేయడం సరికాదని మంత్రి సీతక్క అన్నారు. ఈరోజు అసెంబ్లీలో మాట్లాడుతూ ఆమె, మహిళా ఎమ్మెల్యేల ఫిర్యాదులపై సమగ్ర విచారణ జరగాలని, మహిళా పోలీసులను అవమానపరిచిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధును ఈ ఉదయం పోలీసులు న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ లోని ఆయన నివాసంలో అరెస్టు చేశారు. ఆయనతో పాటు మరో ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డిని కూడా అరెస్టు చేశారు. తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్పై నిన్న అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో తాతా మధుపై ఎస్సీ ఎస్టీ వేధింపుల చట్టం కింద కేసు నమోదు చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్నట్టుగానే పట్టణ ప్రాంతాల్లో నివసించే పేదల సొంతింటి కలను కూడా సాకారం చేస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. స్థలాల కొరతను దృష్టిలో ఉంచుకుని జీహెచ్ఎంసీ పరిధిలో నిర్మిస్తున్న ఇందిరమ్మ టవర్స్ తరహాలోనే నల్గొండ, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ తదితర మున్సిపల్ కార్పొరేషన్లలో కూడా ఇందిరమ్మ టవర్స్ నిర్మిస్తామని వెల్లడించారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ న్యూఢిల్లీలో ఇంటర్నేషనల్ పొటాటో సెంటర్

సిఐపి డైరెక్టర్ జనరల్ డాక్టర్ సైమన్ హెక్తో విస్తృత చర్చలు జరిపారు. బంగాళాదుంప సాగు, రైతులు ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించడం, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఐసీఏఆర్ సిఐపి మధ్య సమన్వయాన్ని బలోపేతం చేయడంపై దృష్టి కేంద్రీకరించారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. అక్షరాస్యత ప్రాముఖ్యతను వ్యక్తులకు, సమాజానికి తెలియజేయడానికి ఈ దినోత్సవం నిర్వహిస్తారు. 1966లో యునెస్కో జనరల్ కాన్ఫరెన్స్ 14వ సెషన్లో ఈ దినోత్సవాన్ని ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరికి అక్షర జ్ఞానం అందేలా అవగాహన కల్పించడం, నిరక్షరాస్యతను నిర్మూలించడం ఈరోజు ప్రధాన ఉద్దేశంగా ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AARNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

హలో హైదరాబాద్, యూఆర్ లిస్నింగ్ టు ఎఫ్ఎం రెయిన్బో 101.9 అండ్ యూఆర్ లిస్నింగ్ టు నమస్తే హలో ఆదాబ్ బై ఆర్జే దివ్య. అండ్ టుడే వీఆర్ డిస్కసింగ్ అబౌట్ టుడే స్పెషాలిటీ వరల్డ్ ఫిజియోథెరపీ డే, విచ్ ఇస్ సెలబ్రేటెడ్ ఎవ్రీ ఇయర్ ఆన్ సెప్టెంబర్ 8. సో దిస్ ఇస్ టు రికగ్నైజ్ వైటల్ కాంట్రిబ్యూషన్స్ ఆఫ్ ఫిజియోథెరపీస్ట్ వరల్డ్ వైడ్ రిగార్డింగ్ గ్లోబల్ హెల్త్ అండ్ పేషెంట్ మొబిలిటీ. సో it is about how the functional physiotherapy helps highlight the regular exercise and targeted practice across our body. So its core goal is that with physiotherapy you can reduce the chances of heart attacks and strokes. This was founded by World Physiotherapy Founding on September 8, 1951, and it was officially designated as International Awareness in 1996. The sole promotion is about the profession and the global solidarity and to educate communities on how physical therapy restores independence and functional movement. Stay tuned, here comes a beautiful track.

వెల్కమ్ బ్యాక్ లిజనర్స్, యూ ఆర్ లిసనింగ్ టు ఎఫ్ఎం రెయిన్బో 101.9. రెయిన్బో కే సాత్ లైఫ్ రంగీన్ హై. ఆర్ అభి ఆప్నే సునా హై చక్ దే ఇండియా సే మౌలా మేరే గాయక్ కృష్ణ బెరువా హై.

0: నెక్స్ట్ అప్ హియర్ ఆర్ ఫ్యూ ప్రోమోస్.
1: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: ఇరానీ చాయ్,
3: బన్ మస్కా,
2: హైదరాబాదీ బిర్యానీ,
3: టంగ్ ది కబాబ్,
2: కుర్బానీ కా మీఠా,
3: షహదూద్ మలాయ్,
2: హైదరాబాద్ ఇస్ ఎ గ్రాండ్ బఫే
3: అండ్ ఎవ్రీ డిష్ హ్యాస్ ఎ స్టోరీ వెయిటింగ్ టు బి టోల్డ్.
2: ఎగ్జాక్ట్లీ, దట్స్ వై జష్నే హైదరాబాద్ ఇస్ యువర్ ఆఫ్టర్నూన్ ట్రీట్
3: ఫ్రమ్ 2 to 3 PM ఎవ్రీ డే ఆన్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.
2: ఇట్స్ నాట్ జస్ట్ ఫుడ్,
3: it's culture, history and flavor rolled into one.
2: Jashne Hyderabad.
0: Okay listeners, here upcoming a track, Desi Girls, so stay tuned.

వెల్కమ్ బ్యాక్ లిజనర్స్, యూఆర్ లిస్నింగ్ టు రెయిన్బో ఎఫ్ఎం 101.9, రెయిన్బో కే సాథ్ లైవ్ రంగీన్ హై. సో దాట్ వాజ్ ఎన్ ఎనర్జెటిక్ ట్రాక్, బట్ ఐ హ్యావ్ సంథింగ్ మోర్ టు టెల్ యూ గైస్. సో ఐ హ్యావ్ రీసెంట్లీ కమ్ అక్రాస్ దివ్యా మిట్టల్, ద ఐఏఎస్ ఆఫీసర్. యూ మైట్ హ్యావ్ హర్డ్ అబౌట్ హర్ ఫ్రమ్ యూపీ అండ్ దట్ సైడ్, హౌ వండర్ఫుల్ షీ ఈజ్ వర్కింగ్. సో షీ ఈజ్ ఎన్ అల్యూమ్నై ఆఫ్ ఐఐటి.

ఢిల్లీ అండ్ ఐఎమ్ బెంగళూర్ అండ్ నౌ షీ ఈజ్ యాన్ ఐఏఎస్ ఆఫీసర్. వాట్ అన్ ఇన్క్రెడిబుల్ ట్రాక్, రైట్? షీ వాజ్ మెన్షనింగ్ దాట్ ఐ గాట్ ద బెస్ట్ ఎడ్యుకేషన్ ఫ్రమ్ మై కంట్రీ

0: Welcome back, listeners. That was Ocean Eyes by Billie Eilish. Before we continue further, here comes few promos.
1: Hello, listeners. Are you someone who loves getting lost in the pages of a good book and wishes others could experience the same joy that you found between those pages? Have you ever found yourself recommending a book to your friends just because you simply felt that this is a must read? What if we told you that you could now share that experience not just with one person but with thousands of listeners? If the thought of your voice bringing a story to life excites you, then this one is for you. FM Rainbow is thrilled to present Read with Rainbow, a brand new initiative that celebrates the joy of reading through the voices of young readers. If you're between 15 to 25 years of age and have a passion to share a good read with listeners across the airwaves, then share us your name and mobile number to our mailing address readwithrainbow2026@gmail.com. So dear listeners, what are you waiting for? Don't just read a great book, be the voice that shares it. Read with Rainbow, where every page finds a voice and every voice inspires a reader.
2: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

0: వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. దాట్ వాజ్ ఎడ్ షెరన్స్ గాల్వే గర్ల్. దాట్ వాజ్ అ బ్యూటిఫుల్ ట్రాక్. నెక్స్ట్ అప్ హియర్ ఆర్ ఫ్యూ ప్రోమోస్ లైన్డ్.
1: మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
3: ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
4: ఇరానీ చాయ్,
5: బన్ మస్కా,
4: హైదరాబాదీ బిర్యానీ,
5: టంగ్ ది కబాబ్,
4: కుర్బానీ కా మీఠా,
5: షహదూద్ మలాయ్.
4: Hyderabad is a grand buffet
5: and every dish has a story waiting to be told.
4: Exactly. That's why Jashne Hyderabad is your afternoon treat
5: from 2 to 3 p.m. every day on FM Rainbow 101.9.
4: It's not just food.
5: It's culture, history and flavor rolled into one.
4: Jashne Hyderabad.
6: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
0: వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. ఓకే, వి హావ్ స్పోక్ అబౌట్ హౌ ద ఇండియన్ స్టాండర్డ్ టైమ్ కెన్ ఎఫెక్ట్ ద ఎకనామీ ఆఫ్ ఆర్ కంట్రీ, బట్ యు నో

0: Next up, here is a promo.
1: హలో డియర్ లిసనర్స్, మన లైఫ్లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు, మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు, ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్స్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. At 7 p.m. every day, only on FM.

0: రెయిన్బో 101.9.
1: వెల్కమ్ బ్యాక్ లిజనర్స్, ఆప్ సున్ రే ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బో కే సాత్ లైఫ్ రంగీన్ హై. ఆప్ ఆప్కే లియే ఏక్ ఔర్ ట్రాక్ ఆ రహా హై, స్టే ట్యూన్డ్.

0: వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. దాట్ వాస్ అ బ్యూటిఫుల్ ట్రాక్ యూఈ చల్లా బై ఏఆర్ రెహమాన్ ఫ్రమ్ ద ఫిలిం స్వదేశ్. ఇట్ వాస్ సంగ్ బై హరిహరన్, కైలాష్ ఖైర్ అండ్ ఉదిత్ నారాయణ్. వాట్ అ బ్యూటిఫుల్ సాంగ్. ఐ రిమెంబర్ దిస్ వాస్ రిలీజ్డ్ ఇన్ ద ఇయర్ 2004 అండ్ ఇట్ హ్యాస్ బ్యూటిఫుల్ లిరిక్స్ అండ్ డిపెక్టింగ్ హౌ హీ ఈస్ ట్రావెలింగ్ త్రూఅవుట్ ఇండియా బై అన్ ఎన్ఆర్ఐ. So yeah, it's AR Rahman sir's magical and no one can beat that. Such a beautiful song.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్

0: Welcome back, listeners. You're tuned into FM Rainbow 101.9. Rainbow ke saath life rangeen hai. That was a beautiful track from Tees Mar Khan, sung by Sunidhi Chauhan and Vishal Dadlani. And of course, here are a few more promos. Stay up and stay tuned.
1: ఏది మామా తిన్నాను పోదామంటే ఏ బిర్యానీయో మండియో అనుకుంటే ఈ అజీ ప్లేస్ కు పట్టుకొచ్చినావు.
2: వింటేజ్ బార్స్ అన్ని ఇట్లనే ఉంటాయి మచ్చా, ఎప్పుడు తిన్నదే ఏం తింటావు? ఇక్కడ టమాటర్ కాట్ మస్త్ ఉంటది.
1: అదేంది మామా, నేను ఎప్పుడు వినలేదు.
2: ఇదిగో ఆర్డర్ వచ్చేసింది, ముందు తిని చెప్పు ఎట్లుందో.
1: కిరాకుంది మామా, ఈ ప్లేస్లు ఈ డిష్లు ఎట్లా తెలుస్తాయి మామా నీకు? ఇవన్నీ
2: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.
3: మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
4: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
3: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
5: ఎల్ఐసి, ప్రతిక్షణం మీకు తోడుగా.
6: నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు.
7: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కె సాథ్.
0: వెల్కమ్ బ్యాక్ లిజనర్స్, యు ఆర్ ట్యూన్డ్ ఇన్ టు ఆకాశవాణి హైదరాబాద్ 101.9. అభి ఆప్కే లియే ఏక్ ఔర్ ట్రాక్ ఆ రహా హై, స్టే ట్యూన్డ్.

వెల్కమ్ బ్యాక్ లిజనర్స్, యు ఆర్ లిజనింగ్ టు ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బో కే సాథ్ లైఫ్ రంగీన్ హై. తో ఆజ్ కా హలో హైదరాబాద్, హలో రెయిన్బో మే ఆజ్ కా క్వశ్చన్ యే హై కి జో ఏక్ స్కిల్ హై జో ఆప్ దూసరో కో సికానే సే ఆప్కో బహుత్ ఖుషీ మిలీ హై, తో వో కౌన్ సీ స్కిల్ హై ఆర్ ఆప్ కిస్కో సిఖాయా వో సబ్ ఆప్ హమ్సే షేర్ కర్ సక్తే హై. తో ఆప్కో కాల్ కర్నే కే లియే 040-2323-0030 యా ఆర్ 040-2323-4821 పే హై. ఆర్ ఇస్కే సాథ్ ఏక్ ఆర్ బ్యూటిఫుల్ ట్రాక్ ఆ రహా హై, స్టే ట్యూన్డ్.

0: నాకేమవుతుందంటే నేను భగవద్గీత ఎక్కడ నేర్పించడం నాకు సంతోషంగా ఉంటుంది. భగవద్గీత కానీ పాటలు కానీ అవి నేర్పించినప్పుడు వాళ్ళు నేర్చుకుని పాడేటప్పుడు నాకు చాలా సంతోషంగా ఆనందంగా ఉంటుంది. అది హలో చిన్నతనం నుంచి కూడా నాకు వాళ్ళు నేర్పించి భగవద్గీత నేర్పించడం కానీ భగవద్గీత పాడడం కానీ భగవద్గీత చదవడం కానీ నాకు చాలా సంతోషాన్ని కలగజేస్తుంది అమ్మా. కాబట్టి చిన్న పాట పాడొచ్చునా?
1: తప్పకుండా.

0: నిలిచి శుభ శరణముని జయముని ఎవే అమ్మా దివ్య.
1: ఓకే, థ్యాంక్ యూ అండి, బాగా పాడారు. మీ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంది. మాతో పాటు
0: లాస్ట్
1: ఇంకా కొన్ని కాలర్స్ వెయిటింగ్లో ఉన్నారు, సో థ్యాంక్ యూ. సో నెక్స్ట్ అప్, హియర్ ఇస్ అ ప్రోమో కమింగ్ అప్, స్టే ట్యూన్డ్.
2: హలో డియర్ లిసనర్స్, మన లైఫ్లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు, మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు, ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్స్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. At 7 p.m. every day, only on FM Rainbow 101.9.
1: Hello, Rainbow.
3: Hello.
1: Hello. So,
3: yeah.
1: So, have you heard the question and what's your name? Could you please introduce yourself and share your experience?
3: Yeah. Okay. So, yeah. I'm Tanmay and I'm from like Hyderabad.
1: Yeah.
3: So, basically, as a student, right? I would really, when I, teach my friends the sums, especially the physics sums, which like, you know, most of them won't be getting, I would like, you know, love to explain them. It's like, you know, even those people would be getting, and you know, when they say, it's like, oh, you know, it's like, yeah, I get it. You know, the satisfaction.
1: Yeah, I understand that.
3: Speak.
1: Yeah, that's a really good experience, and sharing your knowledge with everyone and helping them out, that's really good of you, Tanmay.
3: Yeah, thank you.
1: Thank you. Stay tuned, here comes another caller. Okay guys, here up, there's a track lined up for you.

0: Welcome back, listeners. That was a beautiful track, Pia Bole, from the film Parinita. And hello, Rainbow. Aapko call karne ke liye number 0402323 0030 or 0402323 4821. And aaj ka question ye hai ki jo ek skill hai aap dusron ko sikhane se aapko bahut khushi mili hai. Aur hamare saath ek caller juda hua hai aur unko hum line pe le rahe hain. Hello, Rainbow.
1: Hello.
0: Yeah, aapne question suna hai?
1: Yes, I have heard your question.
0: Yeah, so आपका experience जो आप share कीजिए.
1: See, I am a corporate IT professional. So when I joined, I was very new to the corporate culture, and my seniors have taught me how to be in the company, how to connect with people and all.
0: Okay, that's nice.
1: So I'm transferring the same to my juniors when I am an experienced person. They are in turn helping me back when I ask them a question to refer people or to get new opportunities or something, new trainings or something.
0: That's really
1: so
0: good
1: turn,
0: of
1: this
0: you.
1: This is a circle, I can say.
0: Yeah. So, what's your name and where are you from?
1: My name is Pavan. I'm from Bangalore.
0: Oh, that's really good. And you're doing good work. Thank you for connecting with us.
1: Thank you.
2: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
3: ఒక మంచి పుస్తకం మనకు కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది,
4: ఒక కొత్త ఆలోచనను అందిస్తుంది,
3: ఒక కొత్త అనుభూతిని మనలో నింపుతుంది.
4: మరి మీకు నచ్చిన పుస్తకం మీకు ఇచ్చిన ఆ అందమైన అనుభూతిని మా శ్రోతలతో పంచుకోవాలనుకుంటున్నారా?
3: ఎఫ్ఎం రెయిన్బో మీకు అందిస్తున్న ప్రత్యేక అవకాశం రీడ్ విత్ రెయిన్బో.
4: 15 నుంచి 25 ఏళ్ల మధ్య వయసున్న వారెవరైనా మీరు చదివిన పుస్తకం గురించి
3: మీ అనుభూతిని
4: మీ మాటల్లో
3: మా శ్రోతలతో పంచుకోండి.
4: మీ పేరు, మొబైల్ నంబర్ వివరాలను
3: readwithrainbow2026@gmail.com కు పంపండి.
4: మీ రీడింగ్ జర్నీ
3: మీ మాటల్లో మన శ్రోతల ముందుకు. పుస్తకంతో మీ ప్రయాణాన్ని
4: రెయిన్బోతో పంచుకోండి.
3: రీడ్ విత్ రెయిన్బో.
4: రీడ్ విత్ రెయిన్బో.
0: Hello, Rainbow.
5: Hello.
0: Hello. So you have heard the question, right? Could you please share your experience with us?
5: Hello. Namaste, Divya Garu. Namaste, listeners. Nen Priya maatladunnanu Hyderabad nunchi. Question vinnanu, chaala manchi question adigaru.
0: Thank you.
5: So the one skill that nen nerpivali evarkanna ante nen kuda chaala kashtanga nerchukunnanu, the art of letting go.
0: Oh, that's
5: ante oka ఇమాజినేషన్ వరల్డ్ లో మనం ఆలోచిస్తే ఒక రోప్ గట్టిగా పట్టుకున్నంత సేపు మన హ్యాండ్ పెయిన్ అవుతుంది, కానీ అది వదిలేసిన వెంటనే ఒక రిలీఫ్ ఉంటుంది. బాధ ఉంటుంది కొంచెం, బట్ ఆ రిలీఫ్ అండ్

0: वेलकम बैक लिसनर्स टू हेलो रेनबो। आपने जो सॉन्ग अभी सुना है वो मितवा कभी अलविदा ना कहना फिल्म से। अभी हमारे पास एक और कॉलर करे हैं और उनको हम लाइव ले लेंगे। हेलो रेनबो,
1: हेलो, गुड आफ्टरनून मैडम।
0: गुड आफ्टरनून। आपने क्वेश्चन सुना है ना?
1: हाँ सुना है, मैं के रमेश उस्मान में से मैं बात कर रहा हूँ। टॉपिक बहुत अच्छा है।
0: थैंक यू।
1: सर इनको नाकु పిల్లలు గారు మా మన్మను నేర్చుకుంటాను ఏంటంటే వాళ్ళు ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారు, నాకు ఇంగ్లీష్ చాలా వీక్ అనమాట నాకు అంగ్రేజీ,
0: ఓకే.
1: అయితే వాళ్ళకి మాత్రం నేను స్వాతంత్ర సమరయోధులది మొత్తం స్టోరీస్ చెప్పి వాళ్ళకి ఇది చేస్తున్నాను. చాలా మటుకు భగత్ సింగ్ అయినా, చంద్రశేఖర్ ఆజాద్, సర్దార్ వల్లభాయ్ పటేల్ అసలు స్టోరీలు చెప్పి వాళ్ళతో నేను ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాను. వాళ్ళు నేర్చుకుంటున్నారు, నేను నేర్చుకుంటున్నాను, ఇది నాకు చాలా సంతోషం అనిపిస్తుంది.
0: థ్యాంక్ యూ అండి రమేష్ గారు, మీ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది అండ్ చాలా మందికి స్ఫూర్తిని కలిగిస్తుంది. థ్యాంక్ యూ. ఓకే లిజనర్స్, వీఆర్ ఆల్ ఇయర్స్ విత్ ద క్వశ్చన్, వాట్ ఈస్ దట్ వన్ స్కిల్ యూ హవ్ టాట్ సమ్మన్ అండ్ యూ హవ్ ఫెల్ట్ ఇమెన్స్ హ్యాపీనెస్ బై టీచింగ్ దెమ్? యూ కుడ్ షేర్ విత్ అస్ వన్ సచ్ ఎక్స్పీరియన్స్ అండ్ హియర్ ఇస్ అ ప్రోమో.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ వారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: హలో రెయిన్బో, హలో రెయిన్బో,
3: హలో
0: హలో. ఆపని క్వశ్చన్ సునానా?
3: జీ జీ సునా లియా మేడం.
0: హా తో ఆప్కా ఎక్స్పీరియన్స్ షేర్ కీజియే.
3: జీ ఆన్లైన్ మే మేడం?
0: హా హా హా, హమ్ ఆన్ ఎయిర్ పే.
3: ఓం ఓం శాంతి జీ, నమస్కారం అండి. నా పేరు పోలిశెట్టి మెహర్ బాబా, జూబ్లీహిల్స్ సే బాత్ కర్ రహా మేడం.
0: గుడ్
3: మేరా ఎక్స్పీరియన్స్ బోలే తో మేడం, పహలే గణపతి అవి గణపతి నవరాత్రులు, దేవి నవరాత్రులు బోల్కే, ఉగాది బోల్కే, పహలే డ్రామాలు మీకు తెలిసే మేడం, నాటకాలు అంటారు రంగస్థల నాటకాలు వేసేవారు మేడం, బుర్రకథలు, హరికథలు, సినీ రికార్డింగ్ డాన్సులు నాటకాలు వేసేవారు మేడం, స్టేజ్ డ్రామాలు మేడం. అది వాటికి మా నాన్నగారు కూడా పెట్టుకుని తీసుకుని వెళ్ళేవారు మేడం. కానీ నాకు నిద్ర వచ్చేసేది కురుక్షేత్రం నాటకం అనగా, హరిశ్చంద్ర నాటకం అనగా తెల్లవ 5 మేడం తెల్లవారు అప్పటి వరకు పిల్లలు ఏముంటాం మేడం. అలాగా అలాగా అది చూడబెట్టి మేడం, నాకైతే రంగస్థల నటున్నాయని మేడం, అవి చూడబెట్టి మేడం. ఇకపోతే మేడం మా రమణయ్య అన్నయ్య గారి సారీ చెప్తున్నాను.

0: మేడం, నేను ప్రతి ప్రోగ్రామ్ లో కూడా పోనిన ప్రోగ్రామ్ లో నేను బ్లైండ్ అంతే ఆద్మీ బోల్కే బోల్రు మేడం. రవణయ్య భయ్యాజీ నక్క అయితే నై బోల్న బోలే సారీ రవణయ్య భయ్యాజీ, 30 సెకండ్ ఛాన్స్ దియట తోడ చోటి స్టోరీ బోల్తుంది మేడం.
1: థ్యాంక్ యూ అండి, బట్ దెర్ ఆర్ అదర్ కాలర్స్ స్టేయింగ్ అప్ ఇన్ ద లైన్, సో ఐ నీడ్ టు కంటిన్యూ విత్ దెమ్. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ యువర్ ఎక్స్పీరియన్స్.
0: జీ మేడం.

0: वेल दैट वॉज अ ब्यूटिफुल ट्रैक यू आर लिसनिंग टू हेलो रेनबो. और हमारे साथ एक और कॉलर करे हैं. हेलो
1: हेलो।
0: हेलो, आपने क्वेश्चन सुना है ना?
1: हाँ विन्ना विन्ना दिव्या गारु।
0: हाँ चप्पी मी एक्सपीरियंस ఏంటి?
1: हाँ నేను ఓలేడ్ ప్రభాకర్ రావుని। సో ఇప్పుడు ఎక్స్పీరియన్స్ ఏమిటంటే, ఎవరికి మోసం చేయొద్దు, అన్యాయం చేయొద్దమ్మా, డబ్బుల విషయంలో కానీ వ్యక్తిగతంగా కానీ। ఇవి నేను నేర్చుకున్నాను, నా పిల్లలకు కూడా నేర్పించాను, నా పిల్లలు వాళ్ళ పిల్లలకు కూడా నేర్పిస్తున్నారు, అంటే నా మనవలకు కూడా। మనం ఎవరికో బాగు చేసే పరిస్థితి అవసరం లేదు, మన ఇల్లును మనం ఫస్ట్ బాగు చేసుకుంటే అదే చాలు। అర్థమైందా తెలుగు?
0: యా, అర్థమైంది. చాలా మంచిగా చెప్పారు అండి. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ యువర్ ఎక్స్పీరియన్స్. సో హలో రెయిన్బో, యూఆర్ స్టిల్ ఆన్ లైవ్. ద క్వశ్చన్ ఇస్, వాట్ ఈస్ దట్ వన్ స్కిల్ దట్ యూ వాంట్ టు టీచ్ సమ్వన్, అండ్ బై టీచింగ్ దట్ యూ ఫెల్ట్ ఇమెన్స్లీ హ్యాపీ? సో యూ కుడ్ షేర్ విత్ అస్. ద నెంబర్స్ ఆర్ 0402323003030, 0402323484821, అండ్ స్టే ట్యూన్డ్.
2: ఒక మంచి పుస్తకం మనకు కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది,
3: ఒక కొత్త ఆలోచనను అందిస్తుంది,
2: ఒక కొత్త అనుభూతిని మనలో నింపుతుంది.
3: మరి మీకు నచ్చిన పుస్తకం మీకు ఇచ్చిన ఆ అందమైన అనుభూతిని మా శ్రోతలతో పంచుకోవాలనుకుంటున్నారా?
2: ఎఫ్ఎం రెయిన్బో మీకందిస్తున్న ప్రత్యేక అవకాశం రీడ్ విత్ రెయిన్బో.
3: 15 నుంచి 25 ఏళ్ల మధ్య వయసున్న వారెవరైనా మీరు చదివిన పుస్తకం గురించి
2: మీ అనుభూతిని
3: మీ మాటల్లో
2: మా శ్రోతలతో పంచుకోండి.
3: మీ పేరు, మొబైల్ నంబర్ వివరాలను
2: రీడ్ విత్ రెయిన్బో 2026@gmail.com కు పంపండి.
3: మీ రీడింగ్ జర్నీ
2: మీ మాటల్లో మన శ్రోతల ముందుకు, పుస్తకంతో మీ ప్రయాణాన్ని
3: రెయిన్బోతో పంచుకోండి.
2: రీడ్ విత్ రెయిన్బో,
3: రీడ్ విత్ రెయిన్బో.

0: FM Rainbow 101.9 Musically yours.
1: హాయ్, హలో, నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. ఆర్ ఫేవరెట్ ఫుడ్ అండ్ ఆర్ కల్చర్. మరి ఆ మన కల్చర్కి సంబంధించిన ఫేవరెట్ ఫుడ్ హిస్టరీ తెలుసుకుందాం. మరి తెలుసుకోవాలి అంటే ఏం చేయాలి? వింటూనే ఉండండి జస్ట్ని హైదరాబాద్ ఓన్లీ ఆన్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 విత్ మీ ఆర్జీ స్వాతితో.

0: సెవెన్ సన్స్ మూవీ నుంచి విజయ్ ప్రకాష్ అండ్ కార్తీక్ శాలిని పాడిన పాట విన్నారు. 218 అండ్ స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం.
1: ध्यान दें, आपकी मेहनत को राष्ट्रीय पहचान. पशुपालन क्षेत्र में उत्कृष्ट योगदान देने और नवीन प्रौद्योगिकी प्रथाओं को अपनाने वालों को भारत सरकार का पशुपालन एवं डेयरी विभाग प्रदान करता है राष्ट्रीय सम्मान. आज ही नामांकन करें राष्ट्रीय गोपाल रत्न पुरस्कार 2026 के लिए. इस पुरस्कार के लिए 3 श्रेणियों में होता है चयन: सर्वश्रेष्ठ डेयरी किसान, सर्वश्रेष्ठ डेयरी सहकारी समिति और सर्वश्रेष्ठ AI तकनीशियन. उत्तर पूर्वी क्षेत्र और हिमालयी राज्यों के लिए विशेष पुरस्कार का प्रावधान. नामांकन की

0: थी 10 अगस्त से 10 सितंबर 2026 तक, तो देर किस बात की, आज ही आवेदन करें www.awards.gov.in पर या संपर्क करें नजदीकी CSC केंद्र पर। राष्ट्रीय गोपाल रत्न पुरस्कार 2026 पशुपालन एवं डेयरी विभाग, भारत सरकार द्वारा जनहित में जारी।
1: 299 స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 లో జస్ట్ని హైదరాబాద్ విత్ మీ ఆర్జే స్వాతితో. అంటూ ఉంటారు కదా, బంగారం లాంటి అవకాశం, బంగారం లాంటి పిల్ల, బంగారం ఆయన, ఆఫ్కోర్స్ ఆమె కూడా అంటారనుకోండి, బంగారం లాంటి మనసు ఆవిడది అంటుంటారు. ఇలా ప్రీషియస్ థింగ్స్ అన్నిటినీ కూడా బంగారంతో పోలుస్తారు, ఎందుకంటే బంగారం అంత విలువైంది కాబట్టి. అవును, ఇప్పుడు కాస్ట్ ఎంతుందంటారు? ఏమో, ఇప్పుడు కాస్టే కొండెక్కి కూర్చుంటే ఫ్యూచర్లో ఇంకా ఇంకా పెరగచ్చు. అబ్బా, ఇలాంటి వార్తల్ని చూస్తే అసలు కమింగ్ జనరేషన్ గోల్డ్ని మ్యూజియంలో చూస్తారేమో అన్న అనుమానము వస్తుంది కదా. సరే సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం, అనుకొని ఊరుకోవడం తప్ప దాన్నైతే కిందకి దించే ప్రయత్నం చేయలేం. సరే, ఇప్పుడు ఈ మ్యాటర్, ఎందుకంటే మ్యాటర్ బంగారం కాదు కానీ బంగారం లాంటి ఫుడ్ గురించి మాట్లాడతాం. మరి ఇంతకీ ఆ ఫుడ్ ఏంటో తెలుసుకోవాలి అంటే డ్యూ ఫాలో మీ ఆన్ 101.9 విత్ మీ ఆర్జే స్వాతితో ఓన్లీ ఆన్ ఎఫ్ఎం రెయిన్బో.

మూవీ నుంచి హరిచరణ్ అండ్ అలాగే కౌశల్య పాడిన పాట విన్నారు. 225 వన్ స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. మరి ఇందాకైతే చెప్పాను బంగారం లాంటి ఫుడ్ అని చెప్పేసి. నిజంగా బంగారం లాంటి ఫుడ్ అనగానే ఫుడ్ కన్నా ముందు నిజం చెప్పండి, ఎంతమందికి దాని కాస్ట్లీ ఫుడ్ అని అనుకుని ఉంటారు కదా. అంటే బేసిక్గా అంతే, అలాగే గుర్తొస్తుంది. షాపింగ్ మాల్కి వెళ్ళి నచ్చిన డ్రెస్ చూసి కళ్ళు ఇంతలా చేసుకుని ప్రైస్ ట్యాగ్ చూసే మెంటాలిటీ మంది, రైట్? మరి అలాంటప్పుడు మరి బంగారం లాంటి ఫుడ్ అనగానే ఆబ్వియస్గా అది ఏ కాస్ట్లీ ఫుడ్డో అనుకుంటారు. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే ఫుడ్ ఏంటి అంటే, మనం రోజు కొంతమంది వాడతారు, లేదంటే రెగ్యులర్గా మనం యూజ్ చేసే ఐటమే, కానీ అది బంగారం అంత విలువైంది. మరి క్లూ ఇచ్చేసాను కదా, మరి ఈరోజు నేను మాట్లాడబోయే ఆ గోల్డెన్ ఫుడ్ ఐటమ్ ఏంటో గెస్ చేసి వాట్సాప్ చేయండి 0402323482. వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 విత్ మీ ఆర్జే స్వాతితో.

0: రిక్షాడు మూవీ నుంచి బాబా సర్కిల్ అండ్ సుజాత పాడిన పాట విన్నారు. 232 అండ్ స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 లో జస్ట్ నీ హైదరాబాద్ విత్ మీ ఆర్జే స్వాతితో.
1: Hey, did you know the Kakatiya Kalatoranam is more than just a monument?
2: Really? Tell me.
1: That's what Telanganam is all about. Stories of our land, our art, our cinema and our people.
2: Wow, so it's like a cultural adda on radio.
1: Exactly. Every night at 8 PM on FM Rainbow 101.9.
3: Telanganam. Telangana's heartbeat on air.
4: FM Rainbow 101.9.
0: మరి బంగారం బంగారం లాంటి ఆ ఫుడ్ ఏంటి అని చెప్పేసి అడిగాను. సో బంగారం లాంటి ఫుడ్ అంటే సీరియస్లీ కాస్ట్లీ కాస్ట్లీ కాస్ట్లీ ఫుడ్ ఎక్స్పెక్ట్ చేస్తారు కదా. సో జస్ట్ అంటే జస్ట్ ఓ గుప్పెడు లేదా ఓ గిన్నెడు రోజు తింటే చాలు. మరి మిల్క్ అండ్ ఎగ్స్ కన్నా పవర్ఫుల్ ఎనర్జీ ఇస్తుందట ఈ ఫుడ్. మరి ఏం ఫుడ్ స్వాతి అంటారా? అదేంటంటే మీకు నాకు బాగా పరిచయం ఉన్న ఫుడ్డే. మరి చెప్పైనా చెప్పిన తర్వాత ఓస్ అంతేనా అని డెఫినెట్గా అంటారు. నాకు వినబడకపోవచ్చు కానీ మీరు అంటారని నాకు తెలుసు. మరి ఆ ఫుడ్ ఏంటి, ఆ సూపర్ ఫుడ్ ఏంటి అంటే స్ప్రౌట్స్ అండి. మొలకలు. మొలకల అంటే ఎస్ అందరికీ అందుబాటులో ఉండే ప్రైస్లో ఉండే ఇవి. నిజంగా వీటిలోని పోషకాలు బంగారం కన్నా పవర్ఫుల్ అట. మరి ఆ వివరాలు ఏంటో తెలుసుకోవాలి అంటే జస్ట్ ఫాలో మీ ఆన్ 101.9 రెయిన్బో ఎఫ్ఎం. రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: కాకతీయుల వైభవాన్ని ఒంట పట్టించుకున్న నేల,
1: కొమురం భీం పోరాట స్ఫూర్తిని అణువణువు అంటించుకున్న నేల,
0: దాశరథి పద్యాలు గర్వంగా నిలిచిన నేల,
1: కాళోజీ కలంలో ప్రజల భాషగా మారిన నేల,
0: పేరిణి నృత్యం
1: ఒగ్గు కథలు
0: జానపద గీతాల సోయగాలతో
1: వెలుగులు విరజిమ్ముతున్న నేల,
0: పచ్చని పంటలొక వైపు
1: చేనేత చీరలు మరోవైపు,
0: బిర్యానీ రుచుల నుంచి
1: పెంబర్తి ఇత్తడి కళాకృతుల దాకా
0: అనేక తెలంగాణ ప్రత్యేకతల పరిమళాలతో
2: మీ ముందుకు వస్తుంది తెలంగాణ.
0: ప్రతిరోజు రాత్రి 8 గంటలకు మీ ఎఫ్ఎం రెయిన్బోలో.
3: ఎఫ్ఎం రెయిన్బో 101.9
4: 2:45 in studio clock. You are listening to VFM Rainbow 101.9 Rainbow Tho Jeevitam Rangulamayam. Jashni Hyderabad vintunnaru with me RJ Swati. Tho manam maatladukuntam super power niche golden food items gurinchi. Mara ave enti ante molakalanu already cheppesanu. You know, rendu dry seeds ante podi ginjallo enni nutrients untayo oka molakettina ginjaku adi samanamata. సో ఈ మొలకల్లోని న్యూట్రిషన్స్ కి అసలు కాంపిటీషనే లేదట. మనమేమో ఇది తెలియక మల్టీవిటమిన్ ఈ మల్టీవిటమిన్ అని పెద్ద పెద్ద క్యాప్సుల్స్ ని, ఐ మీన్ గొట్టాలని మింగుతూ ఉంటాం కదా. సో ఇవి చాలా ఈజీగా దొరుకుతాయి, మనం చేసుకోవచ్చు, మనకు అందుబాటులో ఉన్న ధరలోనే ఉంటాయి. నో వే, అయినా సరే మనం మాత్రం ఆ గొట్టాలని మింగడానికే ఇష్టపడుతూ ఉంటాం, ఏం చేయలేమన్నమాట. యునో ఒకప్పుడు అంటే ఇప్పుడు కూడా వాడితే అంతేలేను, కానీ నిజం చెప్పాలి అంటే మనం తీసుకునే మిగతా ఫుడ్ అయితే లైక్ రాగి వెండి బంగారం అనుకుంటే ఈ స్ప్రౌట్స్ని డైలీ తీసుకోవడం వల్ల అంటే లైక్ ఏమంటారు దాన్ని, ఏ దేంతో పోల్చొచ్చు అంటే డైమండ్స్తో పోలుస్తారట. ఓకే స్వాతి బాగుంది, కానీ మొలకలు తినాలి, ఏ మొలకలు తినాలి, ఎంత తినాలి, బలం కదా అని చెప్పింది కదా అని స్వాతి మొత్తం మొలకలే తింటే కాదు కదా. సో దాంట్లో కూడా చూస్ చేసుకోవాలి, నో తక్కువ టైంలో తినడానికి వీలుగా టేస్టీగా ఉండే స్ప్రౌట్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. లైక్ ఏమంటారు బెబ్బర్లు, రైట్ బెబ్బర్లు అలసందలు అంటారు వాటిని, అండ్ అలాగే శనగలు. ఇవైతే ఈజీగా ఉంటాయి, తొందరగా డైజెస్ట్ అవుతాయి. అండ్ సేమ్ టైం గోధుమలు, సజ్జలు, ఉలవలు, రాగులు, జొన్నలు వీటి నుంచి కూడా మొలకలు చేసి పౌడర్ చేసి పిల్లలకి ఒకప్పుడు, మనం ఇప్పుడు ఏవైతే రకరకాల పౌడర్లని ఏమంటారు పాలల్లో మిక్స్ చేసి చాలా ఎనర్జీ అని చెప్పేసి తాగుతామో ఒకప్పుడు ఇవి చేసేవాళ్ళు అనమాట. మరి ఇప్పుడు ఎందుకు చేయట్లేదు అర్థం కావట్లేదు, ఎందుకంటే సూపర్ పవర్ ఇచ్చే ఫుడ్ కదా ఇవన్నీ. అంటే మనకి కొంచెం బిజీ లైఫ్ లో బద్ధకం అనేది ఒకటి యాడ్ అవుతుంటుంది మనకి, రైట్. సో మరి ఈ ఫుడ్ ని, ఈ మొలకల్ని ఎలా తినాలి, ఎంత తినాలి, సో ఇది కూడా ఒక లిమిట్ ఉంటుంది. సో బలం వస్తుంది కదా అని మొత్తం అవే తినలేము కదా, మరి వాటి గురించి కూడా మాట్లాడుకుందాం. వింటనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం.

మొత్తానికి అయితే సూపర్ ట్రాక్. నిజంగా అప్పటి పాటలు కానీ, అంటే ఉదిత్ నారాయణన్ వాయిస్ అండ్ ఉదిత్ నారాయణతో మన సుజాత గారి వాయిస్ కాంబినేషన్ ఉంటుంది, మామూలుగా ఉండదు. సో సమరసింహారెడ్డి సినిమా నుంచి పాట విన్నారు 252 స్టూడియో క్లాక్. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9. జస్ట్ని హైదరాబాద్ వింటున్నాడు విత్ మీ ఆర్జే స్వాతితో మనం మాట్లాడుకుంటున్నాం సూపర్ ఫుడ్ అండ్ గోల్డెన్ ఫుడ్ గా పిలిచే స్ప్రౌట్స్ గురించి. నో బలం అన్నాం కదా అని బాగా తినేస్తే బలం ఏమో కానీ అంటే రకరకాల ప్రాబ్లమ్స్ కూడా వస్తాయన్నమాట. సో డైలీ 80 నుంచి 100 గ్రామ్స్ వరకు తింటే చాలు. అండ్ కొంతమంది వెయిట్ తగ్గాలి, రకరకాల ఏమంటారు న్యూట్రిషన్లో భాగంగా ఏమంటారు వాళ్ళు తీసుకునే ఛాలెంజెస్లో భాగంగా తింటూ ఉంటారు. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే స్టార్టింగ్లో డైలీ అంటే మొత్తం ఓన్లీ స్ప్రౌట్స్ కాకుండా కొంచెం 30-40% స్ప్రౌట్స్ తీసుకొని 60-70% ఫ్రూట్స్ తింటే హెల్తీగా ఉంటారట. మీకు విషయం చెప్పనా, ఈ స్ప్రౌట్స్ అనేవి చైనాలో మొట్టమొదటిగా స్టార్ట్ అయ్యాయంట. ఎప్పుడు అంటే 4000 లేదంటే 5000 సంవత్సరాల క్రితం. సో అప్పుడు స్టార్ట్ అయ్యాయంట, ఫస్ట్ టైం చైనాలో స్టార్ట్ అయింది. వాళ్ళు ఎందుకు వాడేవాళ్ళు అంటే యాక్చువల్గా అంటే స్ప్రౌట్స్ని వాళ్ళు ఎక్కువగా వాళ్ళు ఏమంటారు షిప్లలో ట్రావెల్ చేసేవాళ్ళు అనమాట. సో ట్రావెల్ చేసేటప్పుడు ఈ స్క్వర్వీ అంటే సి విటమిన్ లోపం రాకుండా ఉండడానికి వాళ్ళతో పాటు ఈ మొలకల్ని క్యారీ చేసేవాళ్ళట. సో అందుకు అలా చైనాలో స్టార్ట్ అయింది. ఇంకా ప్రాచీన చైనీయులు అంటారు కదా, లైక్ ఏమంటారు చాలా అంటే చాలా పాతకాలం అనమాట. ఆ టైంలో ఈ తడి ధాన్యాలు లేదా సోయాబీన్స్ని మట్టి కుండల్లో మొలకలు వచ్చేలాగా చేసి ఒక 5-6 డేస్ తర్వాత తినేవాళ్ళట. మనం కూడా చేస్తాం ఎట్లంటే, ఈరోజు రాత్రికి నానబెట్టేసి రేపు పొద్దున చిన్న చిన్న పొట్టి పొట్టి మొలకలు రాగానే మొలకలు వచ్చినాయి అని తింటాం. కానీ అట్లా తినకూడదు, వాటికి పెద్ద పెద్ద మొలకలు వచ్చాక తింటేనే అది మనకి హెల్తీ అనమాట. సో అలా అలా అలా మొదలై

సో ప్రపంచంలో అంతా తిరుగుతూ తిరుగుతూ మనకు కూడా వచ్చేసింది. కానీ మన దగ్గర ఆయుర్వేదంలో దీని గురించి చాలా పుస్తకాల్లో రాశారు. మొత్తానికైతే ప్రాచీన చైనాలో ఔషధంగా ఆహారంగా స్టార్ట్ అయిన ఈ మొలకలు తర్వాత ఆధునిక కాలంలో యూనో మనకిప్పుడు మార్నింగ్ వాక్కి వెళ్తే చిన్న చిన్న ప్యాకెట్ల రూపంలో కూడా మనకి దొరికేస్తాయి. సో వాటికన్నా ఇంట్లో చేసుకుని తింటే బెటర్ కదా, ట్రై చేయండి. రైట్, ఇంకా బోల్డ్ అని కబుర్లు నెక్స్ట్ సెగ్మెంట్ లో మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9. నేను మీ ఆర్జే స్వాతి.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. వడోదరలో 35,000 కోట్లకు పైగా విలువైన పలు అభివృద్ది పనులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు. వెస్టర్న్ డెడికేషన్ ఫ్రైట్ కారిడార్లోని కీలక విభాగాలను జాతికి అంకితం చేయడంతో పాటు సరుకు రవాణా రైళ్లు, కొత్త ప్యాసింజర్ రైళ్లను ప్రధాని ప్రారంభించారు. భారతరత్న డాక్టర్ భూపేన్ హజారిక 100వ జయంతి సందర్భంగా ప్రధాని మోదీ అమిత్ షా ఆయనకు నివాళులర్పించారు. ఈశాన్య భారత సంస్కృతిని తన సంగీతంతో ప్రపంచవ్యాప్తం చేసిన ఆయన అమరపైన వారసత్వం తరతరాలకు స్ఫూర్తినిస్తుందని కొనియాడారు. ఉస్మానియా యూనివర్సిటీ 85వ స్నాతకోత్సవంలో గవర్నర్ శివప్రతాప్ శుక్లా పాల్గొని స్వర్ణపతక విజేతలను అభినందించారు. యువత కేవలం ఉద్యోగార్థులుగా కాకుండా ఉపాధి కల్పించే పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని, మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు. తెలంగాణ శాసనసభ మండలి సమావేశాలు తీవ్ర ఉద్రిక్తతల నడుమ జరుగుతున్నాయి. అసెంబ్లీ ఘటనలో తమపైనే పోలీసులు కేసు నమోదు చేశారని హరీష్ రావు ఆరోపించగా, విచారణ జరుగుతోందని వివరణ ఇచ్చిన మంత్రి శ్రీధర్బాబు స్పీకర్ను నిర్దేశించడానికి ప్రతిపక్ష నేతలకు హక్కు లేదని మండిపడ్డారు. కేసీఆర్ ఫామ్ హౌస్ వద్ద కాంగ్రెస్ డప్పుల మూత పిలుపుతో సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు భారీగా మోహరించి కాంగ్రెస్ శ్రేణులను అడ్డుకోగా, ప్రభుత్వమే ఈ దాడులను ప్రోత్సహిస్తోందని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆరోపించారు. మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ఫామ్ హౌస్ వైపు వెళ్తున్న బీఆర్ఎస్ నేతలను హకీంపేట్ వద్ద పోలీసులు అడ్డుకోవడంతో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు, మాజీ మంత్రి హరీష్ రావు పాదయాత్రగా బయలుదేరారు. కాంగ్రెస్ నేతలకు ఎస్కార్ట్ ఇస్తూ తమను అడ్డుకుంటున్నారని పోలీసుల తీరుపై కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత్లోనే స్వదేశీ సాంకేతికతతో తయారు చేస్తున్న బుల్లెట్ ట్రైన్ బాడీ ఫ్రేమ్ సిద్దమైందని, వచ్చే ఏడాది దీనిని పట్టాలపై పరీక్షలు నిర్వహిస్తామని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. రెవెన్యూ శాఖ తమతో విట్టిచాకిరీ చేయిస్తోందని ఆరోపిస్తూ అసెంబ్లీ వద్ద లైసెన్స్డ్ సర్వేయర్లు నిరసనకు దిగారు. తమ సేవలకు గౌరవ వేతనం చెల్లించాలని డిమాండ్ చేసిన సర్వేయర్లను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. నాగర్ కర్నూల్, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో ఈరోజు తేలికపాటి వర్షం, ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు పసుపు రంగు హెచ్చరికను జారీ చేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాల సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 4 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలను వినవచ్చు.

0: FM Rainbow 101.9 Musically yours.
1: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న

0: కంపెనీల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
1: టైమ్ ఆన్ స్టూడియో క్లాక్ 3 గంటలు దాటి 5 నిమిషాలు కావస్తోంది. డబుల్ కమిట్ వింటున్నారు విత్ మీ ఆర్జే స్వాతితో. చాలా సార్లు కొన్ని విషయాల్లో మాట్లాడుతూ ఉంటారు నలుగురు కలిసిన చోట. ఇట్స్ మై రైట్, నా హక్కు ఇది, నేను అడుగుతాను, నేను చేస్తాను అని. నిజంగానే మనకి కొన్ని ప్రాథమిక హక్కులు ఉంటాయి. అందులో వెరీ వెరీ వెరీ ఇంపార్టెంట్ రైట్ని ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటాం. అండ్ అట్ ద సేమ్ టైం ఆ రైట్ ఎంత ఇంపార్టెంట్ అనే అవేర్నెస్ని కలిగించే రోజు ఈరోజు. మరింతకీ అందరికీ సమానంగా ఉండాల్సిన ఆ హక్కు ఏంటి, ఈ రోజుకి ఆ స్పెషల్ ఏంటి తెలుసుకోవాలి అంటే స్టే ట్యూన్ టు ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: when the drums beat at Bonaloo, when the verses of Dasarathi echo. When the screen lights up with Telangana cinema, the soul of our state speaks. And every evening from 8 to 9, FM Rainbow 101.9 speaks Telanganam. This is Telanganam, your dedicated hour for Telangana's history, art, culture, literature and tourism. Celebrate the land, celebrate the people and celebrate the pride. Telanganam, where Telangana lives on radio.
1: FM Rainbow 101.9.
2: You're listening to FM Rainbow 101.9, Rainbow తో జీవితం రంగులమయం. మన చుట్టూ ఉన్న ప్రపంచం, అంటే ఐ మీన్ మన దేశం, మన చుట్టూ ఉన్న ప్రపంచం అంతా కూడా డెవలప్ అవుతుంది. అయినా కూడా మనకు తెలియని చాలా చోట్ల ఇంకా ఇంకా ఇంకా ప్రజలు ఇబ్బంది పడుతూనే ఉన్నారు. దేనివల్ల అంటే అక్షరాస్యత లేకపోవడం వల్ల. అందుకే యునెస్కో లిటరసీని మానవ హక్కుగా, అంతేకాకుండా లైఫ్ లాంగ్ నేర్చుకునే ఒక అవసరంగా గుర్తించి చదువు ఇంపార్టెన్స్ తెలియచేయడానికి ఈ సెప్టెంబర్ 8 అంటే ఈ రోజుని అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవంగా ప్రకటించారు. నిజం, మాట్లాడడం అందరి, అంటే ఏమంటారు, ప్రతి ఒక్కరి ప్రాథమిక హక్కు ఎలాగో చదువు కూడా అంతే. అంతేకాని ఇప్పుడు ఓకే డెవలప్ అయింది, ఐ మీన్ ఏమంటారు, కాలం మారిపోయింది, కానీ ఇంకా కొన్ని చోట్ల కొన్ని వర్గాల వాళ్ళే చదువుకోవాలి, కొంతమంది చదువుకోవాలి. దానికి తోడు నవడేస్ చదువు అనేది చాలా కాస్ట్లీ అయిపోయింది కదా. సో దానివల్ల కూడా చాలామంది అక్షరాస్యతకి దూరంగా ఉంటున్నారు చదువుకి. అందుకే అంటే అలా అని చెప్పేసి మరీ చదువు లేకుండా ఉన్నారా అంటే అలా ఏమీ లేదు. చాలామంది వాలంటీర్స్గా వెళ్ళి ఏమంటారు మారుమూల ప్రాంతాల్లో కూడా ఇంపార్టెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ని చెప్తున్న వాళ్ళు ఉన్నారు. అయినా కూడా చాలా చోట్ల ఏమంటారు, లైక్ అడవి ప్రాంతాలు అంటారు కదా, అటవీ ప్రాంతాలు, సో అలాంటి చోట్ల ఇంకా అక్షరాస్యత, అంటే ఐ మీన్ నిరక్షరాస్యత అనేది ఉందన్నమాట. సో దాన్ని నివారించడానికి, ప్రజల్లో అవేర్నెస్ కల్పించడానికి ఈరోజు అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవాన్ని జరుపుకుంటాం. అండ్ ఇంకా బోల్డ్ అని కబుర్లు మాట్లాడుకుందాం దీనికి సంబంధించి. వింటూనే ఉందండి డబుల్ కమిటా విత్ మీ ఆర్జీ స్వాతితో.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

21 స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 లో డబుల్ కమిట్ విత్ మీ ఆర్జే స్వాతితో. మీకు తెలుసా, ప్రపంచ జనాభాలో 86% కంటే ఎక్కువ మందే రాయగలరు చదవగలరు, కానీ వెనుకబడిన ప్రాంతాల్లో మాత్రం కనీస విద్య కూడా అందని ప్రదేశాలు ఉన్నాయట. సో దీనివల్ల ఏంటి ప్రాబ్లం అని అంటే, ఇప్పుడున్న డిజిటల్ లిటరసీ అర్థం కాక మోసపోయే ప్రమాదాలు ఎక్కువ. అంతే కదా, ఎంతో ఎడ్యుకేటెడ్ అయిన మనమే ఈ డిజిటల్ లిటరసీ లేక చాలా మంది మోసపోతున్నారు. తెలుసు కదా, ఎంత ఆ లింక్ ఈ లింక్ క్లిక్ చేసి దాని గురించి పూర్తి అవగాహన లేక ఎన్నో కేసెస్ మనం రోజు వార్తల్లో చూస్తూనే ఉన్నాం. సో అక్షరాస్యత అంటే చదవడం రాయడమే కాదు, కాన్ఫిడెంట్ గా మాట్లాడడం, సేమ్ టైం పరిస్థితులను అర్థం చేసుకోగలడం. అయితే ఇవన్నీ ఇప్పుడున్న అందరూ చేయగలుగుతున్నారు, కానీ ప్రజెంట్ మనం డిజిటల్ యుగంలో ఉన్నాం. సో ఈ డిజిటల్ లిటరసీ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. మరి డిజిటల్ లిటరసీని మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు మనం ఈ అక్షరాస్యత దినోత్సవాన్ని మరి సాధారణ అంటే మన అందరి ప్రాథమిక హక్కైన ఎడ్యుకేషన్ పరంగా ఆలోచించాలా, లేదా ఈ డిజిటల్ లిటరసీ లేకపోవడం కూడా ఒక రకమైన ఏమంటారు నిరక్షరాస్యత అనుకోవాలా అంటే అది చాలా పెద్ద డిస్కషన్. బట్ అయినా మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం. నేను మీ ఆర్జే స్వాతి.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: FM Rainbow 101.9 Musically yours.
1: 3:30 on Studio Clock. You're listening to FM Rainbow 101.9 లో డబుల్ కమిట్ అవుతున్నారు విత్ మీ ఆర్జే స్వాతితో. మనం ఈరోజు స్పెషల్ అయినా అంటే ఈరోజు అక్షరాస్యత దినోత్సవాన్ని జరుపుకుంటారు. సో ఎందుకు ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు అంటే ప్రజల్లో ఇంకా అంటే ఎడ్యుకేషన్ యొక్క ఇంపార్టెన్స్ని చెప్పడానికి. నువ్వు ఇంత చేసినా కూడా నిజం చెప్పాలంటే ఇప్పుడు టెక్నాలజీ పెరిగిన తర్వాత చాలా అప్డేట్ అయ్యారు, ఐ మీన్ మారుమూల ప్రాంతాల్లో కూడా అప్డేట్ అయ్యారు. కానీ చదువు అంటే ఏదో పుస్తకాలు బట్టి పట్టేసి లేకపోతే డిగ్రీలు ఐ మీన్ సర్టిఫికేట్లు పట్టుకోవడం కాదు, అంటే సొసైటీలో మనం ఏమంటారు బ్రతకడానికి కావలసిన నాలెడ్జ్ని సంపాదించుకోవడం. సో అది కూడా అక్షరాస్యత కిందకే వస్తుంది కదా. అంటే ఇంకొకరి నుంచి మోసపోకుండా ఉండడానికి ఏదైతే నాలెడ్జ్ కావాలో దాన్ని గెయిన్ చేయడం అన్నమాట. సో ఇలా తెలియక చాలామంది మోసపోతూ ఉంటారు. అందుకని సో యునెస్కో ఏంటంటే ఒక గోల్ని పెట్టుకుంటుంది, అంటే ఈ సంవత్సరంలోపు ఇంత అక్షరాస్యత రేటు పెరగాలి అని చెప్పేసి. అంటే లైక్ అబ్బాయిలు అంటే మహిళలు ఎంతమంది అక్షరాస్యతలో ఉన్నారు, అండ్ పురుషులు ఎంతమంది ఉన్నారు, పిల్లలు ఎంతమంది ఉన్నారు, అండ్ చాలామంది డ్రాప్అవుట్స్ ఉంటారు, రకరకాల రీజన్స్ వల్ల ఆగిపోతూ ఉంటారు. సో వాళ్ళ శాతం ఎంత ఉంది, సో ఇవన్నీ కూడా ఈ రోజున వాళ్ళు ఏమంటారు లెక్కలు చేసేసుకొని ఇంకా ఏం చేయాలి, ఎలాంటి డెవలప్మెంట్ చేయాలి అనుకుంటారు. సో మొత్తానికి ఏంటంటే 2030 వరకు ఏమంటారు కంప్లీట్ అక్షరాస్యత సాధించాలి అనేది లక్ష్యం. అయితే 1966 నుంచి కూడా రకరకాల కార్యక్రమాలు సెలబ్రేట్ చేస్తూ ఉంటారు, అవేర్నెస్ ప్రోగ్రాంలు చేస్తున్నా కూడా కరోనా ప్రభావం వల్ల చాలా వరకు యూనో సుమారు ఎగ్జాక్ట్లీ కాదు కానీ 1500,000 స్కూళ్ళు మూతపడ్డాయంట తెలుసా. అండ్ ఆ సంవత్సరం అంటే కరోనా పీరియడ్లో దాదాపు 24 కోట్ల మంది స్టూడెంట్స్ ఎడ్యుకేషన్కి దూరం అయ్యారట. సో ఇలాంటివి విన్నప్పుడు మాత్రం బాధ అనిపిస్తుంది కదా. మరి ఇంతకీ మన భారతదేశం అక్షరాస్యతలో ఏ స్థానంలో ఉంది మీకు తెలుసా? తెలిస్తే నాకు వాట్సాప్ చేయండి, ఆన్సర్ 4023234822. వింటూనే ఉండండి FM Rainbow 101.9 విత్ మీ ఆర్జే స్వాతితో.

హలో డియర్ లిసనర్స్, మన లైఫ్లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు. మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు. ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్స్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. At 7 p.m. every day, only on FM Rainbow 101.9.

మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 3:44 అండ్ స్టూడియో క్లాక్ డబల్ కమిట వింటున్నారు విత్ మీ ఆర్జీ స్వాతితో. మనం మాట్లాడుకున్నాం కదా ఇందాక ఎడ్యుకేషన్ ఇంపార్టెన్స్, అండ్ అలాగే ఈరోజు ఎడ్యుకేషన్కి సంబంధించి అవేర్నెస్ కోసం ట్రై చేస్తారు, అందుకని అక్షరాస్యత దినోత్సవాన్ని జరుపుకుంటారు అని చెప్పేసి. ఎప్పుడు కూడా అక్షరాస్యతలో ఫస్ట్ ఉండే దేశం ఏంటి అంటే అందరికీ తెలిసిందే కేరళ ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది. మరి మన భారతదేశం ఏ ప్లేస్లో ఉంది అని అంటే కొందరు పంపించారు ఏంటంటే చాలామంది రకరకాలుగా పంపించారు, బట్ మన అక్షరాస్యత ప్లేస్ ఇండియా ఏంటంటే 5th ప్లేస్లో ఉంది తెలుసా. సో 5th ప్లేస్లో ఉన్నామన్నమాట మనం, అంటే ఇంకా వెనకబడి ఉన్నామనే అర్థం. మరి ఏం చేయాలి అంటే అందరూ చదువుకునే విధంగా ఏమంటారు ఒకరికొకరు హెల్ప్ చేయాలి, చదువుకున్న వాళ్ళు చదువులేని వాళ్ళకి నేర్పించాలి, అండ్ ముఖ్యంగా ఏంటంటే ఈ డిజిటల్ లిటరసీ అనేది ప్రతి ఒక్కరికి అవసరం. ఎందుకంటే మారుతున్న కాలంతో పాటు మనము మారిపోయాం కాబట్టి ఈ డిజిటల్ లిటరసీని కూడా ప్రతి ఒక్కరూ అవగాహన, సో కనీస అవగాహన అయినా ఉండాలి. అందరూ వెళ్ళి కోర్సుల్లో జాయిన్ అయిపోయి అన్నీ చేయక్కర్లేదు, కానీ మినిమం

అవగాహన అయితే ఉండాలి. అయితే ఇది కాకుండా ఇంకొక లిటరసీ ఉంటుందబ్బా, దాని గురించి ఏం చెప్పాలి అంటే దాన్ని ఏమంటారు అంటే నా భాషలో అయితే మినిమం కామన్ సెన్స్ అనే ఒక లిటరసీ ఉంటుంది. సో దాన్ని కూడా నేర్చుకోవాలి మనం, లేకపోతే కష్టం. అప్పుడు నువ్వు ఎంత ఏమంటారు టాప్ మోస్ట్ తోపు డిగ్రీలు మనకున్నా కూడా మినిమం కామన్ సెన్స్ అనే లిటరసీ లేకపోతే అవన్నీ ఉన్నా కూడా వేస్టే. సో ఆ కామన్ సెన్స్ లిటరసీ ఏంటి తెలుసుకోవాలి అంటే వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. నేను మీ ఆర్జీ స్వాతి.

0: ప్రథమ్ మూవీ నుంచి ఉదిత్ నారాయణ్ అండ్ అలాగే ఉష పాడిన పాట విన్నారు. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9.
1: ఎఫ్ఎం రెయిన్బో 101.

రైట్. మరి డిజిటల్ లిటరసీ గురించి మాట్లాడుకుంటుంటే వీ హ్యావ్ వన్ మెసేజ్ అనమాట. ఒక మెసేజ్ వచ్చింది ఏంటి అంటే, థ్యాంక్ యూ అండి చల్ల శ్రీధర్ రెడ్డి గారు మనకు పంపించారు. ముఖ్యంగా మనం అంటే మినిమం అవేర్నెస్ గురించి పంపించారు. ఫోన్ పిన్, ఫోన్ పే అండ్ ఇలాగే ఎవరి ముందు ఓపెన్ చేయకూడదు. స్పెషల్గా ప్రయాణంలో మనం మర్చిపోతాం కదా, టిక్ టిక్ టిక్ టిక్ మనం ఓపెన్ చేస్తుంటాం, కానీ పక్కన ఉన్న కళ్ళు మనల్ని గమనిస్తూ ఉంటాయి అనమాట. సో జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఎస్పెషల్లీ ప్రయాణాలలో మళ్ళీ ఏమంటారు ఫంక్షన్ లలో కూడా చాలా కేర్ఫుల్ గా ఉండాలి. ఫోన్ పోతే, ఫోన్ ఒకటే కాదు పోయేది, ఇవాళ రేపు ఫోన్ పోతే మనం కూడా పోయినట్టే. ఐ మీన్ ఎంత టెన్షన్ ఉంటుందంటే సీరియస్లీ మస్తు ఉంటుంది అనమాట. సో ఇలాంటివి చాలా జరుగుతూ ఉన్నాయి కాబట్టి కేర్ఫుల్ గా ఉండాలి. అండ్ ఓటర్ ఎస్ఐఆర్ లింకులు కూడా ఓపెన్ చేయొద్దు. అండ్ ఆర్డర్ చేయని డెలివరీకి అస్సలు అస్సలు ఓటీపీ చెప్పదు. పర్లేదులే, ఫ్రీగా వచ్చిందని తీసేసుకుంటే తర్వాత ఏం జరుగుతుంది తెలుసు కదా, మనం డబ్బులు కట్టాల్సి వస్తుంది అనమాట. సో ఇలాంటివి బోల్డ్ అని జరుగుతున్నాయి నవే డేస్, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే, మనం క్రేజీ పీపుల్ రైట్. సో ఏంటంటే మనం ఇంట్లో దిగిన ఫోటోని ఇంకెక్కడో దిగినట్టుగా పెట్టుకోవడం చాలా క్రేజీగా ఉంటుంది. అప్పుడప్పుడు అంటే ఓకే, కానీ సీరియస్లీ ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో అన్నీ అవే పిక్స్ వస్తున్నాయి. సో దీనివల్ల ఏం జరుగుతుంది అంటే, మీకు విషయం తెలుసా, మొన్ననే ఒక ఆర్టికల్ చదివినా, అందులో ఏమొచ్చింది అంటే మనం పెట్టే ఫొటోస్ అండ్ మనం మొత్తం ఏదైతే మనం ఏ టూల్ని అయితే వాడుతున్నామో అది మన కాల్స్ని కూడా వింటుందంట. ఇంకేం ప్రైవసీ కదా, ఇంకో మాట వచ్చింది కానీ మనం అనకూడదు. ఇంకా మనకు ప్రైవసీ ఎక్కడిది లేదు కాబట్టి ఇలాంటి యాప్స్ యూజ్ చేస్తున్నప్పుడు ఒక యాప్లో రాకపోతే అస్సలు మనకి మనసు ఊరుకోదు అనమాట. పక్కడు పెట్టి మనం కూడా పెట్టాలి, ఇంట్లోనే కూర్చుంటాం ఏ థాయిలాండ్లో ఉన్నట్టు ఫోటో పెట్టుకోవాలంటే మస్తు క్రేజీ ఫీల్ అవుతాం. కానీ కానీ సో అలా మీకు ఇట్లా అడగగానే అట్లా ఇస్తున్నారంటే వాళ్ళకి ఏం పని పాట లెక్కిస్తారా? దాని వెనకాల ఇంకేదో ఉంటుంది కదా. సో మన ఫోన్లు ఇవన్నీ డీటెయిల్స్ హ్యాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి ప్రతి కనిపించిన ఏమంటారు యాప్ని ఓపెన్ చేసి అందులోకి దూరిపోవద్దు మనం, రైట్. సో ఇందాకేదో చెప్తానన్నా కదా, ఏంటది కామన్ సెన్స్ లిటరసీ గురించి చెప్తానన్నా. సో అది కూడా చెప్పేస్తా, ఏంటంటే మనకు టైం కూడా లేదు కాబట్టి చెప్పేస్తున్నా. ఏంటంటే అపార్ట్మెంట్లలో లిఫ్ట్ ఉంటుంది అవునా, సో ఆ లిఫ్ట్ డోర్ని సరిగ్గా వేయరు. ఆ వేయకపోతే దయచేసి తలుపు మూయండి అని చాలా రిక్వెస్ట్గా అడుగుతుంది ఆమె. ఎవరో మనకు తెలియదు కానీ వాయిస్ మాత్రం మస్తు ఉంటుంది. సో అయినా కూడా ఇటుపక్క అటుపక్క ఉన్న అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి వినిపించినా నేను కాదు కదా పోయింది అనుకుని వదిలేస్తారు. నేనైతే ఇంటి దగ్గర ఉంటే ఒక 4-5 సార్లన్నా వెళ్ళి వేసొస్తా. నిన్న ఇదే విషయం జరిగి విసుగొచ్చేసింది. అప్పుడు ఆ లిఫ్ట్ తయారు చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి కాల్ చేసిన ఒక చిన్న రిక్వెస్ట్ అండి. అలా ఆమె అంత స్మూత్గా దయచేసి తలుపు వేయండి అని కాకుండా ఎవరైతే తలుపు వేయకుండా పోతారో వాళ్ళని ఏ అని బ్లా బ్లా బ్లా బ్లా బ్లా తిట్టేసి డోరే అని చెప్పే అలారం ఉండదా అని అడిగా. ఆయన నవ్వాడు మీలాగే. మినిమం కామన్ సెన్స్, బస్ ఎక్కుతున్నప్పుడు ఫోన్ మాట్లాడుతూ, దిగుతున్నప్పుడు ఫోన్ మాట్లాడుతూ, ఏ పని చేసినా ఫోన్ మాట్లాడుతూ, బండి నడపడం, అపార్ట్మెంట్ డోర్స్ వేయకపోవడం, గేట్లు సరిగ్గా వేయకపోవడం, ఇది కదా మినిమం కామన్ సెన్స్ లిటరసీ అంటారు దీన్ని. సో దీన్ని కూడా ఫాలో అవ్వండి, రైట్. వింటూనే ఉండండి ఎవర్ రెయిన్బో 101.9 విత్ మీ ఆర్జే స్వాతితో.

0: ఎఫ్ఎం రెయిన్బో 101.9.
1: మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9. మరికొద్ది క్షణాల్లో రెయిన్బో న్యూస్ హెడ్లైన్స్ వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. మాతృవందన యోజన పోషణ్ మహలకు 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కేంద్ర మంత్రి అన్నపూర్ణాదేవి రాసిన వ్యాసాన్ని ప్రధాని మోదీ పంచుకున్నారు. అంగన్వాడీ వ్యవస్థను ప్రజా ఉద్యమంగా మార్చడంతో పాటు పోషకాహార లోపరహిత వికసిత్ భారత నిర్మాణానికి ఈ కార్యక్రమాలు ఎంతగానో తోడ్పడుతున్నాయని తెలిపారు. శాసనమండలిలో మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ, బీఆర్ఎస్ తన అహంకార ధోరణి వీడాలని, స్పీకర్పై జరిగిన దాడిని అందరూ ఖండించాలని కోరారు. గతంలో రూల్ బుక్ చింపినందుకు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారని, నాటి నిర్బంధ పాలన గుర్తు చేస్తూ ప్రస్తుత దాడిపై చర్చ జరగాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ ఎదుట జరిగిన పరిణామాల దృష్ట్యా సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎంలు స్పీకర్ గడ్డం ప్రసాద్ను కలిశారు. నిన్నటి ఘటనలపై విచారణ వ్యక్తం చేసిన సీఎం, బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటామని స్పీకర్కు హామీ ఇచ్చారు. పోలీస్ శాఖలోని 7437 పోస్టుల భర్తీకి సంబంధించి దరఖాస్తుల గడువును పోలీస్ నియామక మండలి పెంచింది. అభ్యర్థులు సెప్టెంబర్ 16 సాయంత్రం 5 గంటలలోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని స్పష్టం చేసింది. హకీంపేట్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అడ్డుకోవడంతో పోలీసులతో వాగ్వాదం జరిగింది. అనంతరం పోలీసులు వారిని అదుపులోనికి తీసుకుని బోయిన్పల్లి, జవహర్ నగర్ పీఎస్లకు తరలించగా, కేటీఆర్ను బోయిన్పల్లికి, హరీష్ రావును జవహర్ నగర్కు తీసుకెళ్లారు. హైదరాబాద్ నగరంలో గణేష్ మండపాల ఉత్సవ నిర్వాహకులు చివరి నిమిషం వరకు ఆగకుండా పోలీస్ పోర్టల్లో ముందస్తుగానే ఆన్లైన్ నమోదు చేసుకోవాలని సీపీ సజ్జనార్ సూచించారు. దీనివల్ల నిమజ్జనం, ట్రాఫిక్ మళ్లింపు, పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేయడానికి పోలీసు యంత్రాంగానికి అనువుగా ఉంటుందని వెల్లడించారు. కేంద్ర క్రీడల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ పోటీల వివరాలను తెలంగాణ అధికారులు ప్రకటించారు. 5 ప్రధాన విభాగాల్లో జరిగే ఈ పోటీల విజేతలు 2027 జనవరిలో న్యూఢిల్లీలో జరిగే జాతీయ యువజనోత్సవంలో తెలంగాణ తరఫున ప్రాతినిధ్యం వహిస్తారని వెల్లడించారు. అహ్మదాబాద్లో జరిగిన వరల్డ్ పారా ఆర్చరీ సిరీస్ లెగ్3లో భారత్ 2 స్వర్ణాలు 1 రజతం సాధించింది. పురుషుల రీకర్వ్ విభాగంలో హర్వీందర్ సింగ్, విజయ్ సుండి జంట, కాంపౌండ్ విభాగంలో తోమర్ కుమార్, శ్యామ్సుందర్ స్వామి జంట స్వర్ణాలు గెలుచుకున్నారు. నాగర్ కర్నూల్, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో ఈరోజు తేలికపాటి వర్షం, ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు పసుపు రంగు హెచ్చరిక జారీ చేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి ఈ సాయంత్రం 5 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలను వినవచ్చు.

0: FM Rainbow 101.9 Musically yours.
1: You're listening to FM Rainbow 101.9. Our studio clock lo time 4 gantala daati 6 nimshalu kavastundi. Business cheyali ante evariki ishtam unda cheppandi. Untundi endukante poi office lo boss daggara nana పడే కన్నా సొంతగా బిజినెస్ పెట్టుకుంటే బాగుండు, ఎదిగితే బాగుండు, ఇలాంటి ఆలోచనలు వస్తాయి. ఎస్పెషల్లీ ఎప్పుడు వస్తాయి తెలుసా? ఇట్లాంటివి సినిమాలు చూసినప్పుడు వస్తాయి. నాకు బాగా గుర్తుంది సూర్యవంశం సినిమా అనుకుంటా. అది మెల్లగా ఒక చిన్న బస్సుతో స్టార్ట్ అవుతుంది బిజినెస్, అంతే కట్ చేస్తే సెకండ్ సీన్లో అలా అలా అలా బస్సులు పెరుగుతూ ఉంటాయి. నాకు అప్పుడు అనిపించేది చిన్నప్పుడు, అబ్బా మనం బిజినెస్ చేస్తే మనకు కూడా ఇట్లా వస్తాయా అని చెప్పేసి. చాలామంది బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఇలాంటి ఆలోచనలతోనే బిజినెస్లు స్టార్ట్ చేస్తారు. కానీ అలా అది సినిమా, కానీ రియల్ లైఫ్లో మనకు కూడా అలా ఇలా కట్ చేస్తే, ఇలా సీన్ మారితే మనం కూడా అంతలా డెవలప్ అయ్యే ఛాన్సెస్ తక్కువ. బట్ దెర్ ఈస్ ఎ ఛాన్స్, ఒక ఛాన్స్ అయితే ఉంటుంది. ఏంటంటే కొన్ని రూల్స్ అండ్ మన ఏమంటారు, కొన్ని విషయాలు మనము రెగ్యులర్గా పాటించగలిగితే డెఫినెట్గా ఆ స్థాయికి వెళ్తాం. అంటే నెక్స్ట్ సీన్లో వెళ్ళం, కానీ ఆ పై ఇయర్కో ఆ నెక్స్ట్ ఇయర్కో మాత్రం డెఫినెట్గా రీచ్ అవుతాం. అలాంటి టిప్స్ చెప్పేస్తాను. వింటూనే ఉండండి ఫిట్ ఇండియా ఓన్లీ ఆన్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: లైలా కోసం సినిమా కోసం ఎస్ పిక్చర్ అండ్ ఆయన అలాగే దివ్య పాడిన పాట విన్నారు. 411 అండ్ స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం.
1: ఎఫ్ఎం రెయిన్బో 101.9.
0: నేను ఒక కోట్ చదివాను మొన్న. ఏంటి అంటే, మన గోల్ ఏదైతే ఉందో, మనం రీచ్ అవ్వాల్సిన గోల్ ఉంటుంది కదా, సో గోల్నేమో పెన్నుతో రాసుకోవాలంట. మనం ఆ గోల్ రీచ్ అవ్వడానికి కొన్ని స్ట్రాటజీస్ వాడుతూ ఉంటాం కదా, సో ఆ ఈ స్ట్రాటజీస్ని మాత్రం పెన్సిల్తో రాసుకోవాలట. మీకేమైనా అర్థమైందా? ఎందుకు అలా చెప్పుంటారు? ఆ కోట్ వెనుక ఉన్న అర్థం ఏంటి? ఇది మనకి బిజినెస్ ఐడియా ఎలా ఉపయోగపడుతుంది? సో ఇవన్నీ మాట్లాడుకుందాం. బట్ మీకు ఈ కోట్ ఎందుకు అలా చెప్పారు తెలిస్తే మాత్రం నాకు వాట్సాప్ చేయండి. ఆన్సర్ 4023234822. గోల్నేమో పెన్నుతో రాసుకోవాలట, మన స్ట్రాటజీస్ ఏమో పెన్సిల్తో రాసుకోవాలట. రైట్? సో తెలిస్తే వాట్సాప్ చేసేయండి. వింటూనే ఉండండి ఫిట్ ఇండియా, ఓన్లీ ఆన్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: 416 అండ్ స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9. శంకర్ మహాదేవన్ అండ్ అలాగే సుధ పాడిన పాట విన్నారు. రైట్, మరి నేను అడిగాను కదా ఇందాక ఎందుకు మన గోల్ నేమో పెన్తోని అండ్ అలాగే మన స్ట్రాటజీస్ని పెన్సిల్తో రాయమన్నారు అంటే, మెసేజ్ అయితే పంపించారు, మేబీ గోల్ పెన్నుతో రాస్తే చెరిగిపోదు కదా మేడం. రైట్, గోల్ని మనం పెన్తో రాస్తే అది అలాగే ఉంటుంది, అయితే స్ట్రాటజీస్ మాత్రం పరిస్థితులకు అనుగుణంగా అండ్ మనం గోల్ని రీచ్ అయ్యే క్రమంలో డిఫరెంట్ డిఫరెంట్ మార్గాలను వెతుక్కుంటాం కదా. సో అప్పుడు ఏంటంటే స్ట్రాటజీస్ అనేవి రకరకాలుగా మారుస్తూ ఉంటేనే గోల్ని రీచ్ అవుతాం కాబట్టి. సో స్ట్రాటజీస్ని మనం ఎప్పటికప్పుడు మార్చాలి కాబట్టి ఎరైజర్ వాడాలి. రైట్, అందుకే పెన్సిల్తో రాసుకోవాలట. ఇది ముఖ్యంగా బిజినెస్ పీపుల్కి చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు టాప్ బిజినెస్ పర్సన్స్ అనమాట. అండ్ ఇప్పుడు నేను చెప్తాను, అసలు క్లాతింగ్లో బెస్ట్ బిజినెస్ పర్సనాలిటీగా ఉన్న ఒక అతని అంటే ఒక బిజినెస్ మ్యాన్ లైఫ్లో ఆయన ఎలాంటి టిప్స్ చెప్తారు అండ్ బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే, సో ఆయన ఒక బుక్ రాశారనమాట. ఆ బుక్లోని కొన్ని టిప్స్ మీకు షేర్ చేస్తాను. వింటూనే ఉండండి ఫిట్ ఇండియా ఓన్లీ ఆన్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 విత్ మీ ఆర్జే స్వాతితో.
1: బతుకమ్మ పూల సోయగం,
2: బోనాల జాతర ఉత్సాహం,
1: ఒగ్గు కథల మేళవింపు,
2: పేరిణి నిత్య వీరత్వం,
1: పోచంపల్లి చేనేత నైపుణ్యం,
2: నిర్మల్ కళల అందం,
1: సకినాల రుచులు,
2: సర్వపిండి సాంప్రదాయం,
1: పల్లె జానపద సంస్కృతి నుంచి
2: హైదరాబాద్ అర్బన్ కల్చర్ వరకు
1: ప్రతి కథను
2: ప్రతి గాథను
1: ఒడిసి పట్టి
2: అచ్చమైన తెలంగాణ భాష పరిమళాలతో
1: మీకు అందిస్తుంది తెలంగాణ. ప్రతిరోజు రాత్రి 8 గంటలకు ఎఫ్ఎం రెయిన్బోలో.
3: FM Rainbow 101.9.
4: Bonjour, boys and girls.

0: FM Rainbow 101.9.
1: యూఆర్ లిస్నింగ్ టు ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం ఫైట్ ఇండియా వింటున్నారు విత్ మీ ఆర్జే స్వాతితో. ఇందాక అనుకున్నాం కదా, సో బిజినెస్ చేయడానికి ఏంటంటే ప్రతి కస్టమర్కి డిఫరెంట్ డిఫరెంట్ అవసరాలు ఉన్నప్పటికీ చాలామంది అందరూ కూడా ఏంటంటే కస్టమర్స్ అందరితో ఒకేలాగా బిహేవ్ చేస్తూ ఉంటారు కదా, మనం వెళ్తూ ఉంటాం కదా, మనం గమనిస్తూ ఉంటాం. అయితే ఇక్కడ మనం అంటే ఒక బిజినెస్ పర్సన్గా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, కొందరు ఓన్లీ చూడడానికి విండో షాపింగ్కి వస్తారు, ఇంకొందరు వెంటనే కొనుక్కోవడానికి వస్తారు, కొందరు ఎమర్జెన్సీలో కేవలం ఆ పర్టికులర్ ఆ థింగ్ కానీ ఆ డ్రెస్ కానీ ఇంకేదో సో అవసరానికి వస్తూ ఉంటారు. అయితే ఇంకొందరు ఏంటంటే ఇప్పుడు చూసి ఇంకొక షాప్లో కంపేర్ చేసుకొని కొనడానికి అని వస్తారు. అయితే కొందరు మాత్రం ఏంటంటే కేవలం అంటే రేట్ కనుక్కోవడానికి వస్తారు. అయితే అందరితో ఒకే పద్ధతిలో బిహేవ్ చేయడానికి ట్రై చేస్తే సీరియస్లీ కస్టమర్లు ఏమీ కొనకుండా వెళ్ళిపోతారట. సో ఇది ఆయన బుక్లో రాసుకున్న విషయం అన్నమాట. ఫస్ట్ 5 సెకండ్లలోనే కస్టమర్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. సో ఆ కస్టమర్ రాగానే ఆ 5 నుంచి 10 సెకండ్లు పట్టవచ్చు మనకి, ఎందుకంటే మనం ఆ కస్టమర్ వచ్చేలోపు మనం ఏం చేస్తుంటామంటే ఫోన్ చూస్తుంటాం కదా, బిజీ ఉంటాం రైట్. అట్లా కాకుండా కస్టమర్ వచ్చిన కొద్దిసేపట్లో ఆయన ఎందుకు వచ్చిండు ఏంది అనేది జస్ట్ మనం అంచనా వేసి దానికి తగ్గట్టుగా మీ కన్వర్జేషన్ని మార్చుకోగలిగితే ఐ మీన్ అది కస్టమర్ని అర్థం చేసుకోవడం అన్నమాట. సో ఎప్పుడైతే కస్టమర్ని అర్థం చేసుకున్న షాప్ ఓనర్ బిజినెస్ పర్సన్ ఉంటారో ఆయన ఎక్కువగా లాభాలని చూస్తాడట. నైస్ ఐడియా కదా. సో ఖాళీగా ఉన్నాం కదా, కస్టమర్స్ లేరు కదా అని చెప్పేసి ఇలా ఫోన్లో మునిగిపోయి కస్టమర్ రాగానే అలా మెలకువలో చేసినట్టు బిహేవ్ చేయకుండా ఫస్ట్ 10 సెకండ్స్ కాసేపు ఆగి వాళ్ళని అర్థం చేసుకున్నాకే మీ వివరాలు చెప్పండి. రైట్, రేట్లు కావచ్చు, వాట్ ఎవర్ రైట్. ఇంకా బోల్డ్ అని కబుర్ల కోసం ఏం చేయాలి, జస్ట్ డూ ఫాలో మీ ఆన్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: రచ్చా మూవీ నుంచి టిపు ఆ ఇంగిత మాదిరి పాడిన పాట విన్నారు. 4:35 అని స్టూడియో క్లాక్. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం.
1: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్ పై

0: FM Rainbow 101.9.
1: You're listening to FM Rainbow. మరి ఫిట్ ఇండియా వింటున్నారు విత్ మీ ఆర్జే స్వాతితో. చాలా మంది ఒక ఆలోచనలో ఉంటారట, ఏంటంటే తక్కువ ధర పెట్టేస్తే ఎక్కువ మంది కస్టమర్స్ వచ్చేస్తారు అని చెప్పేసి అనుకుంటారట. కానీ నిజానికి అలా జరగదు. తక్కువ ధర అండ్ అంటే క్వాలిటీ తగ్గడానికి ఏమంటారు అవకాశం ఎక్కువగా ఉంటుంది కదా. సో మనం తక్కువకి ఇస్తున్నామంటే డెఫినెట్గా క్వాలిటీ బాగుండదు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎప్పుడైతే క్వాలిటీ తగ్గుతుందో మన దగ్గరికి కస్టమర్లు మళ్ళీ రారు. వస్తే వచ్చినప్పుడు కుప్పలు తప్పలుగా కొనేస్తారు కావచ్చు, కానీ మళ్ళీ రారు. సో ఒక ఏమంటారు ఎప్పటికీ ఒక కస్టమర్ మన దగ్గరికి రావాలి అంటే ఒక్కసారి వచ్చే లాభం చూసుకోకుండా కరెక్ట్ రీజనబుల్ రేట్ని ఉంచి రైట్ ప్రోడక్ట్ని అందించగలిగితే కస్టమర్ అప్పుడు ధరని కాకుండా అండ్ మెయిన్ ప్రైస్ని కాకుండా మనం ఇచ్చే నమ్మకాన్ని క్వాలిటీని బట్టి వస్తారట. సో రిమెంబర్ దిస్, అంటే చీప్గా అమ్మడం ఈజీ ఆ పర్టికులర్ వరకు, ఆ పర్టికులర్ స్లాట్ ఆర్ మన దగ్గర ఉన్న ఆ లాట్ ఏమంటారు ఆ ప్రోడక్ట్ అంతా కూడా అయిపోయే వరకు బాగానే లాభం అనిపిస్తుంది. కానీ వాళ్ళు తిరిగి రావాలి అంటే వాళ్ళకి కావాల్సింది క్వాలిటీ ప్లస్ నమ్మకం. సో ఈ రెండింటి విషయంలో ఆలోచించి అలా ఆలోచించి మనం ధరను డిసైడ్ చేయగలిగితే డెఫినెట్గా సక్సెస్ అవ్వచ్చట. మరి ఇంకా ఇంకా టిప్స్ తెలుసుకోవాలి అంటే స్టే ట్యూన్ టు ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: FM Rainbow 101.9.
1: 443 అండ్ స్టూడియో క్లాక్ ఫైట్ ఇండియా వింటున్నారు విత్ మీ ఆర్జే స్వాతితో. షాప్ ఓనర్ నుంచి ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ గా ఎదగాలని అందరికీ ఉంటుంది కదా. సో మనం ఫస్ట్ ఒక షాప్ పెట్టగానే కొంచెం కొంచెం బాగా నడుస్తుందని కానీ ఇంకో షాప్ పెడితే బాగుండు అన్న ఆలోచన వస్తాయి. సో అలా షాప్ ఓనర్ నుంచి రకరకాల ఏమంటారు బ్రాంచెస్ పెట్టాలి అంటే ఒక బిజినెస్ పర్సనాలిటీగా ఎదగాలి అంటే చేయాల్సిన పని ఏంటంట, ఫస్ట్ టైంకి షాప్ తెరవాలి. ఎందుకంటే బిజినెస్ నడిచినా నడవకపోయినా ఆన్ టైమ్ షాప్ ఓపెన్ ఉండాలి. అండ్ మన ట్రస్ట్ అంటే ఒక నమ్మకమైన రెస్పాన్సిబుల్ పర్సన్గా ఒక ఏమంటారు మనమే అంటే షాప్ ఓనర్ అనగానే కొంచెం లెవెల్ చూపిస్తాం కదా మనం. అట్లా కాకుండా ఓపెన్ చేసే టైంకి మాత్రం మనకి ఎవ్వరు మన దగ్గర పనిచేసే వాళ్ళు లేకపోయినా మనమే పనులలాగా పనిచేయాలంట. అండ్ అలాగే ఒక బాధ్యత గల రెస్పాన్సిబుల్ ఉన్న ఒక ఏమంటారు మన దగ్గర వర్క్ చేయడానికి ఒక ఉద్యోగిని కూడా చూసుకోవాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే మార్కెటింగ్ ఎప్పుడు కూడా స్టార్టింగ్ స్టేజ్లో వేరే వాళ్ళ మీద అస్సలు పెట్టకూడదట. సో మార్కెటింగ్ వర్క్ మనమే చూసుకోవాలి. అండ్ మార్కెట్లోకి ఎలాంటి కొత్త కొత్త ప్రోడక్ట్లు వస్తున్నాయి, అవి వచ్చినప్పుడల్లా వాటిని షాప్లోకి తీసుకొచ్చి ఎలా స్టోర్ చేయాలి, ఇవన్నీ కూడా మీరే ఫస్ట్ చూసుకోవాలి. ఎందుకంటే అది ఫస్ట్ మీరు జస్ట్ షాప్ ఓనర్ అయిప్పుడు. అండ్ బిజినెస్ పర్సన్గా ఎదిగినప్పుడు అప్పుడు వేరే విషయం, చాలామందిని మనం ఏమంటారు మన దగ్గర హైర్ చేసుకోవచ్చు, కానీ స్టార్టింగ్ మాత్రం మనమే చూసుకోవాలట. అండ్ ప్రతిరోజు ఏంటంటే క్యాష్ కౌంటర్లో డబ్బుల్ని లెక్క పెడుతూ ఉంటారు. చిన్నప్పుడు గుర్తుందా మనకి ఎవరైనా ఇంటికి చుట్టాలు వచ్చి వెళ్ళిపోయినప్పుడు డబ్బులు ఇస్తే వాటిని మనం ఉన్న కిడ్డీ బ్యాంకులో వేసుకొని అమ్మ నాన్న ఎవరు లేనప్పుడు దాన్ని కింద నుంచి కీ తీసి ఒకటేసారి బాగా లెక్క పెట్టుకుంటూ ఉంటారు, రైట్? సో అట్లా మనం రోజు క్యాష్ కౌంటర్లో ఉన్న డబ్బుని అట్లా కౌంట్ చేయకుండా మీ నెలకి వచ్చిన ఖాతాలని అలా కౌంట్ చేసుకోవాలట. అండ్ వచ్చిన లాభంలో 30% మాత్రమే వాడాలి, అంటే మీ అవసరాలకి వాడాలట. అండ్ ఇంకొకటి ఏంటంటే మిగిలింది పొదుపు చేయాలి, కొంత పొదుపు చేయాలి, ఇంకొకటి అప్పుడు అప్పుడు కూడా మీ దగ్గర కొంత డబ్బు ఉంది అనుకున్నప్పుడు రెండవ షాప్ గురించి కానీ ఇంకొక ఫ్రాంచైజీ గురించి కానీ ఆర్ ఇంకొక బిజినెస్ గురించి కానీ ఆలోచించాలట. సో గొప్ప సక్సెస్ సాధించాలి అంటే ఫస్ట్ కావాల్సింది మనం కన్సిస్టెన్సీతో పనిచేయడం, రెండోది ధైర్యంగా ఉండడం, రైట్? సో ఇంకొకటి ఏంటంటే షాప్లో పనివాళ్లే కాదు మనము కూడా ఒక పనివాళ్లలాగే పనిచేయడం.

సో అది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఇంకా బోల్డ్ అనే టిప్స్ కోసం ఏం చేయాలి అంటే చాలా సింపుల్, వెంటనే ఉండండి స్వాతితో ఫిట్ ఇండియా ఓన్లీ ఆన్ FM రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం.

సన్న జాజి పడక మంచకా.

గ్రీన్ హిట్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ క్షత్రియ పుత్రుడి నుంచి జనకమ్మ. ఆయన అలాగే బాలుగారు పాడిన పాట విన్నారు. 4:56 ఆన్ స్టూడియో క్లాక్. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. స్పీకర్ను అసభ్య పదజాలంతో దూషించడం సరికాదని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. ఎమ్మెల్సీ తాతా మధుతో పాటు విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై చేయి చేసుకున్న బీఆర్ఎస్ నేతలను వెంటనే అరెస్ట్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సికింద్రాబాద్ బోయిన్పల్లి పీఎస్లో బీఆర్ఎస్ కీలక నేత కేటీఆర్ ఉండడంతో బీఆర్ఎస్ కార్యకర్తలు భారీగా అక్కడికి చేరుకున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలు పరస్పరం వ్యతిరేకంగా నినాదాలు చేసుకుంటూ పీఎస్ ఎదుటే రాళ్లు కుర్చీలు విసురుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల దాడిలో గాయపడిన మహిళా పోలీసులను

మంత్రి సీతక్క పరామర్శించారు. విధి నిర్వహణలో ఉన్న మహిళా పోలీసులపై అసభ్య ప్రవర్తన అత్యంత దురదృష్టకరమని అన్నారు. 15,000 కోట్ల రూపాయల ఫీజు బకాయిల విడుదలపై జోక్యం చేసుకోవాలని గవర్నర్కు బీజేపీ ప్రతినిధి బృందం వినతిపత్రం ఇచ్చింది. ఫీజు బకాయిల విడుదల చేసేలా కాంగ్రెస్ సర్కార్కు ఆదేశాలు ఇవ్వాలని గవర్నర్ను కోరింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకునే అధికారం తనకు ఉందని తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తెలిపారు. అయితే ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు తక్షణ కఠిన చర్యలకు దూరంగా ఉన్నట్లు చెప్పారు. తెలంగాణ సంస్కృతిని ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయడానికి తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధికారులతో కలిసి బతుకమ్మ యంగ్ ఫిల్మ్ మేకర్స్ ఛాలెంజ్ 2026 పోస్టర్ను ఆవిష్కరించారు. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండల కేంద్రంలో బీఆర్ఎస్ నేతలు రాస్తా రోకో నిర్వహించారు. కాంగ్రెస్ నేతలు మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్ దిష్టిబొమ్మలను దహనం చేయడంపై బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట ప్రభుత్వ ఆధ్వర్యంలో జానపద నృత్యం, జానపద సంగీతం, పెయింటింగ్, ఉపన్యాస పోటీలు వంటి 5 ప్రధాన విభాగాల్లో ముందుగా జిల్లా స్థాయిలో, ఆ తర్వాత నవంబర్ చివర లేదా డిసెంబర్ మొదటి వారంలో రాష్ట స్థాయిలో పోటీలు నిర్వహిస్తామని తెలంగాణ యూత్ సర్వీసెస్ జాయింట్ డైరెక్టర్ వేణుగోపాలరావు వెల్లడించారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాల సమాప్తం. తిరిగి రాత్రి 8 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలను వినవచ్చు.

0: FM Rainbow 101.9 Musically yours.
1: You're listening to FM Rainbow. మరి స్టూడియో క్లాక్ లో టైం 5:34 కాస్తుంది. ఈ 5 దాటిందంటే చాలు, బ్రెయిన్ లో ఒక ఆలోచన అలా అలా అలా రింగ రింగా అంటూ తిరుగుతూ ఉంటుంది. ఏంటంటే కాస్త టీ తాగితే బాగుండు అనిపిస్తుంది కదా. సో అలా టీ తాగేటప్పుడు మనం మాట్లాడుకునే ముచ్చట్లు ఉంటాయి, మామూలుగా ఉండవు. ఆ ముచ్చట్లతో పాటు మనం జర్నీ చేస్తుంటే అబ్బాబ్బా, ఆ జర్నీలో లేటెస్ట్ అండ్ క్రేజీ ట్యూన్స్ వింటుంటే సూపర్ గా ఉంటుంది కదా. సో లేట్ చేయకుండా ట్యూన్ చేయండి 101.9. నేను వినిపిస్తాను లేటెస్ట్ అండ్ క్రేజీ ట్యూన్స్ ఓన్లీ ఆన్ FM Rainbow 101.9. రెయిన్బోతో జీవితం రంగులమయం.

ఐ మూవే నుంచి అర్మాన్ మాలిక్ పాడిన పాట విన్నారు. ఇదే వైబ్ కంటిన్యూ అవుతోంది ఈ వారం మళ్ళీ టాలీవుడ్ లో. యూనో థియేటర్లలో 6 సినిమాలు రిలీజ్ కి రెడీగా ఉన్నాయి. అట్ ద సేమ్ టైమ్ అవి ఓటీటీలో హవా కూడా కంటిన్యూ చేయబోతున్నాయి. అండ్ ముఖ్యంగా సర్దార్ 2 మన కార్తీ హీరోగా పిఎస్ మిత్రన్ డైరెక్షన్ లో వచ్చిన సూపర్ హిట్ మూవీ సర్దార్ మరి ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ కి కంటిన్యూ అంటే సెకండ్ పార్ట్ గా సర్దార్ 2 వస్తుంది. మాళవిక మోహన్ అశిక రంగనాథ్ హీరో హీరోయిన్స్ గా ఎస్జే సూర్య మెయిన్ ఏమంటారు ఇంపార్టెంట్ రోల్ లో కనిపిస్తారనమాట. మొత్తానికైతే మూవీ కంప్లీట్ అయిపోయింది. అండ్ ఈ సెప్టెంబర్ 10 ప్రేక్షకుల ముందుకి రాబోతుంది. అండ్ అంటే ఫస్ట్ పార్ట్ లో వచ్చేసి వాటర్ కాన్సెప్ట్ ఎక్కువగా ఉంది కదా, మరి ఇందులో కూడా సో ఆ ఎఫెక్టే ఉంటుంది అని చెప్తున్నారు. మరి కార్తీ యాక్టింగ్ అంటే సూర్యతో పోలిస్తే కార్తీ వీళ్ళిద్దరు ఏంటంటే ఎవరి జోనర్ లో వాళ్ళు సూపర్ గా యాక్ట్ చేస్తారు. సో లెట్స్ వెయిట్ అండ్ సీ మరి కార్తీ నటిస్తున్న సర్దార్ 2 ఎలా ఉండబోతుంది. సెప్టెంబర్ 10 రిలీజ్ కి రెడీగా ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన సుహాస్, అసలు ఎంత పక్కింటి కుర్రాడిలా కనిపించే సుహాస్. అండ్ అలాగే సూరి ఇద్దరు మెయిన్ రోల్ గా వస్తున్న సినిమా మతిమారన్ పులగేంది, ఆయన నిర్మిస్తున్న సినిమా మండాడి, రైట్. సో మహిమ నంబియార్ హీరోయిన్ గా ఉన్నారు ఈ సినిమాలో. సెప్టెంబర్ 10 ఈ సినిమా తమిళ్ అండ్ తెలుగు రెండు లాంగ్వేజెస్ లో కూడా రిలీజ్ కి రెడీగా ఉంది. అంటే మెయిన్ ఈ సినిమా కాన్సెప్ట్ ఏంటి అంటే మత్స్యకారులు చేపలు పట్టే వాళ్ళ జీవితాల్లో కూడా అంటే వాళ్ళలో కూడా చాలా బోల్డ్ అని స్పిరిట్స్ ఉంటాయి కదా. సో ముఖ్యంగా ఆటలకి సంబంధించి క్రీడా నేపథ్య కథంతో కథనంతో సినిమా అయితే వస్తోంది. మరి సముద్ర నేపథ్యంలో సాగే బోట్ రేసింగ్ యాక్షన్ సీక్వెన్స్ ఈ సినిమాకి హైలైట్ గా ఉంటాయట. వావ్, ఈ మధ్య కాలంలో స్పోర్ట్స్ మీద వస్తున్నాయి కదా ఎక్కువ సినిమాలు, మరి చూడాలి అసలే ఏమంటారు ఓషన్ లో బోట్ రేసింగ్ తర్వాత ఎంతమంది నేర్చుకోవాలని ట్రై చేస్తారు కదా. మన హీరోలు ఏం చేస్తే మన వాళ్ళు కూడా అట్లా నేర్చేస్తారు. సో మొత్తానికైతే ఈ రెండు సినిమాలు ఉన్నాయి, అంతేకాదు మొత్తం 6 సినిమాలు చెప్పాను కదా, ఇంకో 4 సినిమాలు ఏంటి తెలుసుకోవాలి అంటే వెంటనే ఉండండి తాజా అండ్ క్రేజీ ట్యూన్స్ ఓన్లీ ఆన్ FM Rainbow 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం.

549 స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 లో తాజా అండ్ క్రేజీ ట్యూన్స్ విత్ ద లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్స్. ఈ మధ్య హీరో సుమంత్ డిఫరెంట్ స్టోరీస్ ని సెలెక్ట్ చేసుకుంటున్నాడు కదా, సో అలాగా వారాహికి ఎదురెళ్ళి ఏదో చేస్తాను అంటున్నాడు. మొత్తానికి ఏంటంటే ఐశ్వర్య రాజేష్ తో కలిసి ఒక సినిమాలో నటించారు, ఏంటంటే మహేంద్రగిరి వారాహి. సంతోష్ జాగర్లపూడి నిర్మించారు ఈ సినిమా, ఆయన దామన్ డైరెక్ట్ చేశారు, లక్ష్మణ్ కలిపు మధు ఇద్దరు ప్రొడ్యూస్ చేశారు. సెప్టెంబర్ 11 ఈ సినిమా అయితే థియేటర్లోకి రానుంది. మహేంద్రగిరి రాజకుటుంబంలో జరుగుతున్న వరుస ఏమంటారు లెక్క దారుణాల్ని, అలాగే దాని వెనక ఉన్న వారాహి మాత శాపాన్ని ఛేదించేందుకు హీరో మొత్తానికి సాహసం అయితే చేస్తాడు. సో డిఫరెంట్ కాంబినేషన్ కూడా, సుమంత్ అండ్ ఐశ్వర్య రాజేష్, దీంట్లో హీరో సురేష్ అండ్ బ్రహ్మానందం గారు, ఇంకా ఇంకా ఇంకా చాలా కాస్టింగ్ అయితే ఉంది. సో చూద్దాం, అంటే ఇలాంటి కైండ్ ఆఫ్ సినిమాలు కూడా ఈ మధ్య కాలంలో మన జనాల్ని చాలా చాలా అట్రాక్ట్ చేస్తున్నాయి. కాబట్టి సుమంత్కి ఈ సినిమా ఎలా ఉండబోతుంది అనేది సెప్టెంబర్ 11 తెలుస్తుంది. అండ్ అలాగే క్రేజీ క్రేజీ జంట, చాలా క్యూట్ క్యూట్ జంట ఎవరు అంటే ఓ బేబీ సినిమా జంట అనమాట. సో వీళ్ళిద్దరూ కలిసి ఫుల్

ఎమోషనల్ డ్రామా అనమాట. ఎపిక్ అనే సినిమాతో ముందుకు రాబోతున్నారు. హీరో ఆనంద్ దేవరకొండ అండ్ వైష్ణవి చైతన్య కలిసి నటిస్తున్న సినిమా ఎపిక్. ఫస్ట్ సెమిస్టర్ అట బలవంతి కథ పేరు. సో మొత్తానికి అయితే ఈ సినిమా మరి సెప్టెంబర్ 11 ఇది కూడా రిలీజ్కి రెడీగా ఉంది. లెట్స్ సీ ఎలా ఉండబోతున్నాయి సినిమాలు. సో కథలు అయితే డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి. మరి దాన్ని ఎలా డైరెక్ట్ చేశారు, ఎలా ఏమంటారు స్టోరీని నడిపించారు అనేది థియేటర్లలో చూడాలి. రైట్, వెంటనే ఉందండి FM Rainbow 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం.

రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

0: FM Rainbow 101.9 Musically yours.
1: 526 and studio clock meera vintunaru FM Rainbow 101.9. So Vijay Devarakonda, Rashmika's crazy fans most awaited movie enti anante wait chestunna cinema velliddari combination lo ostunna pan india cinema Ranavali, right? Mari mothaniki sankrityan darshakatvamlo ee cinema complete ayipoyindi. Maitri movie maker samstha nirmistondanna vishayam andarki telisinde. Andaru eager ga wait chestunnaru cinema kosam. September 11th na రాబోతోంది అని చెప్పారు. కానీ కానీ కానీ లేటెస్ట్ గా మరి కొత్త సినిమా ఐ మీన్ రిలీజ్ డేట్ నైతే అనౌన్స్ చేశారు. ఏంటి అంటే దసరా స్పెషల్ గా, దసరా కానుకగా ఈ సినిమా రాబోతుంది ఆన్ అక్టోబర్ 16th. మరి ఈ సినిమా పోస్టర్స్ కానీ ఇవన్నీ కూడా చూస్తే చాలా క్రేజీగా ఉంది. వీళ్ళిద్దరి కాంబినేషన్ అంటేనే క్రేజీ. అండ్ ఈ పోస్టర్ లుక్ లో కూడా వాళ్ళవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ గెటప్స్ లలో చాలా అంటే చాలా అంటే ఐ మీన్ క్యూరియాసిటీని కలిగిస్తున్నాయి. 1854-1878 మధ్య అప్పట్లో అంటే బ్రిటిష్ వాళ్ళు ఉన్నారు కదా, సో ఆ టైంలో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ ఆధారంగా వస్తోందట ఈ సినిమా. అతుల్ సంగీతం అందిస్తున్నాడు. అండ్ ఈ సినిమాలో ఉన్న పాటల గురించి ఒక పాట అయితే అందరినీ అలా కట్టిపడేసింది కదా. సో అందరూ ఈగర్గా వెయిట్ చేస్తున్న సినిమా మాత్రం సో అక్టోబర్ 16th రాబోతుంది అన్నమాట. సో పండక్కి మరో పండగ, రైట్? ఇంకా బోల్డని కబుర్ల కోసం వెంటనే ఉండండి FM Rainbow 101.9 విత్ మీ RJ స్వాతితో.

ఓడియన్ స్టూడియో క్లాక్ విశ్వనాథ్ అండ్ సన్స్ మూవీ నుంచి సూపర్ ట్రాక్ విన్నారు. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: FM Rainbow 101.9
1: స్టూడియో క్లాక్ లో సమయం 5 గంటలు దాటి 45 నిమిషాలు కాబోతోంది. మరికొద్ది క్షణాల్లో ఇది మన చట్టం. భూగర్భ జల వనరుల సంరక్షణ తెలంగాణ రాష్ట్ర గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ డిప్యూటీ డైరెక్టర్ శ్రీ పి జ్యోతి కుమార్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

0: శ్రోతలకు నమస్కారం. ఇది మన చట్టం శీర్షికన గ్రౌండ్ వాటర్ కన్జర్వేషన్, భూగర్భ జల వనరులని ఎలా కాపాడుకోవాలి. ఈ అంశం గురించి తెలియజేయడానికి తెలంగాణ రాష్ట్ర గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ డిప్యూటీ డైరెక్టర్ పెరుమాళ్ళ జ్యోతి కుమార్ గారు మన స్టూడియోస్కి వచ్చేశారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి జ్యోతి కుమార్ గారు.
1: నమస్కారం సార్.
0: నీటి పరివాహక ప్రాంతంలోనే నాగరికత ఉద్భవించింది అంటుంటారు. అలాగే ఏ చోటైతే నీటి కొరత ఏర్పడుతుందో అక్కడ క్షామం తాండవిస్తుంది. మరి ఈ భూగర్భ జల వనరుల పట్ల ఎలాంటి అప్రమత్తత, ఎలాంటి జాగ్రత్త, ఎలాంటి విధి విధానాలు పాటించాలన్న విషయం గురించి తెలియజేస్తారా?
1: భూగర్భ జలాలు సాధారణంగా వర్షాపాతం ద్వారానే మనకు లభిస్తుంది. అందరూ ఏమనుకుంటారంటే భూమిలో దేవుడు మనకు

0: కల్పించిన ఒక జలనిధిలాగా భావిస్తుంటారు. కానీ ఆ జలనిధులు కూడా వర్షపాతం మీదన ఆధారపడుతూ, ఎంతైతే వర్షపాతం ఉన్నదో వాటితో పాటుగా భూమి పొరల్లోని శిలల వాటి నైజం మీద, వాటి గుణం మీద ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. నీరు లేకుండా ఏ జీవి కూడా లేదు. ప్రకృతి మనకిచ్చిన ఒక వరం, దాన్ని జాగ్రత్తగా పదిలంగా ఉపయోగించుకుంటే గడ్డి పరిస్థితులు రావు.
1: పెద్దలు చెప్తుంటారు, మట్టే దైవం రా, జలమే జీవం రా అని. నీటి వాడకం ఏ రంగాల్లో విరివిగా ఉంటుంది.
0: ఇప్పుడు ప్రస్తుతము మనిషి జనాభా పెరగడంతో పాటుగా, మనిషి అవసరాలు పెరగడంతో పాటుగా, ఒక రకంగా సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెందాం గనక, ఆ సాంకేతిక అభివృద్ధి కోసము ఈ నీరు అనేది ఎంతో ఉపయోగం. అది వర్షపు నీరు కావచ్చు, లేదా భూగర్భ జలం కావచ్చు. కానీ వర్షపు నీరు అనేది మనకు వాతావరణము సమతుల్యత పాటిస్తేనే మనకు వర్షాలు ప్రాథమికంగా మనకు అనుకూలంగా ఉంటాయి. కానీ భూగర్భ జలాలు పద్ధతి ప్రకారంగా వినియోగించుకుంటే అవి చాలా అమూల్యమైనవి. తెలంగాణ రాష్ట్రంలో గనక పోల్చుకుంటే వ్యవసాయ రంగానికి అత్యధికంగా ఉపయోగించడం జరుగుతుంది. 6% మాత్రమే గృహ అవసరాల కోసము, 4% మాత్రము పారిశ్రామిక రంగం వైపు ఉపయోగించుకోవడం జరుగుతున్నది.
1: ఏ ప్రాంతాల్లో మన రాష్ట్రంలో ఈ భూగర్భ జలాలు తగ్గుముఖం పట్టాయి, అడుగంటాయి అంటారు?
0: మా భూగర్భ జల శాఖ నుంచి మేము ప్రత్యేకంగా నిర్మించుకున్న పీజోమీటర్ వెల్స్ అంటాం వాటిని, వాస్తవానికి అయితే ఇది బోర్వెల్సే, దాదాపు 1900 పైచలకు పీజోమీటర్లు నిర్మించి దాన్ని ప్రతి నెల చివరి వారంలో ఆ రీడింగ్స్ నమోదు చేసుకుని ఏ ప్రాంతంలో ఏ రకంగా భూగర్భ జలాలు ఉన్నాయి అనే విషయాన్ని మేము ప్రజలకు, సంబంధిత శాఖలకు ప్రతి నెల చేరవేయడం జరుగుతున్నది. ఈ క్రమంలో సెంట్రల్ తెలంగాణ, హైదరాబాదు అయితే చెప్పాల్సిన పని లేదు, అత్యంత వినియోగ ఉండే ప్రాంతంలోకి వస్తున్నది హైదరాబాదు. ఈ హైదరాబాద్తో పాటుగా రంగారెడ్డి జిల్లా, భువనగిరి జిల్లా, సంగారెడ్డి, మెదక్, నల్గొండ, ఇలాగా ఈ సెంట్రల్ తెలంగాణ ఏ ప్రాంతం అయితే ఉన్నదో, అంటే ఆ గోదావరికి ఇటు కృష్ణాకు మధ్య ప్రాంతంలో ఉన్న మా ఏరియా మొత్తం కూడా ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్ ఏరియా అనేది మనకు ప్రతిసారి ప్రతి సంవత్సరం కూడా కనిపిస్తుంది. జియాలజికల్గా ఆలోచించినా కూడా ఇక్కడ అన్ని కఠిన శిలలు, తక్కువ లోతు వరకు మాత్రమే భూమిలోకి ఇంకిన నీరు నిల్వ ఉండే అవకాశం ఉంటుంది. సో కనుక ఈ నిల్వ ఉండే అవకాశం కూడా సుమారుగా 30 నుంచి 40 ఫీట్ల వరకు, 40 అడుగుల వరకు మాత్రమే ఎక్కువగా నిల్వ చేసే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత 40 నుంచి 50 లేదా 150 200 ఫీట్ల వరకు కూడా రాతి పగుళ్ళు అనే ప్రాంతాలు ఉంటాయి, ఆ పగుళ్ళలో నిక్షిప్తమై ఉంటాయి.
1: జ్యోతి కుమార్ గారు, మనం చూస్తుంటాము బోర్ని ఒకప్పుడు కొంతకాలం క్రితం, ఒక 2 దశాబ్దాల క్రితము 100 150 అడుగుల్లోనే, ఒక్కొక్కసారి 60 70 అడుగుల్లోనే నీటి ధార కానీ కనబడేది. ఇప్పుడు 1000, 1500, 2000 ఫీట్ల వరకు వెళ్ళిపోతున్నారు. మీరన్నట్టు ఈ ప్రాంతంలో హార్డ్ రాక్ ఉంది కాబట్టి ఎక్కువ దూరం నీటి నిల్వ ఉంచే అవకాశం లేనారు కాబట్టి, అయినప్పటికీ జనాలు విపరీతమైన లోతుకి ఈ బోర్ డ్రిల్ చేస్తుంటారు, ఇది ఎంతవరకు సమంజసం అంటారు?
0: ఇక్కడ మనము భూమికి కూడా కొంత నీటి మట్టం అనేది మెయింటైన్ చేయాలి. అది ఎలాగంటే, మనకు మాన్సూన్ సీజన్ అనేది, వర్షాకాలం అనేది జూన్లో ప్రారంభమై జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ వరకు మనకు 4 నెలలు కూడా వర్షాకాలము. ఈ వర్షాకాలం ముగిసిన తర్వాత నవంబర్ మాసాన్ని ఒక మనము క్రైటీరియాగా తీసుకుంటాం. వర్షాకాలం వచ్చిన తర్వాత భూమిలో ఎంత మేరకు భూగర్భ జలాలు నిల్వ చేరుకున్నాయని, అక్కడ మనకు కంపల్సరీగా 3 మీటర్ల లోతులో, అంటే 10 ఫీట్ల లోతులోనే ఉండాలి నవంబర్ మాసం వర్షాకాలం అయిపోయినాక. ఆ తర్వాత మనం టోటల్గా వర్షాకాలము, వర్షాలు వెనక్కి వెళ్ళిపోతాయి గనక నవంబర్ తర్వాత మొత్తం కూడా భూగర్భ జలాల మీదనే ఆధారపడి ఉంటాం. అంటే డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే ఇదంతా కూడా అడపదడప వర్షాలు వచ్చేదే తప్ప సమృద్ధిగా వర్షాలు రావు గనక మొత్తము భూగర్భ జలాలపైన ఆధారపడి ఉంటాం గనక మే మాసంలో ఖచ్చితంగా 5 మీటర్లు, అంటే 15 ఫీట్లు ఉండాలి. ఇది ఆరోగ్యకరమైన నీటి మట్టాలు. కానీ మనమేం చేస్తున్నాము, ఎంత వర్షం వచ్చినా

0: కూడా ఎంత వర్షం ద్వారా నీరు వచ్చినా కూడా ఆ వర్షాకాలంలో మనం చాలా నిర్లక్ష్యం చేయడం వల్ల ఇవి దాదాపుగా మనము మార్చి నెలలో మేము చూసుకున్న డేటా ప్రకారంగా 7 మీటర్ల పైన ఉన్నది. అంటే 5 మీటర్లు ఉండాల్సిన దానికి 7 మీటర్లు, 2 మీటర్లు మనము అత్యధికంగా వినియోగించాము. ఓవర్ యూసేజ్ జరుగుతూనే ఉంది. ఎప్పటి నుంచి? డిసెంబర్ మాసం నుంచి దాని మీద డిపెండ్ అయిపోతున్నాం. సో పైన ఈ భూగర్భ జలాలు కూడా ఎలా భూమిలోకి ఇంకిపోతాయనంటే, పైన మట్టి పొర ఉంటుంది. ఆ మట్టి పొర సుమారుగా 1.5 మీటర్ నుంచి 2 మీటర్ల వరకు ఉండొచ్చు. ఈ మట్టి పొర ఎంత ఎక్కువగా ఉంటే దాంట్లో బంక మట్టి కాకుండా ఇసుక లేదా మట్టి రెండు మిక్స్ అయి ఉన్న ప్రాంతము ఎంత ఎక్కువగా ఉంటే వర్షపు నీరు ఆగిపోయి భూమిలోకి నెమ్మదిగా ఇంకిపోతుంది. ఆ తర్వాత మనం ఇది మొరం అంటాం కదండి, మొరం లాంటి ప్రాంతము దాదాపు 2 మీటర్ల నుంచి 30 మీటర్లు 40 మీటర్ల వరకు అది ఉంటుంది. అది మనం జనరల్గా జియాలజికల్గా వెదరింగ్ పోర్షన్ అంటాం. ఈ వెదరింగ్ పోర్షన్లోనే ఎక్కువగా వర్షపు నీరు భూమిలోకి ఇంకిపోయి ఆ ప్రాంతంలో నిల్వ ఉంటుంది. అది దాదాపు 30 నుంచి 40 మీటర్లు. ఆ తర్వాత ఈ రాళ్ళన్నీ కూడా పగుళ్ళు, ఎక్కువ పగుళ్ళు ఉంటుంది. మనం అనుకున్నట్టు కొన్ని కొన్ని స్ట్రీమ్స్ మాదిరిగా కూడా ఉండే అవకాశాలు ఉంటాయి. అక్కడ ఇవి నిల్వ ఉంటాయి. అవి కూడా మ్యాక్సిమం ఎంతవరకు ఉంటాయంటే దాదాపు 200 ఫీట్లు 250 ఫీట్లు. ఇవి మనము భూగర్భ జలాల మీద ఎక్స్పెక్ట్ చేసే లోతు. కానీ మన డ్రిల్లింగ్ రిగ్ ఆపరేటర్స్ వాళ్లకు సాంకేతిక విజ్ఞానం లేకపోవడం వలన, వాళ్ళు వాణిజ్యపరంగా ఆలోచించడం వలన వీటిని రాతిపొరల యొక్క భూగర్భ జలాల లభ్యత మీద అవగాహన లేకపోవడం వలన మనల్ని, ముఖ్యంగా వినియోగదారులను చాలా నష్టానికి గురి చేస్తూ విపరీతమైన లోతుకు వెళ్ళిపోతున్నారు. ఇది నాన్ టెక్నికల్ ఇష్యూ, సాంకేతికానికి వ్యతిరేకంగా వెళ్తున్నారు. వాళ్ళు చేయడం వలన మనము ఆర్థికంగా నష్టపోతున్నాము. ఇది ప్రకృతికి పర్యావరణానికి కూడా ఇబ్బందికరంగానే ఉంటుంది. కనుక మనము ఎంత ఎక్కువ లోతు వెళ్ళినా కూడా 300 ఫీట్ల కంటే ఎక్కువ మాత్రం వెళ్ళకూడదు. ఆ తర్వాత దొరికేదంతా మనం రిగ్ ఆపరేటర్స్ మనం మభ్యపెడుతున్న లోతు మాత్రమే తప్ప వేరొకటి కాదండి.
1: జ్యోతి కుమార్ గారు, ఈ బోరు వేసేటప్పుడు ప్రజలు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి?
0: వాటర్ ల్యాండ్ అండ్ ట్రీస్ యాక్ట్, ఇది 2002లోనే ఆర్డినెన్స్ ప్రకారంగా వచ్చి దాన్ని 2004 నుంచి ఒక రూల్స్ క్రియేట్ చేసి అవి దాన్ని అమల్లోకి తీసుకురావడం జరిగింది. సెక్షన్ 14 ప్రకారంగా 200 గజాలకు ఆ పైన ఉన్న ప్రతి గృహ సముదాయం కానీ, పారిశ్రామిక సముదాయం కానీ, ఖాళీ ప్రాంతం కానీ కంపల్సరీ కూడా వర్షపు నీటిని నిల్వ చేసే కట్టడాలు ఉండాలి అనేది చట్టం.
1: రెయిన్ వాటర్ హార్వెస్టింగ్
0: అనేది మ్యాండేటరీ. బోరు తవ్వుకోవడానికి పర్మిషన్ అనేది కూడా మ్యాండేటరీ ఈ చట్టం ప్రకారంగా. గృహాలలో వేసుకోవడానికి కూడా, ఇంటి అవసరాలకు వేసుకునే బోరుకు కూడా పర్మిషన్ అవసరము, పారిశ్రామిక రంగానికి పర్మిషన్ అవసరము, వ్యవసాయ రంగానికి పర్మిషన్ అవసరము, మైనింగ్ ప్రాజెక్టులకు, అంటే ఎవరెవరైతే భూగర్భ జలాలను వెలికి తీయాలనుకుంటున్నారో అందరూ కూడా పర్మిషన్ అనేది మ్యాండేటరీ. వ్యవసాయము, గృహ అవసరాల కోసమైతే మాత్రము సంబంధిత తహసీల్దార్ గారికి అప్లై చేసుకుంటే అప్లికేషను మా జిల్లా స్థాయిలో ఉన్న భూగర్భ జలశాఖకు వెళ్తుంది. ఆ భూముల్లో లేదా గృహాలలో సర్వే చేసుకొని, ఇన్వెస్టిగేషన్స్ చేసుకొని అక్కడ బోరు ఫీజిబిలిటీ ఉన్నదా లేదా, ఒకవేళ ఫీజిబిలిటీ ఉంటే ఎంత లోతు వరకు మనము డెప్త్ రికమెండేషన్ ఇవ్వచ్చు, తద్వారా తహసీల్దార్ గారి నుంచి అనుమతి వస్తుంది. ఈ రెండు రంగాలు కాకుండా మిగతా ఏ రంగమైనా, అంటే పరిశ్రమలు కావచ్చు, లేకుంటే ప్రాజెక్టులు కావచ్చు, లేకుంటే కమర్షియల్ అయినా, ఏవైనా కూడా డైరెక్ట్గా భూగర్భ జలశాఖకు అప్లై చేసుకోవాలి. దాన్ని మనము ఫీజిబిలిటీ వాళ్లకు ఇవ్వడం జరుగుతుంది. సో కనుక లోతు అనేది మనం ఖచ్చితంగా 300 ఫీట్లు మాత్రం దాటకూడదు. దాటినా కూడా వృధా అవుతున్నది, పర్యావరణానికి పెద్ద దెబ్బ. అంత లోతు వెళ్లడం కూడా భూకంపాలను మనము ఆహ్వానించినట్టే అవుతున్నది. ఎన్ని రంధ్రాలు మనం చేస్తున్నామో అంత పర్యావరణము,

0: భూకంపాల భయం కూడా, ప్రమాదం కూడా మనకు పొంచి ఉంటుంది. కనుక 300 ఫీట్లు మాత్రము దాటకూడదు ఎట్టి పరిస్థితులలో.
1: జ్యోతి కుమార్ గారు, బోర్ వేసే వాళ్ళు వాళ్ళు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందా?
0: రిగ్ ఆపరేటర్స్, రిగ్లు మనకు 4-5 రకాలు ఉన్నాయి. వాస్తవానికి తెలంగాణ ప్రాంతంలో మనకు కనిపించే రిగ్లు ఉన్నవి డిటిహెచ్ రిగ్స్. డ్రిల్లింగ్ ఆపరేటర్స్ మొత్తం కూడా మన భూగర్భ జలశాఖ వద్దనే రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. దానికి 10,000 రూపాయల రుసుము ఉంటుంది. అది కూడా 2 సంవత్సరాల వరకు వ్యాలిడిటీ ఉంటుంది. ఎవరైతే భూగర్భ జలశాఖ వద్ద రిజిస్ట్రేషన్ లేకుండా రిగ్ ఆపరేట్ చేస్తున్నారో వారికి సుమారుగా 5,000 నుంచి 1,00,000 రూపాయల వరకు పెనాల్టీ విధించే అవకాశం ఉంటుంది.
1: జ్యోతి కుమార్ గారు, ఆన్లైన్ వెబ్సైట్ ఏదైనా ఉందా? ఉంటే ఎలా అప్రోచ్ కావాలి?
0: ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, దాని పరిధిలో దేశం మొత్తము, అన్ని రాష్ట్రాలు, అన్ని ప్రభుత్వ శాఖలు కూడా ఆన్లైన్ పరిధిలోకి రావాల్సింది. ఆ ప్రకారంగానే మన రాష్ట్ర భూగర్భ జలశాఖ కూడా ఈ వాల్టా చట్టం పరిధిలో ఇచ్చే అనుమతులన్నీ కూడా ఆన్లైన్ సిస్టంలోకి తీసుకురావడం జరిగింది. అది gwrms.telangana.gov.in, దాని ద్వారా మనం అప్లై చేసుకోవచ్చు. అప్లికేషను ధర వ్యవసాయ రంగానికి గృహ అవసరాలకైతే 1,000 రూపాయలు ప్లస్ మరొక 100 రూపాయలు, ఇవి చలాన్ ద్వారా గవర్నమెంట్ హెడ్ ఆఫ్ అకౌంట్కు చెల్లించాల్సి ఉంటుంది. అలాగే పరిశ్రమలు లేదా వాణిజ్య రంగాలకైతే వాటి అప్లికేషన్ ధర 10,000 రూపాయలు ఉంటుంది. ఇవన్నీ కూడా ఆన్లైన్లోనే అప్లై చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఆన్లైన్లో వచ్చిన అప్లికేషన్ను మేము మా జిల్లాల వారీగా జియాలజిస్టులు, హైడ్రో జియాలజిస్టులు వీళ్ళందరూ కూడా ఇన్వెస్టిగేషన్స్ చేసి ఫీజిబిలిటీ రిపోర్టును కూడా ఆన్లైన్లో పంపించడం జరుగుతున్నది. ఆన్లైన్లో అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఎవరైతే అప్లికేంట్ ఉన్నారో వాళ్ళ మొబైల్ నెంబర్ ఉంటే సరిపోతున్నది. ఆ మొబైల్కే మనం రిజిస్ట్రేషన్ చేసుకొని దాని ద్వారా ఈ అప్లికేషన్ కూడా, ఫీజిబిలిటీ అప్లికేషన్ కూడా వాళ్ళకి పంపించడం జరుగుతుంది. ఈ ఆన్లైన్ సిస్టమ్ వలన ఎవరైతే బోర్ వేసుకోవాలంటున్నారో వాళ్ళు ఇంటి దగ్గరే ఉండి ఈ పనులన్నీ ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్నీ కూడా వాళ్ళ మొబైల్లోకే పంపించడం జరుగుతుందండి.
1: చాలా మంచి విషయాలు తెలియజేశారు జ్యోతి కుమార్ గారు. నమస్కారం అండి. ఇది మన చట్టం.

ఇంతవరకు ఇది మన చట్టం, భూగర్భ జలాల వనరుల సంరక్షణ. తెలంగాణ రాష్ట్ర గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ డిప్యూటీ డైరెక్టర్ శ్రీ పి జ్యోతి కుమార్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ ఒకసారి.

0: FM Rainbow 101.9 Musically yours.
1: కార్తిక్ నువ్వు వెళ్ళిపో కార్తిక్, ఇది కుదరదు కార్తిక్.
2: ఎందుకు చేసి ఎందుకు అలా అంటున్నావు?
1: నాన్న ఒప్పుకోరు కార్తిక్, మన వయసులు వేరే. నాన్న ఒప్పుకోరు, ఆయనకి సినిమాలంటే నేను నచ్చదు కార్తిక్.
2: పోనీ, సినిమా పాటలు నచ్చాయా? అవి వినిపించి ఫ్లాట్ చేస్తా. ఓన్లీ ఆన్ రెయిన్బో ఎఫ్ఎం 101.9.

హాయ్, హలో, గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ ట్విన్ సిటీస్. మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో హైదరాబాద్ 101.9 మెగాహెర్ట్స్. రెయిన్బోతో జీవితం రంగులమయం, రెయిన్బోతో జీవితం రంగులమయం అంటే నిజంగా లైఫ్ ఇస్ సో బ్యూటిఫుల్ అండ్ కలర్ఫుల్ అనేసి అనుకోవడానికి, ఇలాంటి ట్యాగ్ లైన్స్ చెప్పుకోవడానికి చాలా బాగుంటుంది కదా. సీరియస్లీ, ఇన్ ద రియల్ నోట్, మనకి ఎప్పుడో ఒకసారి ఇలా అనిపిస్తుంటుంది. మరి ఈ విషయం గురించి అయితే మనం తర్వాత మాట్లాడదాం. రైట్ నౌ వాట్ ఈస్ ట్రెండింగ్ ఫర్ అస్? ఇన్స్టాగ్రామ్లో ట్రెండీగా ఉన్న వీడియో ఏంటి? వాట్సాప్ గ్రూప్లో నడుస్తున్న హాట్ టాపిక్ ఏంటి? అండ్ మీ లైఫ్లో నడుస్తున్న హ్యాపెనింగ్ థింగ్ ఏంటి? పక్కింట్లో జరుగుతున్న గందరగోళం ఏంటి? ఇవన్నీ చాలా ఇంట్రెస్టింగ్ థింగ్స్ కదా. చాలా క్యూరియస్గా అనిపిస్తుంది ఇలాంటి విషయాల గురించి. ఇవన్నీ ద బెస్ట్ మైండ్ డైవర్టింగ్ థింగ్స్ అన్నమాట కదా. మైండ్ డైవర్ట్ చేసే ప్రతి థింగ్ చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది, అందుకే కదా మైండ్ డైవర్ట్ అయ్యేది కదా. సో మనకి ఇంట్రెస్టింగ్గా అనిపించే ఏదైనా ఖచ్చితంగా మైండ్ డైవర్ట్ చేస్తుంది మనకి. మరి అది కాస్త ప్రొడక్టివ్గా ఉంటే ఓకే, లేదు అంటే చాలా టైం వేస్ట్ అయితే అయిపోతుంది. ఎస్, మరి మైండ్ని కంట్రోల్ పెట్టే థింగ్స్ కన్నా మైండ్ డైవర్ట్ చేసే థింగ్స్ ఫుల్గా ఉంటాయి మనకి చుట్టుపక్కల. బట్ దాన్ని కూడా కంట్రోల్ చేసుకొని ఎవరైతే కాన్సన్ట్రేట్ చేస్తారో అసలు వాళ్ళే అమ్మ బుద్ధిగా పద్ధతిగా ముందుకెళ్తూ ఉండేది కదా నిజంగా. ఎస్, మరి అందుకే అంటుంటారు కదా, మైండ్ మనల్ని కంట్రోల్ చేయడం కాదు, మనం మైండ్ని కంట్రోల్ చేసుకోవాలి. ఎస్, మరి అదొక పెద్ద ఆర్ట్లే. సో ఆ ఆర్ట్ రావాలి అంటే మనం కొన్ని పద్ధతులు ఫాలో అవుతూ ఉండాలి. మీన్ వైల్ దాని మీద మీరు కాన్సన్ట్రేట్ చేస్తూ ఇలాంటి మైండ్ అవేకనింగ్ థింగ్స్ చెప్తూ ఉంటుంది కదా ప్రవళిక. మరి దానికోసం మళ్ళీ వచ్చేసా, ఈ వారం కూడా వచ్చేసా. అండ్ ఇట్స్ ట్యూస్డే అండ్ ఇట్స్ ఆల్రెడీ 6 o'clock. అండ్ ఎస్, ఇట్స్ టైమ్ ఫర్ ఆర్జీ ప్రవళిక ఆన్ యోర్ షో కాల్ జెన్ జీ. మరి మీకోసం బ్యూటిఫుల్ పాటలతో 9:30 వరకు నేను ఇక్కడే ఉంటాను. బట్ రైట్ నౌ 6 to 7 ఇట్స్ టైమ్ ఫర్ ఆర్ మల్టీ లింగ్వల్ మ్యూజిక్. సో అందరూ రెడీగా ఉన్నారు కదా? వాట్ కైండ్ ఆఫ్ సాంగ్స్ ఐఎమ్ గోనా ప్లే ఫర్ యూ? సో ఖచ్చితంగా ఈరోజు ప్లేలిస్ట్ మీకు నచ్చుతుంది. సో స్టే ట్యూన్, హ్యాంగ్ ఆన్ అండ్ జస్ట్ రిలాక్స్. ఇట్స్ జస్ట్ ఈవినింగ్ బాస్, మరి రిలాక్స్ అవ్వాల్సిన టైం వచ్చేసింది విత్ వన్ అండ్ ఓన్లీ బ్యూటిఫుల్ మ్యూజిక్ ఆన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో హైదరాబాద్ 101.9 మెగాహెర్ట్స్. మరి దిస్ ఇస్ యువర్ ఆర్జే ప్రవళిక. ఐఎమ్ ఆల్రెడీ హ్యూర్ ఇన్ ద స్టూడియో విత్ my playlist. Mari, are you ready to enjoy the lovely music? Mari, stay tuned. I'm here till 9:30.

All right, 6:19 cross 20 seconds on the dot. You are listening to Akashwani FM Rainbow Hyderabad 101.9 MHz with me, RJ Pravlika. RJ Pravlika వచ్చేసిందంటే ఖచ్చితంగా కాల్ చేయడానికి రెడీగా ఉంటారు కదా. ఎస్, మరి మనకి కాలేజ్ టైం 7 to 8 ఉంటుంది, సో ఆ టైంకి కాల్ చేస్తే చాలు. మీన్ వైల్ యూ క్యాన్ వాట్సాప్ మీ ఓవర్ 9140232384822. మరి లైఫ్ ఇస్ సో బ్యూటిఫుల్ అండ్ కలర్ఫుల్, మన రెయిన్బో లాగా అని చెప్పుకోవడానికి చాలా చాలా చాలా ఆర్టిస్టిక్గా ఉంటుంది. ఇన్ రియల్ చూపించాల్సిన కష్టాలు, ప్రాబ్లమ్స్ అన్నీ చూపించేస్తుంది లైఫ్. లైఫ్ విల్ టీచ్ ఎవ్రీథింగ్ కదా, ఇట్స్ అ బిగ్గెస్ట్ టీచర్. బట్ యు నో, నిజంగా లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ అనే మూమెంట్ ఎప్పుడు ఉంటుంది తెలుసా? ఇఫ్ యూ నో హౌ టు చూజ్ యువర్ హార్ట్. ఎస్, అర్థం కాలేదా? అంటే ఎప్పుడు లైఫ్ అనేది చాలా అలా స్మూత్ రోడ్ లాగా ఉండదు. డెఫినెట్గా అక్కడ మనకి ముళ్ళులు ఉంటాయి, దారిలో రాళ్ళు ఉంటాయి, ఎన్నో రాళ్ళు పడతాయి కూడా. సో అలాంటి టైంలో వాట్ యు చూస్, విచ్ హార్డ్షిప్ యు చూస్, అందులోనే మన స్మార్ట్నెస్ ఉంటుంది. అండ్ దాట్స్ హౌ వీ కెన్ రైట్ అవర్ డెస్టినీ. నిజంగా మీరు ఆలోచిస్తే వాట్ ఆల్ డెసిషన్స్ వీ టేక్ ఇన్ అవర్ లైఫ్, వీఆర్ రైటింగ్ అవర్ డెస్టినీ. ఒక కెరీర్ ఎంచుకునేటప్పుడు, ఒక డెసిషన్ తీసుకునేటప్పుడు, లైఫ్ డెసిషన్ తీసుకునేటప్పుడు, వీఆర్ లిటరలీ థింకింగ్ దట్ నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ దీంట్లో నేను ఉండబోతున్నాను, ఇలానే ఉండబోతున్నాను, ఇలానే ఉండాలి అని మనమే రాసుకుంటున్నాం కదా. ఎస్, మరి హౌ కెన్ వీ చూజ్ ఆర్ హార్ట్స్ వైజ్లీ, దీని గురించి మాట్లాడుకుందాం. వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్, మరి వింటూనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో హార్ట్ త్రివాద్ 101.9. దీని గురించి మాట్లాడుకుందాం, స్టే ట్యూన్డ్ టు 101.9. మీన్ వైల్ లెట్స్ హ్యావ్ అ super hit number by Lady Gaga. Here we go.

0: ఒక మంచి పుస్తకం మనకు ఒక కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది,
1: ఒక కొత్త ఆలోచనను అందిస్తుంది,
0: ఒక కొత్త అనుభూతిని మనలో నింపుతుంది.
1: మరి మీకు నచ్చిన పుస్తకం మీకు ఇచ్చిన ఆ అందమైన అనుభూతిని మా శ్రోతలతో పంచుకోవాలనుకుంటున్నారా?
0: ఎఫ్ఎం రెయిన్బో మీకు అందిస్తున్న ప్రత్యేక అవకాశం రీడ్ విత్ రెయిన్బో.
1: 15 నుంచి 25 ఏళ్ల మధ్య వయసున్న వారెవరైనా మీరు చదివిన పుస్తకం గురించి
0: మీ అనుభూతిని
1: మీ మాటల్లో
0: మా శ్రోతలతో పంచుకోండి.
1: మీ పేరు, మొబైల్ నంబర్ వివరాలను
0: readwithrainbow2026@gmail.com కు పంపండి.
1: మీ రీడింగ్ జర్నీ
0: మీ మాటల్లో మన శ్రోతల ముందుకు. పుస్తకంతో మీ ప్రయాణాన్ని
1: రెయిన్బోతో పంచుకోండి.
0: రీడ్ విత్ రెయిన్బో.
1: రీడ్ విత్ రెయిన్బో.
2: బతుకమ్మ పూల సోయగం,
3: బోనాల జాతర ఉత్సాహం,
2: ఒగ్గు కథల మేళవింపు,
3: పేరిని నిత్య వీరత్వం,
2: పోచంపల్లి చేనేత నైపుణ్యం,
3: నిర్మల్ కళల అందం,
2: సకినాల రుచులు,
3: సర్వపిండి సాంప్రదాయం,
2: పల్లె జానపద సంస్కృతి నుంచి
3: హైదరాబాద్ అర్బన్ కల్చర్ వరకు
2: ప్రతి కథను
3: ప్రతి గాథను
2: ఒడిసిపట్టి
3: అచ్చమైన తెలంగాణ భాష పరిమళాలతో

ఆల్ రైట్ 6:32 ఆన్ ద డాట్ మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో హైదరాబాద్ 101.9 మెగాహెర్ట్జ్ విత్ మీ ఆర్జీ ప్రభలిక. లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ అని అంటారు, బట్ బ్యూటిఫుల్ ఎప్పుడవుతుందో తెలుసా? వెన్ యూ చూజ్ యువర్ హార్ట్ వైస్లీ. అర్థం కాలేదు కదా? అసలైన గేమ్ జీవితమే ఒక ఆట, సాహసమే పూబాట అనే ఒక పాట విన్నాం కదా, ఆ పాటే చెప్తుంది లైఫ్ ఇస్ దట్ వన్ సార్ట్ ఆఫ్ గేమ్ విచ్ టీచర్స్ ఎవ్రీథింగ్. మరి అదొక్క గేమ్ని మనం విన్ అవుతే జీవితాన్ని సాధించేసినట్టే. బట్ హౌ? చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది కదా. బట్ యు సీ, లైఫ్ ఇస్ నాట్ ఈజీ, బట్ అందులో వచ్చే ప్రతి ఒక్క హజల్ని మనం చూస్ చేసే దాంట్లో ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, మనం చూస్ చేసే డెసిషన్స్లో ఉంటుంది, రిలేషన్షిప్స్లో ఉంటూ వాటిని బ్యాలెన్స్ చేసుకుంటూ భరిస్తూ ఉండటం ఒక పెద్ద ప్రాబ్లమే కదా. నిజంగా అబ్బా నాకు ఈ రెస్పాన్సిబిలిటీస్ వద్దు అని అనుకునే వాళ్ళు ఉంటారు. బట్ సేమ్ టైం ఎవరు అవసరం లేదనుకొని ఒంటరిగా సింగిల్గా ఉండటం కూడా చాలా పెద్ద ప్రాబ్లమే కదా. సీరియస్గా సింగిల్గా ఉన్న వాళ్ళని అడిగి చూడండి, హౌ మచ్ దే ఆర్ సఫరింగ్ విత్, అంటే దే క్రేవ్ ఫర్ రిలేషన్షిప్స్. వాళ్ళకి సమ్టైమ్స్ వాళ్ళు ఒంటరిగా ఉన్నా కానీ వాళ్ళ డెసిషన్ అదే అవ్వచ్చు, బట్ వాళ్ళకు ఉండాల్సిన ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి. సో ఈ రెండు చాయిసెస్లో మీ ఆప్షన్ ఏంటి? ఐ మీన్ ఈ టూ ఆప్షన్స్లో వాట్ ఈస్ యువర్ చాయిస్? సో విచ్ ప్రాబ్లమ్ ఇస్ బెస్ట్? రెండు మనకి ప్రాబ్లమే, బట్ ఏ ప్రాబ్లం మనకి బెస్ట్? అక్కడ మనం చూస్ వైజ్లీ అన్నమాట. ఎస్, బరువు పెరిగి అనారోగ్యం తెచ్చుకోవడం చాలా పెద్ద ప్రాబ్లమే కదా నిజంగా. బట్ సేమ్ టైం ప్రతిరోజు వర్కౌట్ డైట్ ఫాలో అవ్వటం కూడా చాలా పెద్ద ప్రాబ్లమే. దానికి ఎంత డెడికేషన్ డిటర్మినేషన్ ఉండాలి, అది మామూలుగా కాదు. ఎవ్రీథింగ్ టైం టు టైం ఫాలో అవ్వాలన్నమాట. సో బోత్ ఆర్ బిగ్గెస్ట్ ప్రాబ్లమ్స్, బట్ విచ్ ప్రాబ్లమ్ ఇస్ రియలీ బెస్ట్? మరి చూజింగ్ అ బెస్ట్ ప్రాబ్లమ్ ఇస్ అవర్ వైజ్ థింకింగ్ అన్నమాట. మరి చాలా చక్కగా ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టేసేసి అప్పులన్నీ పెంచేసుకొని అలా అప్పులు పాలవటం ఒక పెద్ద కష్టమే కదా నిజంగా. అదొక అలవాటు కింద ఉంటుంది, లేకపోతే అవసరం ఉంటుంది. సమ్వేర్ ఫినాన్షియలీ టోటలీ ఇంబ్యాలెన్స్డ్ అనమాట. బట్ దట్ ఈస్ బిగ్గెస్ట్ ప్రాబ్లమ్. బట్ సేమ్ టైం క్రమశిక్షణతో రూపాయి రూపాయి పొదుపు చేయడం కూడా, డెడికేషన్తో చేయడం అనేది కూడా చాలా పెద్ద కష్టమే. బట్ ఈ రెండు ప్రాబ్లమ్స్లో ఏ ప్రాబ్లం బెస్ట్ అది కదా క్వశ్చన్. ఎస్, అండ్ అంతేకాదు, మరి ఒకళ్ళకి ఎస్ బాస్ అంటూ 9-to-5 జాబ్ చేయడం పెద్ద ప్రాబ్లమే కదా నిజంగా. తప్పదు కానీ చేయాల్సి వస్తుంది. బట్ సొంతంగా కంపెనీ పెట్టి రన్ చేయడం కూడా నెక్స్ట్ లెవెల్ ప్రాబ్లం, అక్కడ చాలా రిస్క్ కూడా ఉంటుంది. బట్ విచ్ వన్ ఇస్ బెస్ట్ అందులో, అంటే విచ్ ప్రాబ్లమ్ ఇస్ బెస్ట్ అంటే అక్కడ సెలెక్షన్ చేసుకోవడంలోనే చూస్ ద హార్డ్ వైజ్లీ అనేసి అంటూ ఉంటారు. సో అన్నీ ప్రతిదానికి టూ ఆప్షన్స్ అనేవి ఉంటాయి, ప్లాన్ ఏ ప్లాన్ బి. బట్ ఏ ఇస్ అ ప్రాబ్లం, బి ఇస్ అ ప్రాబ్లం, బట్ విచ్ ప్రాబ్లమ్ ఇస్ డెఫినెట్లీ బెస్ట్ అక్కడ చూస్ చేసుకోవడంలోనే మన వైజ్ థింకింగ్ అనేది ఉంటుంది. అండ్ దాట్స్ హౌ వీఆర్ రైటింగ్ అవర్ డెస్టినీ బాస్. మన డెసిషన్స్లోనే వీఆర్ ప్లానింగ్ అవర్ ఫ్యూచర్, we are deciding our future, and that's how we are paving way to our future anamata. Mana chetilone undi, what all decisions we make is our future, ante kada. So ee roju meeru takkune edana decision teeskuntunara, kachithanga mee future ni meere maarcheskuntunnaru kada. So choose your heart so wisely, and that's how, if you conquer that, లైఫ్ ఇస్ సో బ్యూటిఫుల్. దట్స్ వాట్ ఐ వాంటెడ్ టు సే. ఎస్, వింటూనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో హైదరాబాద్ 101.9 మెగాహెర్ట్స్ విత్ మీ ఆర్జే ప్రవలిక. హియర్ వి గో విత్ అ తమిళ నంబర్.

0: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
1: From the rocks of Bongir to the lakes of Warangal, Telangana sings its story.
2: In every folk song, every dance, every reel of cinema, the spirit of our land

ఒక ఫస్ట్ ఇంప్రెషన్ వాళ్ళని చూడగానే వచ్చేస్తుంది. వాళ్ళ లుక్, వాళ్ళ డ్రెస్సింగ్, వాళ్ళ బిహేవియర్, వాళ్ళ టాక్ ఒక అంచనా వేసేయచ్చు ఈజీగా. సో ఇఫ్ యూ సీ సో మెనీ ర్యాండమ్ పీపుల్ ఆన్ ది రోడ్, జస్ట్ విత్ దే డ్రెస్సింగ్, లుక్, బిహేవియర్ బట్టి వాళ్ళు ఎలాంటి వాళ్ళు, అట్లీస్ట్ ఎలాంటి స్టేటస్ ఉన్న వాళ్ళు ఈజీగా తెలిసిపోతుంది కదా. అండ్ దట్స్ హౌ వీ జస్ట్ కీప్ గెస్సింగ్ పీపుల్ హూ ఆర్ రోమింగ్ ఆన్ ది రోడ్స్ ఇన్ బిగ్ కార్స్. ఖచ్చితంగా వీళ్ళు VIP అయి ఉంటారు, లేకపోతే వీ డెఫినెట్లీ జడ్జ్ దెమ్ విత్ ద వెహికల్స్ ది డ్రైవ్, వాళ్ళ డ్రెస్సింగ్, మాట్లాడే విధానం బట్టి. వీళ్ళు చదువుకున్న వాళ్ళు, వీళ్ళు చదువుకోని వాళ్ళు, అండ్ వీళ్ళకి ప్రాపర్ పొలైట్నెస్ అనేది ఉంది, వీళ్ళకి అసలు మాట్లాడే విధానమే రాదు, ఇలాంటి థింగ్స్ అన్నీ మనకి తెలిసిపోతాయి. అండ్ దాట్స్ హౌ మనిషిని చూడకుండానే ఒక గౌరవం, పవర్, పెద్దరికం తెలిసేది ఎలా తెలుసా? వాళ్ళ డెసిగ్నేషన్ బట్టి, పొజిషన్ని బట్టి కదా. మరి మాట్లాడే విధానం బట్టి, వాళ్ళ లుక్ బట్టి ఒక కైండ్ ఆఫ్ ఇంప్రెషన్ వస్తుంది. దాట్స్ హౌ అలా గెస్ చేసి మనం కొంచెం రెస్పెక్ట్ ఇస్తూ ఉంటాం. బట్ వితౌట్ సీయింగ్ దెమ్, ఒక మనిషికి మనం రెస్పెక్ట్ ఇస్తాము అంటే దట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ దే డెసిగ్నేషన్ కదా. ఆ పొజిషన్ వాళ్ళకి ఆ డిజర్వింగ్ రెస్పెక్ట్ అనేది ఇస్తుంది. అందుకే వర్క్ చేసే వాళ్లకు వాళ్లకు పదవి, పేరు, పవర్ ఉంటుంది కాబట్టి ఆ విధంగానే వాళ్ళకి కావాల్సినంత రెస్పెక్ట్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అన్నమాట. దట్ పొజిషన్ అండ్ పవర్ విల్ ఆటోమేటికలీ జనరేట్ దెమ్ దట్ రెస్పెక్ట్. బట్ యు నో, ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పర్సన్ గురించి నేను చెప్పాలనుకుంటున్నాను. ఆర్ యూ సో క్యూరియస్ అబౌట్ ఇట్? మరి ఎస్, ఈ పాట తర్వాత నేను చెప్తాను, మీరు మాత్రం వింటూనే ఉండండి. ఆకాశవాణి FM రెయిన్బో హైదరాబాద్ 101.9 MHz విత్ మీ ఆర్జీ ప్రవళిక అండ్ ask everybody's favorite Michael Jackson number. Here we go.

హలో డియర్ లిసనర్స్, మన లైఫ్లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు. మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు. ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్స్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. At 7 p.m. every day, only on FM Rainbow 101.9.

All right, 6:55 cross 14 seconds on the dot. Meet Wintanaru Zen Z with me, RJ Pravlika, only on Akashwani FM Rainbow Hyderabad 101.9. ఎందుకంటే రెయిన్బోతో జీవితం రంగులమయం. నిజంగా నేను ఇందాక చెప్పినట్టు మనిషిని చూడగానే ఒక ఇంప్రెషన్ వచ్చేస్తుంది జస్ట్ బై లుకింగ్ అట్ దెమ్. దట్ ఫస్ట్ ఇంప్రెషన్, లుక్, టాక్, బిహేవియర్, ఎవ్రీథింగ్ విల్ సే సో మెనీ థింగ్స్. బట్ వాళ్ళని చూడకుండానే ఒక గౌరవం తెచ్చిపెట్టేది మాత్రం ఒక డెసిగ్నేషనే. అంటే పర్టికులర్ సర్వీసెస్లో ఉంటూ వాళ్ళకి ఒక పొజిషన్, ఒక డెసిగ్నేషన్ ఉన్నా, లేకపోతే ఒక కంపెనీకి వాళ్ళకి డిఫరెంట్ లెవెల్ ఆఫ్ రేంజ్లో వాళ్ళు వర్క్ చేసే వాళ్ళకి ఆటోమేటిక్గా ఒక రెస్పెక్ట్ అనేది వచ్చేస్తుంది కదా. బట్ యు నో, ఒక అద్భుతమైన పర్సన్ ఉన్నారు ఈ ప్రపంచంలోనే, అంటే అందరికంటే ఎక్కువ పని చేస్తూ, త్యాగం చేస్తూ, మనుషుల్ని మనసుల్ని హ్యాండిల్ చేస్తూ, జీతం కూడా తీసుకోకుండా అందరి చేత మాటలు పడుతూ, అంటే అందరికీ సర్వీస్ చేస్తూ ఉంటారు. బట్ స్టిల్ వాళ్ళకి మాత్రం ఎలాంటి డెసిగ్నేషన్ లేదు, ఎలాంటి ఒక పొజిషన్ లేదు. చాలా సింపుల్గా హౌస్ వైఫ్ అని తీసిపారేస్తారు. అంటే హౌస్ వైఫ్ ఈజ్ అ వెరీ నార్మల్ డెసిగ్నేషన్ లాగా అనిపిస్తుంది మనకి. అంటే వీళ్ళేం వర్క్ చేయరు కదా అన్న ఒక ఇల్యూషన్లో అందరూ ఉంటారు. అంటే వాళ్ళకి పెద్ద ప్రెషర్స్ ఏమి ఉంటాయి, ఇంట్లో ఉంటారు, పనులు చేసుకుంటారు, చక్కగా ఎలాంటి బయట ప్రెషర్స్ ఏమీ ఉండవు అని అనుకుంటారు. బట్ యు నో, వాళ్ళు చేసే త్యాగానికి, వాళ్ళు చేసే పీపుల్స్ మేనేజ్మెంట్, అంటే ఇంట్లో ఉన్న వాళ్ళని మేనేజ్ చేయడం చాలు కదా. సో వాళ్ళు చేసే గొప్ప గొప్ప పనులకి జస్ట్ ఒక హౌస్ వైఫ్ డెసిగ్నేషన్ అసలు ఎందుకు? వాళ్ళకి ఆ చిన్న వర్డ్ సరిపోదు అని గట్టిగా ఆలోచించారు ఎవరో తెలుసా? దుబాయ్ రాజు. ఎస్, మరి ఇంకెప్పుడు హౌస్ వైఫ్స్ని హౌస్ వైఫ్ అని పిలవకూడదు అనేసి దే ఆర్ జనరేషన్ షేపర్స్ అనేసి వాళ్ళకు ఒక పదవి ఇచ్చారు కదా.

ఎస్ హౌ బ్యూటిఫుల్ థాట్ కదా. అండ్ దాన్ని రికగ్నైజ్ చేసి వాళ్ళకు ఒక పదవిని ఇవ్వటం ఎంత గొప్పో, అది కూడా దేశరాజు అందరికీ అలా అనౌన్స్ చేయడం, ఇట్స్ అ వెరీ గ్రేట్ థింగ్. సో ప్రతి ఒక్క ఇళ్లలో కొంతమంది వాళ్ళ వర్క్ని వాళ్ళ త్యాగాల్ని గుర్తించి వాళ్ళకు సపరేట్ గౌరవం ఇస్తూ ఉంటారు, బట్ నాట్ విత్ ఎవ్రీబడి. బట్ నిజంగా వాళ్ళకు ఒక పొజిషన్, ఒక డెసిగ్నేషన్ ఇవ్వాలి అంటే నిజంగా అంతకు మించి, అసలు ఏ జాబ్ ఇవ్వలేనంత డెసిగ్నేషన్ అయితే ఖచ్చితంగా జనరేషన్ షేపర్ కదా. ఎస్ వాట్ అ బ్యూటిఫుల్ థాట్, నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి. అండ్ అది వెరీ వెరీ వెరీ డిజర్వింగ్ టు ఆల్ ద హౌస్ వైఫ్స్, ఎవరైతే ఇళ్లలో ఉంటారో అందరిని మేనేజ్ చేస్తూ, ఫ్యామిలీస్ని మేనేజ్ చేస్తూ ఉండే ప్రతి ఒక్క హౌస్ వైఫ్, షీ ఇస్ అ జనరేషన్ షేప్ ఐ షుడ్ సే. ఎస్ మరి వింటూనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో హైదరాబాద్ 101.9 MHz విత్ మీ ఆర్జే ప్రభలిక. అండ్ ఎస్ మరి జెన్జీ క్లైమాక్స్కి వచ్చేసింది. మరి ఇప్పుడు ఒక మంచి పాట తర్వాత విల్ హ్యావ్ అ స్పెషల్ ప్రోగ్రామ్ విచ్ ఇస్ అనువంతా లైఫ్ థాట్. అండ్ ఆఫ్టర్ దాట్ ఐల్ బీ బ్యాక్ ఆన్ మై కాలర్స్ టైమ్. మరి నాకు కాల్ చేయడానికి రెడీగా ఉండండి. ద నంబర్స్ ఆర్ 0402323 0030 2323 4821 అండ్ 2970 4715 ఆర్ ద నంబర్స్ టీచ్ విత్ మీ ఆర్జే ప్రవళిక.

0: FM Rainbow 101.9.
1: మన ఇంట్లో కేప్ లేని ఒక సూపర్ హీరో ఉంటారు. వాళ్ళకున్నవి సూపర్ పవర్స్ అని చెప్పలేము, కానీ అదేంటో వాళ్ళు చెప్పిన ఆల్మోస్ట్ ప్రతి మాట నిజమైపోతుంది. పైన బట్టలున్నాయి తీసుకురా వర్షం వస్తుంది అని అంటారు, బయట చూస్తే ఎండ మండిపోతుంటుంది. దే వుడెంట్ బి ఎ సింగిల్ సైన్ ఆఫ్ రెయిన్. అయినా సేఫ్ సైడ్ లో ఉండడానికి మనం వెదర్ యాప్ కూడా చెక్ చేస్తాం, అంత రెయిన్ ప్రిడిక్షన్ ఏమి ఉండదు. సో మనం కాన్ఫిడెంట్ గా ఇప్పుడు వర్షమేం పడదులే అమ్మా అని చెప్పిన కొంచెం సేపటికే ఏమవుతుందో మనందరికీ తెలుసు. దట్స్ రైట్, వర్షం పడుతుంది. అండ్ అప్పుడు ఇంట్లో అందరం ఒలింపిక్స్ లో రిలే రేస్ ఆడుతున్నట్టు టెరెస్ మీదకి పరిగెడతాం. అసలు ఎలా చెప్తారో అర్థం కాదు, బట్ యా డియర్ లిసనర్స్, వెల్కమ్ టు మన ఇవాల్టి ఎపిసోడ్ ఆఫ్ అనువంత. మనం ఏం చేస్తాం, గూగుల్ని నమ్ముతాం, వెదర్ యాప్ని నమ్ముతాం, బ్యాటరీ పర్సంటేజ్ని నమ్ముతాం. అవునా, వెదర్ యాప్ రెయిన్ లేదు అని చెప్తుంది కాబట్టి బట్టలు టెరెస్ మీదే వదిలేస్తాం, బయట ఎండను చూసి అంబ్రెల్లా ఇంట్లో పడేసి స్టైల్గా ఆఫీస్కి వెళ్ళిపోతాం. ఫోన్లో ఇంకొక 50% బ్యాటరీ ఉంది కాబట్టి ఛార్జర్ అవసరం లేదు అని కాన్ఫిడెంట్గా బయలుదేరుతాం. మన క్యాల్కులేషన్స్ అన్నీ మనకు పర్ఫెక్ట్గా అనిపిస్తాయి, కానీ లైఫ్కి మన క్యాల్కులేషన్స్ మీద కొంచెం కూడా ఇంట్రెస్ట్ ఉండదు. అవన్నీ

సైడే తీసుకుంటాయి. మనకి ఎన్ని క్యాలెండర్ రిమైండర్స్ ఉన్నా, స్మార్ట్ వాచెస్ ఉన్నా, మన ఇంట్లో ఇంకొక రిమైండర్ సిస్టమ్ ఉంటుంది, అదే అమ్మ. మన ఫోన్స్ మనకి రోజుకి 2-3 సార్లు రిమైండర్స్ ఇస్తాయి, కానీ అమ్మ, ఐఎమ్ ష్యూర్ మీకు అయ్యే ఉంటుంది. మార్నింగ్ ఆఫీస్కి రెడీ అవుతుంటే అమ్మ అంబ్రెల్లా తీసుకెళ్ళు అని అంటుంది. మనం స్టైల్గా, అమ్మ హైదరాబాద్లో 40 డిగ్రీస్ ఉంది, కావాల్సింది అంబ్రెల్లా కాదు సన్ గ్లాసెస్ అని కామెడీ చేస్తాం. అమ్మ అప్పటికి బ్యాగ్లు అయితే పెట్టుకో, యూజ్ అవ్వకపోతే ఇంటికి తెచ్చేయని చెప్పినా మనం ఆబ్వియస్లీ వినం. అమ్మ ఇంకా ఆర్గ్యుమెంట్ చేయకుండా సరే నీ ఇష్టం అని అన్నప్పుడు మనం ఏదో వరల్డ్ కప్ గెలిచినట్టు ఫీల్ అవుతాం. కానీ ఈవినింగ్ ఆఫీస్ అయిపోయి బయటికి వచ్చేసరికి పెద్ద వర్షం, ఫోన్ బ్యాటరీతో కూడా అదే స్టోరీ. ఫోన్ ఛార్జ్ పెట్టుకో అని అమ్మ చెప్పగానే మనం ఇమీడియట్గా మన బ్యాటరీ పర్సంటేజ్ చూపిస్తాం, ఇంకో 50% ఉందమ్మా అంటూ. మన క్యాల్కులేషన్స్ ప్రకారం అది మినిమం ఒక 1/2 డే బ్యాటరీ. బట్ హలో, ఆ ఫోన్ ఎప్పుడు స్విచ్ ఆఫ్ అవుతుందో తెలుసా? కరెక్ట్గా ఓటీపీ వచ్చినప్పుడు, ఒక జీపే ట్రాన్సాక్షన్ చేసే ఆ సెకండ్లో, గూగుల్ మ్యాప్స్ ఎగ్జాక్ట్గా ఒక టర్న్ చూపించబోతున్నప్పుడు, అండ్ ద వర్స్ట్ టైం ఎగ్జాక్ట్గా అమ్మ ఫోన్ చేసినప్పుడు. మనం చిన్నప్పుడు స్కూల్కి వెళ్తున్నప్పుడేమో వాటర్ బాటిల్ తీసుకున్నావా, లంచ్ బాక్స్ మర్చిపోకు, రోడ్ క్రాస్ చేసేటప్పుడు జాగ్రత్త అంటూ ఎన్నో. అప్పుడు అనుకున్నా స్కూల్ అయిపోతే ఈ రిమైండర్స్ అన్నీ కూడా అయిపోతాయని. కానీ స్కూల్ అయిపోయాక కాలేజ్తో పాటు ఆ రిమైండర్స్కి కూడా ఒక ప్రమోషన్ వచ్చింది. బైక్ స్లోగా నడుపు, జాబ్ వచ్చాక లేట్ అవ్వకముందే ఇంటికి రా, వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తే ల్యాప్టాప్ ముందు రోజంతా కూర్చోకు, కొంచెం లేచి తిరుగు. అసలు మన ఏజ్ పెరుగుతుంటే రిమైండర్స్ తగ్గాలి కదా, కానీ రివర్స్లో పెరిగిపోతుంటాయి ఏంటో. అసలు యాక్చువల్ ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు అమ్మ ఒక పని చెప్పిందంటే ఆ పనితో పాటు ఒక యూజర్ మాన్యువల్ కూడా ఫ్రీగా ఇస్తుంది. ఫర్ ఇన్స్టెన్స్, ఈ బట్టలు ఆరేసే ఎగ్జాంపులే తీసుకోండి. బట్టలు మషిన్లో నుంచి మెల్లగా తీయి, వాటిని దూరం దూరంగా ఆరేయి, క్లిప్స్ సరిగ్గా పెట్టు, కలర్ పోయే బట్టలు వైట్ బట్టల దగ్గర ఆరేయకు, అండ్ సో ఆన్. అమ్మ ఐఎమ్ నాట్ డూయింగ్ దిస్ ఫర్ ద ఫస్ట్ టైం, ఐ నో దాట్ అనేది మన ఫ్రస్ట్రేషన్. పని చేయడం ఇష్టం లేదని కాదు, మనకి చేయాలనే ఉంటుంది, కానీ గ్యాప్ ఇవ్వకుండా ప్రతి స్టెప్కి ఒక ఇన్స్ట్రక్షన్, ప్రతి పనికి ఒక రిమైండర్, అదే కొంచెం ఇరిటేటింగ్గా అనిపిస్తుంది. మనం చేస్తా అమ్మా అని చెప్పినా, మనం చెప్పినా ఆ చేస్తాలో అమ్మకి నమ్మకం ఉండదు. ఇంకా అదే మనం 5 మినిట్స్ అమ్మా అని అన్నామా అంతే, ఇంకా 5 నిమిషాలు లేట్ అయితే చాలు, మనం చేయాల్సిన పని అక్కడ ఆల్రెడీ కంప్లీట్ చేసి ఉంటుంది. బట్టలు ఫోల్డ్ అయిపోతాయి, డస్ట్బిన్ బయటకు వెళ్ళిపోతుంది, చెట్లకి నీళ్లు పోసేసి ఉంటాయి, మన రూమ్ క్లీన్ అయిపోయి ఉంటుంది. తర్వాత మనం అయ్యో నేను చేస్తా అన్నాను కదమ్మా అంటే, పర్లేదులే నేను చేసేసా అని అంటారు. ఆ డైలాగ్ వినగానే హెల్ప్ చేయలేదనే గిల్ట్ ఒక పక్కన, నాకు ఛాన్స్ కూడా ఇవ్వలేదే అనే ఫ్రస్ట్రేషన్ ఇంకో పక్కన. సి, మరీ అర్జెంట్ పని అయితే ఓకే, కానీ అమ్మకి ప్రతి పని అర్జెంటే. ఇప్పుడే తిను, ఇప్పుడే రా, ఇప్పుడే క్లీన్ చేయి, ఇప్పుడే తీసివ్వు. ఒక్కొక్కసారి అనిపిస్తుంది మనం పని చెయ్యమని కాదు, కానీ ప్రతి పని స్టాప్ వాచ్ పెట్టి చేయాలంటే కష్టమే కదా, మనకు కూడా మన పేస్ ఒకటి ఉంటుంది కదా. ఎనీవే, ఫన్నీయెస్ట్ పార్ట్ ఏంటంటే, మన ఏజ్ ఎంత పెరిగినా అమ్మ బిహేవియర్ మాత్రం మారదు. మనకి 25 ఇయర్స్ వచ్చినా, 30 ఇయర్స్ వచ్చినా, శాలరీ వచ్చినా, ఈఎంఐలు కట్టినా, ఆఫీస్లో టీమ్ లీడ్ అయినా, ప్రాజెక్ట్ మేనేజర్ అయినా, మనం ఆఫీస్లో ఒక 20 మెంబర్స్ టీమ్ని, ఫారెన్ క్లయింట్స్ని హ్యాండిల్ చేసినా కూడా, ఇంటికి వచ్చాక మాత్రం తిన్నావా, ఎర్లీగా పడుకో, ఇదే వేసుకో, లేట్ అవ్వకముందురా, ఆ డబ్బులు అలా స్పెండ్ చేయకు, ఇన్వెస్ట్ చెయ్యి, నీళ్ళెక్కువ తాగు అంటూ ఇలా ఏవో ఒకటి వాళ్ళు మనకి చెప్తూనే ఉంటారు. మనం లీగలీ అడల్ట్స్ అయినా కూడా మన అమ్మ దృష్టిలో మాత్రం మనం ఇంకా స్కూల్ బ్యాగ్ వేసుకొని బయటకి వెళ్తున్న పిల్లలమే. కానీ డియర్ లిసనర్స్, ఎప్పుడైనా ఆలోచించారా, మేబీ మనం ఈ స్టోరీని ఎప్పుడు మన సైడ్ నుంచే చూస్తున్నామేమో, ఎప్పుడు మన ఫ్రస్ట్రేషన్ గురించే మనం ఆలోచిస్తున్నాం. అమ్మ ఎందుకు ప్రతిదానికి ఏదో ఒకటి చెప్తుంది, ఎందుకు ప్రతి పని అర్జెంట్, ఎందుకు నన్ను ఇంకా చిన్నపిల్లలాగే ట్రీట్ చేస్తుంది అలా.
కానీ ఒక్క నిమిషం ఆ క్వశ్చన్స్ని పక్కన పెట్టి

ఇఫ్ యూ చేంజ్ ఆర్ లెన్స్ టు సీ అమ్మ మనసులో ఏం నడుస్తుందో అని, దెన్ మేబీ పిక్చర్ మొత్తం మారిపోతుందేమో. మార్నింగ్ నుంచి నైట్ వరకు తన మైండ్లో ఎన్ని థాట్స్ రన్ అవుతున్నాయో ఎప్పుడైనా ఇమాజిన్ చేశారా? మార్నింగ్ మనం ఆఫీస్కి రెడీ అయ్యేటప్పుడు మన మైండ్లో చాలా రన్ అవుతూ ఉంటాయి, మీటింగ్స్ గురించి, డెడ్లైన్స్ గురించి. కానీ అమ్మ మైండ్లో మాత్రం ఒకటే ఉంటుంది, బ్రేక్ఫాస్ట్ సరిగ్గా తిన్నాడా, చార్జర్ తీసుకున్నాడా, సేఫ్గా ఆఫీస్కి చేరుకుంటాడా, లంచ్ తిన్నాడో లేదో, లేట్ అయితే టైర్డ్ అయిపోతాడేమో, ఇలా చాలా. మనం రోజుకి ఒకటే స్కెడ్యూల్ని మేనేజ్ చేస్తాం, కానీ అమ్మ మాత్రం మనందరి స్కెడ్యూల్ని రోజంతా మేనేజ్ చేస్తుంది. డిఫరెన్స్ ఏంటంటే, మన టెన్షన్కి ఆఫీస్ అవర్స్ ఉంటాయి, కానీ మన అమ్మ కన్సర్న్కి వర్కింగ్ అవర్స్ అనే కాన్సెప్టే ఉండదు. మనం అడ్మిట్ చేయాలి లిసనర్స్, అమ్మ చెప్పే ప్రతి మాట మనకి ఒక రిమైండర్ కంటే రిస్ట్రిక్షన్ లానే అనిపిస్తుంది. ఎందుకు అమ్మ ప్రతిదానికి చెప్పాలి, ఒకసారి సైలెంట్గా పంపించవచ్చు కదా అని. మన దృష్టిలో అవి మన ఫ్రీడమ్ని ఆపేస్తున్నాయి అని అనిపిస్తాయి, కానీ యాక్చువల్లీ అవి మన ఫ్రీడమ్ని కాపాడుతున్నాయి. మనం అనుకుంటాం అమ్మ ఎందుకు ఎప్పుడు ఇంత టెన్షన్ పడతారు అని, బట్ ఇఫ్ యు థింక్ అబౌట్ ఇట్ వీ విల్ అండర్స్టాండ్ దట్ అది టెన్షన్ కాదు, అది ఓవర్ థింకింగ్ కాదు, భయం అంతకంటే కాదు, అది జీవితం తనకి నేర్పించిన అనుభవం. మనం ఇప్పుడు చేస్తున్న చాలా మిస్టేక్స్ అమ్మ కూడా ఎప్పుడో చేసే ఉంటుంది. బట్టలు పైన వేసి మర్చిపోవడం, అంబ్రెలా మర్చిపోయి తడిసిపోవడం, పెట్రోల్ అయిపోయి రోడ్ మధ్యలో నడవాల్సి రావడం, ఇంపార్టెంట్ పేపర్స్ మర్చిపోయి ఇబ్బంది పడడం, ఎవరినో గుడ్డిగా నమ్మి బాధపడడం, ఇలా చాలా. ఒక చిన్న నెగ్లిజెన్స్ వల్ల ఎంత ట్రబుల్ అవుతుందో తనకి ఆల్రెడీ తెలుసు. అందుకే మనం ఆ బాధ అనుభవించొద్దు అని తన అనుభవంతో మనకి అన్నీ ముందే చెప్తుంది. అమ్మ మనకి ఛాన్స్ ఇవ్వకపోవడం కాదు, మన లైఫ్లో ఏ ట్రబుల్కి ఛాన్స్ ఇవ్వకుండా మనని చూసుకుంటుంది. అందుకే లిసనర్స్, అమ్మ ఫోన్ ఛార్జ్ పెట్టుకో, అంబ్రెల్లా తీసుకెళ్ళు, లేట్ అవ్వకుండారా అన్నప్పుడు అది బ్యాటరీ గురించి కాదు, వర్షం గురించి కాదు, టైం గురించి కాదు. అమ్మ ఇచ్చే ప్రతి రిమైండర్ వెనక ఉండే ఒకే మోటివ్, మనం బాగుండాలి అని. వాట్ వీ షుడ్ రియలైజ్ ఇస్ దాట్ మన అమ్మల ప్రేమ ఐ లవ్ యూ అని చెప్పడంలో కంటే తన చెప్పే జాగ్రత్తగా ఉండులో ఇలాంటి చిన్న చిన్న రిమైండర్స్లోనే ఎక్కువగా కనిపిస్తుంది. అందుకే మీ అమ్మ మీకు ఎక్కువ రిమైండర్స్ ఇస్తుందంటే అది మీ మీద తనకి తక్కువ నమ్మకం ఉందని కాదు, మీ మీద తనకి అంత ఎక్కువ ప్రేమ ఉంది అని అర్థం. డియర్ లిసనర్స్, ఐ హోప్ యు ఎంజాయ్ టుడేస్ ఎపిసోడ్. మీ అమ్మ గుర్తొచ్చి మీరు ఒక నవ్వు నవ్వినా, లేదా ఒక్కసారి మీకు మీ అమ్మకి ఫోన్ చేసి మాట్లాడాలి అని అనిపించినా, ఇవాల్టి మన అనువంత ప్రయత్నం సక్సెస్ఫుల్ అయినట్టే. మళ్ళీ కలుద్దాం, నమస్కారం.

ఆల్ రైట్, మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో హైదరాబాద్ 101.9 మెగాహెర్ట్స్ విత్ మీ ఆర్చి ప్రవళిక. అండ్ ఎస్, ఆఫ్టర్ లాంగ్ వెయిట్ వెల్కమ్ బ్యాక్. అండ్ ఎస్, ఇట్స్ టైమ్ ఫర్ ఆ కాలర్స్ షో. హలో రెయిన్బో, మరి కాల్ చేయడానికి అందరూ రెడీగా ఉన్నారని నాకు తెలుసు. ద నంబర్స్ ఆర్ 0404-323-2302-323-484-8219-7704-715 ఆర్ ద నంబర్స్. లైన్స్ బిజీగా ఉంటే యూ కెన్ ఆల్సో వాట్సాప్ మీ 0091402323482. ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్ ఆట ఆడుకుందామా? ఎస్, ఒక మంచి గేమ్ ఆడుకుందాం. చాలా సింపుల్. మీరందరూ హైలీ ఇంటలెక్చువల్స్ అని నాకు బాగా తెలుసు, బికాజ్ ఎవ్రీ టైమ్ ఏ టాపిక్ ఇచ్చినా కానీ వేరే రేంజ్ ఆన్సర్స్ మాత్రం మీరు ఇస్తారు. సో డెఫినెట్లీ ఇంత టాలెంట్ మీలో అయితే ఉంది. సో ఈరోజు చాలా సింపుల్. మనకి తెలుగు సినిమా పేర్లు ఎన్నో తెలుసు కదా, చాలా హిట్ మూవీస్ ఉన్నాయి, చాలా చాలా సినిమాలు మనం చూస్తూ ఉంటాం కదా. అయితే ఆ తెలుగు సినిమా పేర్లు నేను ఇంగ్లీష్లో చెప్తాను, దాన్ని మీరు గెస్ చేసి ఏ సినిమా అని చెప్పాలన్నమాట. చాలా సింపుల్. అర్రే ఇంతేనా అని కాల్ చేసేస్తున్నారు కదా, అయితే చేసేయండి. ఆఫ్టర్ దిస్ సాంగ్ ఐల్ బీ బ్యాక్. వింటూనే ఉండండి 101.9 విత్ మీ ఆర్జే ప్రఫలికా.

0: అలా టాపిక్ అనౌన్స్ చేసామో లేదో, ఇలా మన టాలెంటెడ్ కాలర్స్ అందరూ కాల్ చేశారు. ఎస్, ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్ గేమ్ ఆడుకోబోతున్నాం. నేను తెలుగు సినిమా పేర్లు ఇంగ్లీష్లో చెప్తా, మీరు జస్ట్ వాటిని గెస్ట్ చేసేస్తే చాలు. మీరు ముందే చాలా హైపర్ టాలెంటెడ్ లిజనర్స్ అండ్ కాలర్స్ అని తెలుసు. సో మన ఫస్ట్ టాలెంటెడ్ కాలర్ ఎవరు?
1: గుడ్ ఈవినింగ్ ప్రవళిక, శోభా ఫ్రమ్ మియాపూర్.
0: గుడ్ ఈవినింగ్ శోభా గారు, ఆర్ యు రెడీ? ఏం కాదు, మీరు చెప్పేస్తారు నాకు తెలుసుగా. ఓకే, చెప్తున్నా చెప్పేస్తున్నా. ద ఆర్నమెంట్ ఆఫ్ లార్డ్ శివ. కొంచెం ట్రై చేయండి, మీకు తెలుసు. అయ్యో, నేను ఇంగ్లీషే కదా ఈరోజు మొత్తం టాపిక్. సరే, నేను చాలా సింపుల్ వన్ అడుగుతా మిమ్మల్ని, చాలా సింపుల్. ఓకే, ఒకట
1: శివపుత్రుడా?
0: కాదు. ఆర్నమెంట్ ఆఫ్ లార్డ్ శివ. ఆర్నమెంట్ అంటే ఏంటి తెలుగులో?
1: ఆర్నమెంట్ నగలు.
0: ఇంకో వర్డ్, ఇంకో వర్డ్ వాడండి.
1: నగలు బంగారం.
0: ఏ, ఇంకోటి ఆర్నమెంట్.
1: ఆర్నమెంట్ అంటే నగలు బంగారమేనా?
0: ఇంకోటి ఇంకా ఇంకా కొంచెం గ్రాంధికంగా చెప్పండి.
1: సొమ్ములు.
0: గ్రాంధిక అంటే కాదు కాదు. సరే, ఏం కాదు ఏం కాదు, మీరు చెప్తారు. ఆభరణం అంటారు, నేను సగం ఆన్సర్ మీకు ఇచ్చేసా.
1: ఆభరణం
0: సినిమా పేరు చెప్పండి.

0: అన్నా
1: నో నో నో, నేను ఇంగ్లీష్లో చెప్పా, మీరు తెలుగులో తెలుగు సినిమా పేరు చెప్పండి. ఇది చాలా ఫేమస్ సినిమా మంది. ఆభరణం చెప్పేశా, ద ఆర్నమెంట్ ఆఫ్ లార్డ్ శివ.
0: మాయన బంగారమా?
1: కాదు, ఆయన ఆల్రెడీ బంగారం అని మాకు తెలుసు. ఓకే శోభ గారు, ఇంకేదన్నా మళ్ళీ మూవీ నేమ్ గెస్ చేసి తర్వాత చెప్పాలి మీరు. ఓకే, మరి మన నెక్స్ట్ కాలర్ ఏమంటారు? హలో
2: మేడం గారు, శంకరాభరణము.
1: సూపర్, అసలు సూపర్ మీరు నిజంగా. శంకరాభరణం, ఎస్. అయితే మీకు ఆలోచించుకోవడానికి టైం దొరికింది కాబట్టి
2: గుర్తుకొచ్చేసింది శంకరాభరణము.
1: అయితే మీకు అడగాల్సిన క్వశ్చన్ నేను అడిగేస్తున్నా.
2: థ్యాంక్ యూ.
1: అడగాల్సిన,
2: అడుగుతారా?
1: ఎస్. మరి సీక్రెట్ ఏజెంట్, సీక్రెట్ ఏజెంట్
2: గూఢాచారి.
1: సూపర్, అసలు ఇంత టాలెంట్, హౌ హౌ, అసలు నిజంగా చాలా చాలా చాలా బాగా చెప్పారు మీరు నిజంగా. థ్యాంక్ యూ. అండ్ ఎస్, మన నెక్స్ట్ కాలర్ ఎవరు? హలో.
3: హలో అండి.
1: హాయ్ అనిల్ గారు, హౌ ఆర్ యూ?
3: ఫైన్ అండి, థ్యాంక్ యూ. బాగున్నారా మీరు?
1: ఐఎమ్ ఫైన్, మీరు ఎలా ఉన్నారు?
3: ఓకే,
1: సో రెడీ?
3: ఎనర్జెటిక్ టాపిక్ తెచ్చారు.
1: ఎనర్జీ,
3: రిలాక్స్ అవుతుంది అన్నమాట
1: మెదడుకి మేత. ట్రాఫిక్ గురించి ఆలోచించకుండా క్వశ్చన్ గురించి ఆలోచిస్తారు, సినిమాల గురించి ఆలోచిస్తారు. ఇఫ్ ఇట్ ఆల్ యువర్ ఆన్ రోడ్. హలో. ఓకే అనిల్ గారు, మీ కాల్ కట్ అయిపోయింది. సో మీరు నెక్స్ట్ నాకు కాల్ చేయొచ్చు. మరి ఎవరైతే షో వింటున్నారో, యూ వాంటెడ్ టు ఆన్సర్ దీస్ నైస్ క్వశ్చన్స్ ఆన్ ఆ గేమ్ టుడే, 0402-323-481 and 2323-00-30-29704-715 are the numbers. హలో. హలో, నమస్తే మంగా భాస్కర్ గారు.
4: చెప్పండి.
1: సో రెడీగా ఉన్నారన్నమాట మీరు చెప్పడానికి?
4: కాదు, తెలిసిన శంకరాభరణం అయిపోయింది, ఆలోచిస్తుంది.
1: లేదు, మీరు చాలా సినిమాలు చూస్తారు, మీరు ఈజీగా రేడియో వింటారు కాబట్టి
4: చెప్పండి,
1: చాలా నాలెడ్జ్ అయితే ఉంటుంది. సింపుల్ గానే చెప్తా మీకు, ద మార్కెట్ ఆఫ్ ఇల్యూషన్స్. The market of illusions chaala easy. Market ni telugulo em antaru?
4: Bazaar.
1: Maya bazaar. Super. చూసారా ఎంత ఈజీగా చెప్పేశారు. జస్ట్ ఈజీగా ట్రాన్స్లేట్ చేసేస్తే చాలా ఈజీ అన్నమాట. థ్యాంక్ యూ. అండ్ మన నెక్స్ట్ కాలర్, హలో.
5: గుడ్ ఈవినింగ్ మేడం.
1: మీ వాయిస్ చాలా రోబోటిక్ గా వస్తుంది, కొంచెం సిగ్నల్ ఉన్న దగ్గర నుంచి కాల్ చేయండి. మరి మీన్ వైల్ మీరు ఆలోచిస్తూ ఉండండి, అండ్ కాల్ చేయడానికి రెడీగా ఉండండి. ఒక మంచి పాట వినిద్దాం. స్టే ట్యూన్ టు 101.9 విత్ మీ ఆర్జే ప్రవళిక.

0: ఆల్ రైట్ 7:30 క్రాస్ 20 సెకండ్స్ ఆన్ ద డాట్ సూపర్ డూపర్ గేమ్ అవుతుంది ఈ రోజు మన హెలో రెయిన్బోలో. ఎస్, ఇంగ్లీష్లో నేను తెలుగు సినిమా పేర్లు చెప్తా, మీరు అది ఏ సినిమాను జస్ట్ గెస్ చేయాలి. ఐ నో యు ఆర్ టాలెంటెడ్. సో మన నెక్స్ట్ టాలెంటెడ్ కాలర్ ఎవరు? హలో హలో హలో, గుడ్ ఈవినింగ్. నరసింహారెడ్డి గారు? ఓకే, చాలా ఈజీదే అడుగుతా మీకు. ఓకేనా? ఆనంద రోజులు. సూపర్, అసలు చూసారా? ఓకే ఫైన్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇంగ్లీష్లో ఉన్న పదాలని ఇంకో లాంగ్వేజ్లో అడుగుతామంతే. సో మరి మన నెక్స్ట్ కాలర్ ఎవరు? హలో
1: హలో
0: హలో, హాయ్ అండి, మీ పేరు?
1: నా పేరు నందు అమ్మ, నిజాంపేట నుంచి.
0: నందు గారు ఎలా ఉన్నారు?
1: నేను బాగున్నానమ్మా, థ్యాంక్ యూ సో మచ్. నువ్వు ఎలా ఉన్నావు?
0: యా ఫైన్, ఆఫ్టర్ వెరీ లాంగ్ టైమ్ కాల్ చేశారు. సో మరి మీరు ఖచ్చితంగా చెప్పేస్తారు నాకు తెలిసి. ఓకేనా? ఆర్ యు రెడీ? ఓకే, సో చెప్పేస్తున్నా. సో మీరు చెప్పాల్సింది ద హీరో ఆఫ్ ద యూనివర్స్ అండ్ ద హెవెన్లీ బ్యూటీ. ద హీరో ఆఫ్ ద యూనివర్స్ అండ్ ద హెవెన్లీ బ్యూటీ. చాలా చాలా ఈజీ, సూపర్ డూపర్ హిట్ మూవీ, మన చిరంజీవి గారిది. ఎస్, సూపర్. ద హీరో ఆఫ్ ద యూనివర్స్ అండ్ ద హెవెన్లీ బ్యూటీ అంటే ఏ హాలీవుడ్ మూవీనో అనుకున్నారు కదా మీరు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. ఓకే ఫైన్, మరి మన నెక్స్ట్ కాలర్. హలో
2: హలో ప్రవల్లిక,
0: రమణయ్య గారు రెడీయా? ముందే గివ్ అప్ చేస్తే ఎలా? మీరు ఎలా అయినా చెప్తారు. చాలా ఈజీ క్వశ్చన్ అడుగుతా మిమ్మల్ని. ఫ్లవర్.

0: ఫ్లవర్.
1: ఫ్లవరా? పూల పల్లకి.
0: ఏంటి అక్కడ దాకా వెళ్ళిపోయారా మీరు? పూల పల్లకి దాకా
1: పూల రంగడి. పూల రంగడు
0: కాదు, జస్ట్ ఫ్లవర్.
1: ఫ్లవరేనా?
0: ఉత్తి ఫ్లవర్
1: ఫ్లవర్ అంటే
0: అల్లు అర్జున్ మూవీ అండి.
1: ఏమో తెలియదు, ఈ మధ్యలో సినిమాలు తెలియదు.
0: అవునా, తగ్గేదేలే అసలు.
1: అదే మరి, నేను అయితే పాత అయితే చూస్తా.
0: అవునా, అయితే ఓకే. మూవీ పేరు చాలా ఈజీ నాకు తెలిసి, నెక్స్ట్ వాళ్ళు ఈజీగా గెస్ చేస్తారేమో. హలో,
2: హలో,
0: హాయ్ అండి.
2: శుభ సాయంత్రం మేడం గారు.
0: రమేష్ గారు టాపిక్ విన్నారా?
2: లేదమ్మా, బయట.
0: సినిమా పేర్లని నేను ఇంగ్లీష్లో అడుగుతా, అదే సినిమానో చెప్పాలి.
2: ఓకే మేడం.
0: ఫ్లవర్.
2: ఫ్లవర్ మల్లెపువ్వు
0: కాదు. అది మల్లెపువ్వు అని అనలేదు నేను, జాస్మిన్ ఫ్లవర్ అని అనలేదు, ఓన్లీ ఫ్లవర్ అన్నాను. పాటలు వింటారు కానీ సినిమా పేర్లు కూడా తెలుసుకోవాలి మీరు. అయితే మన నెక్స్ట్ కాలర్ కాల్ చేస్తున్నారు. హలో,
3: హలో అండి.
0: హాయ్ హాయ్,
3: అనిల్ కుమార్.
0: అనిల్ గారు, మీకు ఇంత ఈజీ క్వశ్చన్ నేను అసలు ఒప్పుకోవట్లేదు, బట్ ఫ్లవర్ ఏ సినిమా? ఫ్లవర్
3: పుష్ప.
0: అదే కదా, చాలా చాలా ఈజీ. అయితే
3: ఎవరైనా చెప్పగలరేమో చూడండి.
0: ఇప్పుడు మిమ్మల్ని అసలైన క్వశ్చన్ నేను అడుగుతా.
3: చెప్పండి.
0: చెప్పేస్తున్నా.
3: చెప్పండి.
0: వేర్ ఇస్ ద వే టు మదర్ ఇన్ లాస్ హౌస్?
3: అత్తారింటికి దారి.
0: సూపర్, వెరీ నైస్. ఇంకా రెండు చెప్పేస్తారా? అయితే ఓకే
3: మెసేజ్.
0: ఓకే,
3: లేకపోతే మీరు వేరే వాళ్ళతో చెప్పిస్తారు. క్లౌడ్ మెసేజ్, ఇంకొకటి ఫ్లయింగ్ పిజియాను.
0: ఏంటి, వేరే వాళ్ళని అడగమంటున్నారా మీరు?
3: అవును.
0: ఓకే, ఫ్లయింగ్
3: ఫ్లయింగ్ పిజియాన్.
0: ఫ్లయింగ్, ఆహా, ఓకే, అర్థమైంది. ఓకే, మిగతా వాళ్ళు వినుంటారు, ఆలోచిస్తుంటారు. మిమ్మల్ని ఇంకో క్వశ్చన్ అడుగుతున్నా.
3: చెప్పండి.
0: ద గ్రేట్ సేజ్.
3: ద గ్రేట్
0: సేజ్
3: బాహుబలియా?
0: ద గ్రేట్ సేజ్. సేజ్ అంటే ఏంటి? సెయింట్ అనుకోండి.
3: ఏంటండి?
0: గెస్ గెస్ చేయండి. సేజ్ అంటే ఏంటి? తపస్సు చేసే వాళ్ళని ఏమంటారు?
3: మహర్షి.
0: థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యాక్టివ్లీ పార్టిసిపేటింగ్. వింటున్నారా, అసలు చాలా ఈజీగా మీరు గెస్ చేయొచ్చు. జస్ట్ ఎగ్జాక్ట్ ట్రాన్స్లేషన్ చేసినా కానీ ఈజీగా గెస్ చేయొచ్చు అనమాట. ఓన్లీ థింగ్ కొంచెం ఇంగ్లీష్ వచ్చిండది. ఎస్, ఈరోజు చక్కగా ఆట ఆడుకుంటున్నాం మనం హెలో రెయిన్బోలో. మరి తెలుగు సినిమా పేర్లని నేను ఇంగ్లీష్లో చెప్తున్నాను, జస్ట్ యూ నీడ్ టు క్రాక్ ద యాక్చువల్ తెలుగు సినిమా నేమ్ అనమాట. మరి కాల్ మీ ఓవర్ ద నంబర్స్ 0402323 0030023 4821 and 29704 7155 are the numbers. Stay tuned with me, RJ Pavlika.

0: ఆల్ రైట్, మరి మూవీ నేమ్స్ ని ఇంగ్లీష్ లో చెప్తున్నా, అంటే మన తెలుగు సినిమా పేర్లని ఇంగ్లీష్ లో చెప్తున్నా. మీరు అది ఏ సినిమానో గెస్ చేయాలి, అంతే. చాలా చాలా సింపుల్ అనుకుని చాలా మంది కాల్ చేస్తున్నారు. మన నెక్స్ట్ కాలర్ ఎవరు? హలో,
1: హలో, గుడ్ ఈవినింగ్ అండి.
0: గుడ్ ఈవినింగ్ రేణుక గారు.
1: బాగున్నారా అండి?
0: బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు?
1: బాగున్నా అండి.
0: ఓకే, చెప్పేస్తున్నా మీకు క్వశ్చన్.
1: సరే అండి.
0: గ్రేట్ యాక్ట్రెస్.
1: గ్రేట్ యాక్ట్రెస్.

0: మహానటి.
1: వెరీ నైస్. చూసారా, చాలా సింపుల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. మరి మన నెక్స్ట్ కాలర్. హలో,
2: గుడ్ ఈవినింగ్ మేడం.
1: గుడ్ ఈవినింగ్.
2: రామాచారి.
1: రామాచారి గారు రెడీయా?
2: రెడీ.
1: ఎంత టఫ్ అయినా ఓకేనా?
2: చూద్దాం, ప్రయత్నం చేస్తాం కదా.
1: ఓకే, మీకు డాల్ హౌస్.
2: ఏమండి? డాల్
1: డాల్ డాల్ డాల్ అంటే ఏంటి?
2: బొమ్మ.
1: హౌస్
2: బొమ్మరిల్లు.
1: Yes, superb.
2: బొమ్మరిల్లు.
1: థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. మరి మన నెక్స్ట్ కాలర్ ఏమంటారు? హలో.
3: హలో, నమస్తే మేడం.
1: నమస్తే, మీ పేరు? ఓకే, మరి టాపిక్ విన్నారు కదా మీరు. ఓకే, చెప్పగలుగుతారా మరి? ఓకే, నో వన్ క్యాన్ మ్యాచ్ యు. నో వన్ క్యాన్ మ్యాచ్ యు. No one is equal to you.
3: No one
1: can match you. ఆలోచిస్తూ ఉండండి. తెలిసిన వాళ్ళు కాల్ చేస్తారు, మరి మీరు గెస్ చేస్తూ ఉండండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ కాల్ చేసినందుకు. ఎస్, నో వన్ క్యాన్ మ్యాచ్ యు అంటే ఎవరు, ఏంటి అని ఆలోచిస్తున్నారు కదా, నాకు తెలుసు. బట్ అబ్బా, ఇది చాలా సింపుల్ అని అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు కదా, వాళ్ళైతే కాల్ చేయండి. మరి నెక్స్ట్ కాలర్ చెప్తారా? హలో.
4: హలో, గుడ్ ఈవినింగ్ మేడం, ఎలా ఉన్నారు?
1: నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు?
4: మేము బాగున్నామండి. కర్నూలు జిల్లా కోడగూరు నుంచి నాగెల్లా విశ్వేశ్వరయ్య మేడం.
1: ఓకే, మరి టాపిక్ విన్నారు కదా. ఓకే, నేను తెలుగు సినిమా పేర్లని ఇంగ్లీష్ లో చెప్తున్నా, అది ఏ సినిమానో గెస్ చేయాలి మీరు. ఓకే
4: ఓకే మేడం.
1: ఓకేనా?
4: సరే మేడం, చెప్పండి, ట్రై చేస్తా.
1: చిల్లీ.
4: మిర్చి.
1: సూపర్. చూసారా, చాలా చాలా ఈజీగా చెప్పేశారు. థ్యాంక్ యూ సో మచ్ కాల్ చేసి చెప్పినందుకు. వింటున్నారు కదా, మరి నెక్స్ట్ కాలర్. హలో.
5: హలో,
1: హాయ్ అండి, మీ పేరు?
5: బాగున్నారా?
1: బాగున్నామండి. మీ పేరు?
5: లావణ్య, కేతవర్
1: నుంచి. ఓకే లావణ్య గారు, నో వన్ క్యాన్ మ్యాచ్ యు.
5: అది రావట్లేదు.
1: రావట్లేదా? అయితే ఇంకోటి అడుగుతా మిమ్మల్ని. అడుగుతున్నా, అడిగేస్తున్నా. హౌస్ ఫ్లై. హౌస్ ఫ్లై. యా, ఈగా. సూపర్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. ఎస్ ఎస్, మరి చూసారా, ఎస్, 7:46 అవుతుంది, ఇంకో జస్ట్ 14 మినిట్సే టైం ఉంది. కాల్ చేయండి నా నంబర్స్కి, అండ్ వాట్సాప్లో కూడా మీరు గెస్ట్ చేసి నాకు పంపించవచ్చు. ఎస్, నాకు మెసేజెస్ వస్తున్నాయి, కాల్స్ కూడా వస్తున్నాయి. అండ్ లెట్ మీ టాక్ టు మై నెక్స్ట్ కాల్. హలో.
6: హలో, నమస్తే మేడం.
1: నమస్తే
6: మేడం, నా పేరు సుబ్బారాయుడు. మేడం,
1: సుబ్బారాయుడు గారు.
6: మేడం, టాపిక్ విన్నాను మీరు. ఇందాక ఒక సార్ అడిగినాడు ఫ్లైట్, దానికి ఆన్సర్ ఎవరు చేయలేదు.
1: కాదు, అది ఫ్లై పీజియన్.
6: మీరు అడగండి మేడం.
1: అదే ఫ్లై పీజియన్ చెప్పండి.
6: ఫ్లై పీజియం.
1: పీజియన్ విత్ ఫ్లై, విచ్ ఫ్లైస్ యాక్చువల్లీ.
6: విమాన అపహరణ.
1: కాదు, పిజియన్ అంటే ఏంటి తెలుగులో?
6: పిజియన్
1: అంటే ఒక పక్షి కదా, దాన్ని తెలుగులో ఏమంటాం? పావురం అంటాం కదా.
6: పావురం. కన్ఫ్యూజ్ అవుతున్నాను, సరిగ్గా వాయిస్ రావడం లేదు, వినపడడం లేదు.
1: ఓకే, అది ఎగిరే పావురం అనమాట. ఓకే, ఎగిరే పావురం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండి. ఎస్, కీప్ గెస్సింగ్, దెర్ ఆర్ మోర్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ కమింగ్ అప్. మీన్ వైల్, ఒక మంచి పాట వినేసి వచ్చేద్దాం.

0: ఆల్ రైట్, మన నెక్స్ట్ కాలర్స్ రెడీగా ఉన్నారు. వాళ్ళని అడిగేద్దాం మన ఇంగ్లీష్లో సినిమా పేర్లు. ఎస్ హలో,
1: హలో,
0: హాయ్ అండి, నమస్తే. మీ పేరు?
1: నమస్తే. నేను గుంటూరు నుంచి కుమార్ని మాట్లాడుతున్నాను.
0: కుమార్ గారు, టాపిక్ విన్నారు కదా.
1: టాపిక్ అదే, నో వన్ కెన్ మ్యాచ్ అని అడిగారు కదా.
0: ఎస్,
1: నో వన్ కెన్ మ్యాచ్ అంటే సర్లేరు నీకు ఎవరు అనుకుంటున్నా.
0: సూ

0: సూపర్ సూపర్ చాలా బాగా చెప్పారు. ఎస్ ఎగ్జాక్ట్లీ,
1: నమ్మారు నీకు ఎవరైనా?
0: అవును ఎగ్జాక్ట్లీ. మరి ఇంకో క్వశ్చన్ అడిగినా
1: ఇంకోటి
0: మిమ్మల్ని
1: అడగండి.
0: అడిగినా,
1: ఇంకోటి,
0: ద జ్యువెల్స్ ఆఫ్ నేషన్.
1: ద జ్యువెల్స్ ఆఫ్ నేషన్.
0: ఎస్ ఈజీ ఈజీ. జ్యువెల్స్
1: వజ్రాల దేశం. వజ్రాల దేశం
0: కాదు,
1: అంటే
0: దేశం కాకుండా ఇంకో వర్డ్ వాడండి. పోనీ నేను గెస్ చేస్తా, ఐ మీన్ ఐ గివ్ యూ సమ్ హింట్. ఓకే, నవీన్ పోలిశెట్టి మూవీ. నవీన్ పోలిశెట్టి మూవీ, మంచి కామెడీ మూవీ.
1: వజ్రాల. ఓకే మేడం, ఇంకో వాళ్ళకి ఇద్దామండి.
0: మీకు ఈజీగా చెప్పగలుగుతారు. నేషన్ అంటే జాతి అనుకోండి.
1: జాతి వజ్రాలు.
0: జాతి వజ్రాలా?
1: జాతి వజ్రాలు
0: కాదు, వజ్రాలకి ఇంకోటి అనండి, ఇంకో వర్డ్.
1: జాతి రత్నాలు.
0: ఎస్ పాప్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. అండ్ ఎస్, లెట్ మీ టాక్ టు మై కాలర్. హలో
2: హలో
0: హలో, హాయ్,
2: హాయ్,
0: మీ పేరు?
2: నా పేరు జయా.
0: జయా గారు, టాపిక్ విన్నారా?
2: వినలేదండి.
0: వినలేదా? ఈరోజు నేను ఇంగ్లీష్ లో తెలుగు సినిమా పేర్లు చెప్తున్నా, అదే సినిమానో మీరు గెస్ చేయాలి. ఓకేనా?
2: అడగండి.
0: ఓకే చెప్తున్నా. ఫస్ట్ లవ్. ఎస్ సూపర్బ్, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్, బాయ్. అండ్ యా, ఎంత మంది కాల్ చేస్తున్నారు. ఓకే ఇంకో కాల్ తీసుకుందాం. హలో, హాయ్ అండి, మీ పేరు?
3: నా పేరు సందీప్ అండి.
0: సందీప్ గారు, టాపిక్ విన్నారా?
3: విన్నానండి.
0: ఓకే, మరి రెడీయా?
3: రెడీ అండి.
0: ఓకే, ప్యూర్ పర్ల్.
3: ప్యూర్
0: ప్యూర్ పర్ల్, పర్ల్
3: వజ్రం.
0: పర్ల్ అంటే వజ్రం అంటారేంటి? ముత్యంతోనే సినిమా పేరు ఏ ఉంది చెప్పండి. అది కూడా ఎగ్జామ్ లో అసలు కాపీ కొట్టకూడదు పక్క నుంచి. కమలాసన్ గారి సినిమానే. ఎస్ పాప్, థ్యాంక్ యూ. సో మరి మరి మరి ఇంతటితో కాలర్స్ టైం కల్లాస్ అయ్యే ముందు ఇంకొక కాలర్ తో మాట్లాడదాం. హలో
4: హలో,
0: హాయ్ అండి, మీ పేరు?
4: నా పేరు సతీష్.
0: సతీష్ గారు, టాపిక్ విన్నారా?
4: విన్నాను, చెప్పండి.
0: ఓకే, ఆర్ యు రెడీ? ఆర్ యు రెడీ అంటున్నా.
4: Yes, I am ready.
0: ఓకే, సో ఈ సినిమా పేరు వచ్చేసి అన్ఎక్స్పెక్టెడ్లీ వన్ డే.
4: అనుకోకుండా ఒకరోజు.
0: ఎస్ పాప్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. చూసారా మన టాలెంటెడ్ కాలర్స్ అండ్ లిసనర్స్ ఎంత బాగా సమాధానాలు చెప్పారో, అసలు సూపర్ సే ఊపర్ మీరు అందరూ. నిజంగా చాలా బాగా ఆన్సర్ చేసినందుకు అందరికీ సూపర్. మరి ఇంత ఇంట్రెస్టింగ్గా సాగిన మన కాలర్స్ టైం ఇంకాస్త ఉంటే బాగుండేది అనుకుంటున్నాం, బట్ యూ పీపుల్ కీప్ గెస్సింగ్. మరి వాట్సాప్లో కూడా మీరు నాకు మెసేజెస్ చేయొచ్చు. ఐ హ్యావ్ సో మెనీ క్వశ్చన్స్ టు ఆస్క్, చాలా ఉండాయన్నమాట మనకి. ఏదైతే మనకి చాలా చాలా సినిమాలు మనం చూస్తున్నాం, అందులో మనకి రెట్రో సినిమాలు ఎన్నో ఉన్నాయన్నమాట. సో ఫ్యూచర్ అండ్ ద గాడెస్ ఆఫ్ ద అండర్ వరల్డ్ అంటే ఏంటి, గెస్ చేయండి నాకు వాట్సాప్లో. అండ్ ఇంకో సినిమా పేరు 10th అవతార్ ఆఫ్ విష్ణు, లార్డ్ విష్ణు, ఏంటిది గెస్ చేసి నాకు వాట్సాప్లో పంపించింది. అండ్ యు నో ఇంకోటి ఏంటో తెలుసా, ద గవర్నమెంట్స్ ఆక్షన్, ఇది మీకు తెలిసింది ఆల్రెడీ. అండ్ ఇంకో సినిమా ఇస్ సాటర్డే నాట్ ఎనఫ్, ఇది ఇంకో సినిమా. సో ఇవన్నీ మనకు తెలిసిన

0: మాలే కదా, మీరు గెస్ట్ చేసిన ఏవైనా నాకు వాట్సాప్ చేసి పంపించండి. అండ్ ఎస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ సూపర్ ఎనర్జెటిక్ పార్టిసిపేషన్ మీ అందరికీ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. మరి ఎస్, ఇట్స్ టైమ్ ఫర్ రెయిన్బో న్యూస్ హెడ్లైన్స్. మరి న్యూస్ హెడ్లైన్స్ తర్వాత ఐల్ బీ బ్యాక్ ఆన్ తెలంగాణం విత్ అ స్పెషల్ టాపిక్ అబౌట్ అవర్ ఓన్ తెలంగాణ. వింటూనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో హైదరాబాద్ 101.9 మెగాహెర్ట్జ్ విత్ మీ ఆర్జే ప్రఫలిక. ఎస్,
1: ఒక మంచి పుస్తకం మనకు కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది,
2: ఒక కొత్త ఆలోచనను అందిస్తుంది,
1: ఒక కొత్త అనుభూతిని మనలో నింపుతుంది.
2: మరి మీకు నచ్చిన పుస్తకం మీకు ఇచ్చిన ఆ అందమైన అనుభూతిని మా శ్రోతలతో పంచుకోవాలనుకుంటున్నారా?
1: ఎఫ్ఎం రెయిన్బో మీకందిస్తున్న ప్రత్యేక అవకాశం రీడ్ విత్ రెయిన్బో.
2: 15 నుంచి 25 ఏళ్ల మధ్య వయసున్న వారెవరైనా మీరు చదివిన పుస్తకం గురించి
1: మీ అనుభూతిని
2: మీ మాటల్లో
1: మా శ్రోతలతో పంచుకోండి.
2: మీ పేరు, మొబైల్ నంబర్ వివరాలను
1: readwithrainbow2026@gmail.com కు పంపండి.
2: మీ రీడింగ్ జర్నీ
1: మీ మాటల్లో మన శ్రోతల ముందుకు. పుస్తకంతో మీ ప్రయాణాన్ని
2: రెయిన్బోతో పంచుకోండి.
1: రీడ్ విత్ రెయిన్బో,
2: రీడ్ విత్ రెయిన్బో.
3: బతుకమ్మ పూల సోయగం,
4: బోనాల జాతర ఉత్సాహం,
3: ఒగ్గు కథల మేళవింపు,
4: పేరిని నిత్య వీరత్వం,
3: పోచంపల్లి చేనేత నైపుణ్యం,
4: నిర్మల్ కళల అందం,
3: సకినాల రుచులు,
4: సర్వపిండి సాంప్రదాయం,
3: పల్లె జానపద సంస్కృతి నుంచి
4: హైదరాబాద్ అర్బన్ కల్చర్ వరకు
3: ప్రతి కథను
4: ప్రతి గాథను
3: ఒడిసిపట్టి
4: అచ్చమైన తెలంగాణ భాష పరిమళాలతో
3: మీకు అందిస్తుంది తెలంగాణం. ప్రతిరోజు రాత్రి 8 గంటలకు ఎఫ్ఎం రెయిన్బోలో.

0: FM Rainbow 101.9.
1: నువ్వు కూడా రెయిన్బో వింటావు. ఆ పక్కనుందే అచ్చంటిది, అది కూడా రెయిన్బో వింటుంది. ఆ ముసలి దుద్ద ఎక్కిలిస్తోంది, అది కూడా రెయిన్బో వింటుంది. అందరూ వింటారు రెయిన్బో, కానీ నాకు నచ్చలేదు. నన్ను వదిలేసి నువ్వు ఒక్కడిది రెయిన్బో విండవు, నాకు నచ్చలేదు.
2: Twin Cities Rainbow FM 101.9.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. శాసనసభాపతిపై అనుచిత వ్యాఖ్యల అంశంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తాతామధు, నవీన్ కుమార్ రెడ్డిలను మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సస్పెండ్ చేశారు. అసెంబ్లీ పంపిన తీర్మానాన్ని స్వీకరించిన ఆయన దానికి అనుగుణంగా మండలిలో ఈ మేరకు తగిన ఆదేశాలు జారీ చేశారు. ఎమ్మెల్సీల సస్పెన్షన్ను నిరసిస్తూ బీఆర్ఎస్ సభ్యులు ముందుగా మండలి ఆవరణలో బైఠాయించారు. ఆ తరువాత తదుపరి కార్యాచరణపై సుదీర్ఘంగా చర్చించేందుకు బీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో ఎమ్మెల్యేలందరూ అత్యవసరంగా సమావేశమయ్యారు. ఎస్సీల పట్ల మానసిక అస్పృశ్యత ఇంకా కొనసాగుతోందని మంత్రి దామోదర రాజనరసింహ ఆవేదన వ్యక్తం చేశారు. స్పీకర్ను అవమానించినందుకు బీఆర్ఎస్ నేతల్లో పశ్చాత్తాపం లేకపోవడం, అత్యున్నత పదవిలోని వ్యక్తికి ఇటువంటి అవమానం జరగడం చాలా బాధాకరమని పేర్కొన్నారు. స్పీకర్పై అనుచిత వ్యాఖ్యల కేసులో ఎమ్మెల్సీలు తాతామధు, నవీన్ కుమార్ రెడ్డిల రిమాండ్ను నాంపల్లి కోర్టు తిరస్కరించింది. అలాగే వారితో పాటు కేసు నమోదు కాబడిన ఇతర నేతలు కూడా తగిన పూచికత్తు సమర్పించాలని న్యాయస్థానం ఆదేశించింది. సామాజిక సేవ, పరిశుభ్రతలను నిత్యకృత్యంగా మార్చుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. నవసారిలో నూతన బీజేపీ కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం ప్రధాని స్వనిధి పథకం ద్వారా చిన్న వీధి వ్యాపారులకు లభించిన ఆర్థిక భరోసా, డిజిటల్ విప్లవ విశేషాలను ప్రత్యేకంగా ప్రస్తావించారు. వర్షాల వల్ల బొగ్గు ఉత్పత్తిపై తాత్కాలిక ప్రభావం పడినప్పటికీ దేశంలో విద్యుత్ ఉత్పత్తికి సరిపడా బొగ్గు నిల్వలు అందుబాటులోనే ఉన్నాయని, ఎటువంటి కొరత లేదని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. భారత్ శ్రీలంక రక్షణ, సముద్ర తీర సహకారాన్ని బలోపేతం చేసేందుకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కొలంబో చేరుకున్నారు. శ్రీలంక నాయకత్వంతో ద్వైపాక్షిక చర్చలు జరిపే ఈ 3 రోజుల పర్యటనలో ఆయన అక్కడ ఉన్న భారతీయ సమూహంతో కూడా ముఖాముఖి సమావేశమవుతారు. అరుణాచల్ ప్రదేశ్లోని వాచా, చైనాలోని దమాయిలలో భారత్ చైనా సీనియర్

మిలిటరీ కమాండర్ స్థాయి ఫ్లాగ్ సమావేశాలు జరిగాయి. ఆగస్టు 2025-26లో జరిగిన ప్రత్యేక ప్రతినిధుల అవగాహన ఒప్పందాల ప్రకారం ఈ సమావేశాలు నిర్వహించినట్లు విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. నాగర్ కర్నూల్, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో ఈరోజు తేలికపాటి వర్షం, ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు పసుపు రంగు హెచ్చరిక జారీ చేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 8 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలను వినవచ్చు.

0: FM Rainbow 101.9 Musically yours.
1: అండి మీ వాయిస్ బాగుంటదండి. ఓ మాట మాట్లాడండి, ఓ పాట అయినా పాడండి.
2: ఓయ్ పాటలు గీటలు మనకు రావు.
1: అయితే ఎఫ్ఎం రెయిన్ బాగుంది, పాటలు వినేతారా?
3: Twin Cities Rainbow FM
4: 101.9.
5: From the rocks of Bongir to the lakes of Warangal, Telangana sings its story.
6: In every folk song, every dance, every reel of cinema, the spirit of our land shines.
7: And every evening, 8 to 9, Telangana brings that spirit alive on FM Rainbow 101.9.
5: History,
6: art,
5: literature, tourism,
6: cinema,
5: culture, all woven together in one vibrant art. Telangana,
6: the voice of our home state.

Oh yes, you are listening to Akashvani FM Rainbow Hyderabad 101.9 MHz with me, RJ Pravlika, and yes, welcome to the show called తెలంగాణం. ఎస్, మరి తెలంగాణకి సంబంధించిన బ్యూటిఫుల్ టాపిక్స్ మనం మాట్లాడతాం ఈ సెగ్మెంట్లో ఫ్రమ్ 8 to 9. సో ఈరోజు ఎస్ మనం మాట్లాడుకుందాం సామెతల గురించి. మన ఊరి మాటల్లో ఎంత తీయతన ఉంటుందో కదా, అంతకంటే ఎక్కువ అంతర్లీనంగా కొన్ని చాలా మంచి మెసేజ్ ఇచ్చే కాంటెంట్ ఉంటుందన్నమాట. సో అలాంటి మెసేజెస్నే మనం సామెతలుగా వాడుతూ ఉంటాం మన యాసలో, మన భాషలో. ఎస్, మరి ఆ సామెతలు ఎంత ఇంట్రెస్టింగ్గా ఉంటాయంటే సమ్టైమ్స్ సందర్భానుసారం వాడుతూ ఉంటాము. బుద్ధి చెప్పేటప్పుడు వాడుతూ ఉంటాం, తిట్టేటప్పుడు వాడుతూ ఉంటాం, లేకపోతే బాగా నచ్చినప్పుడు వాడతాం. సో ఇలా ప్రతి ఒక్క సందర్భానికి మనకి ఒక మెసేజ్ లాగా ఇలాంటి వాడుక భాషలో మనం ఎన్నో ఎన్నో సామెతలు వాడటం మనకు అలవాటు అయిపోయిందన్నమాట. సో అది మనం కాన్షియస్గా అలా ఇవి వాడాలన్నట్టు కాకుండా మనకి ఫ్లోలో అలా వచ్చేస్తాయన్నమాట. ఎస్, ఐ హ్యావ్ విట్నెస్డ్ సో మెనీ పీపుల్ జస్ట్ ఇన్ అ రెగ్యులర్ కాన్వర్జేషన్ వాళ్ళకి చాలా సామెతలు వచ్చేస్తుంటాయి అన్నమాట. అలాంటి మంచి మన తెలుగు

తెలంగాణ సామెతలో వాటి మీనింగ్ గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. మీరు మాత్రం వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో హైదరాబాద్ 101.9 MHz. మరి మన కాలేజ్ టైంలో అడిగిన కొన్ని క్వశ్చన్స్కి ఆల్రెడీ సమాధానాలు వస్తున్నాయి. నిజంగా చాలా సూపర్ డూపర్ ఎంటర్టైనింగ్గా అందరూ చాలా బాగా మాట్లాడారు. మన తెలుగు సినిమా పేర్లని నేను ఇంగ్లీష్లో అడిగాను, అండ్ సో ఇంగ్లీష్లో అడిగినప్పుడు అలా తెలుగులో చెప్పేశారు. మరి నేను అడిగాను కదా, ద 10th అవతార్ ఆఫ్ లార్డ్ విష్ణు ఏంటి, అదొక సినిమా పేరు, మీకు తెలిస్తే చెప్పండి. మీన్ వైల్ గెస్ట్ చేస్తూ ఉండండి, నాకు కొన్ని ఆన్సర్స్ వచ్చేస్తున్నాయి. ఎస్, మరి వింటూనే ఉండండి 101.9. లెట్స్ కిక్ స్టార్ట్ అవర్ తెలంగాణ.

హలో డియర్ లిసనర్స్, మన లైఫ్లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు. మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు. ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్స్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడాలి.

మాట్లాడడానికి, ప్రతి చిన్న అనుభవానికి, ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. At 7 p.m. every day, only on FM Rainbow 101.9.

నేను చెప్పబోయే తెలంగాణ సామెత ఎవరికి సూట్ అవుతుందో తెలుసా? ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ హైదరాబాద్లో ఉండి ఓ పడి పడి పడి పని చేసే వాళ్ళందరికీ సూట్ అవుతుంది. ఎస్ ఎగ్జాక్ట్లీ. అండ్ నిజంగా రౌండ్ ద క్లాక్ వర్క్ చేస్తూ తినడానికి టైం లేకుండా, అసలు పడుకోవడానికి టైం లేకుండా, ఒకవేళ పడుకున్నా ప్రశాంతంగా ఉండకుండా, అంటే వీళ్ళకి డెసిగ్నేషన్ ఉంటుంది, పొజిషన్ ఉంటుంది, బ్యాంక్లో పైసా ఉంటుంది, బయట పవర్ కూడా ఉంటుంది. ఉన్నా కానీ వాళ్ళకి లైఫ్లో అన్నీ కావలసినవన్నీ ఉంటాయి, కానీ అన్నిటినీ ఆస్వాదించే టైమే ఉండదన్నమాట. మరి అలాంటి వాళ్ళే మన హైదరాబాదీలు కదా. నిజంగా సీరియస్గా ఎంత వర్కహాలిక్స్ అండి అందరూ, ఎక్కడ చూసినా ఎవ్రీబడి ఈజ్ సో డామ్ బిజీ. మరి అలాంటి సందర్భాల్లో అందరికీ సూట్ అయ్యే సామెత నేను ఒకటి చెప్తా, అదేంటో తెలుసా? అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడు నోట్లో శని అని అంటూ ఉంటారు కదా. నిజంగా సీరియస్లీ, అంటే వాళ్ళకి అన్నీ ఉంటాయి, వాళ్ళకి అందుబాటులో ఒక పొజిషన్ ఉంటుంది, మంచి ఫ్యామిలీ ఉంటుంది, కానీ ఓన్లీ థింగ్ ది డోంట్ హ్యావ్ టైం టు ఎంజాయ్ ద లైఫ్. సీరియస్లీ, మరి అక్కడ ప్రయారిటీ వైజ్ అన్నీ వేసుకున్నా కానీ, సి వీఆర్ జస్ట్ రన్నింగ్ బిహైండ్ ఎర్నింగ్. పేరు ప్రతిష్టల వెనకాల ఖచ్చితంగా పరిగెడుతున్నాం, విచ్ ఇస్ రియలీ డెఫినెట్లీ ఇంపార్టెంట్, బట్ సేమ్ టైం వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది ఉండాలి కదా. సో ఎవరికైతే అన్నీ ఉన్నా కానీ టైం అసలు లేని వాళ్ళని, నిజంగా అలాంటి సందర్భాల్లో అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడు నోట్లో శని అనేసి అంటూ ఉంటారనమాట. నిజంగా మన వాళ్ళు ఏమన్నా పర్ఫెక్ట్గా ఇప్పుడు మన మీమ్స్ లాగా క్రియేట్ చేస్తున్నాం, బట్ అంతకు ముందే ఎప్పటి నుంచో మన వాడుక భాషలో ఎన్నో సామెతలు ఇలా ఉన్నాయన్నమాట. సో అలాంటివి బోల్డ్ని ఈరోజు డిస్కస్ చేసుకుందాం. మరి మీన్ బైల్ బ్యూటిఫుల్ సాంగ్ మీ అందరి కోసం వచ్చేస్తుంది. స్టే ట్యూన్ టు 101.9 విత్ మీ ఆర్జే ప్రభులిక.

కొంతమంది ఎలాంటి సిచ్యుయేషన్లో, అంటే ఎంత బీభత్సమైన సిచ్యుయేషన్లో కూడా వాళ్ళ ఎమోషన్స్ చాలా కంట్రోల్డ్గా ఉంటాయన్నమాట. అంటే దే నో హౌ టు బిహేవ్ ఇన్ ఎవ్రీ సిచ్యుయేషన్ విత్ ఎవ్రీ పర్సన్. అలా ఉండటం ఒక ఆర్టే కదా నిజంగా. కానీ ఉన్నదానికి లేనిదానికి పడేవాళ్ళు ఉన్నారు కదా అని అన్నిటికీ యాటిట్యూడ్ చూపిస్తే, అంటే మనకి కావలసినప్పుడు అన్నీ అనుకూలంగా ఉంటాయి అంటారు. లేదంటే ఎవరు మనకి ఆసరా రారు. అంటే సిచ్యుయేషన్ మన చేతిలో ఉంది కదా అనేసి ఇష్టం వచ్చినట్టు మిగతా వాళ్ళ మీద బిహేవ్ చేయడం, వాళ్ళ మీద యాటిట్యూడ్ చూపిస్తూ ఉంటే నిజంగా మనకి కావలసిన అవసరం ఉన్న సిచ్యుయేషన్లో ఎవ్వరూ ఉండరు మన దగ్గర. అందుకే అందరితో చాలా మంచిగా బిహేవ్ చేయాలి, నాట్ మిస్బిహేవ్, బ్యాడ్ బిహేవియర్ ఉండకూడదు. అండ్ దట్స్ వాట్ యూ హ్యావ్ టు కంట్రోల్ యువర్ ఎమోషన్స్. మిగతా వాళ్ళకి వీలైనంతగా పొలైట్గా ఉండాలి, వాళ్ళకి కావాల్సినంత గౌరవం ఇవ్వాలి. అండ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఏజ్ ఇట్ ఇస్, మనకి అన్నీ తెలుసు అన్న అహంకారం, యాటిట్యూడ్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అది బిహేవియర్లో రిఫ్లెక్ట్ అవుతుంది. అండ్ దాట్స్ హౌ పీపుల్ సే, అమ్మో వాళ్ళు ఉన్నారు ఎంత యాటిట్యూడో, చ అస్సలు వాళ్ళ దగ్గర వెళ్ళకూడదు, వాళ్ళతో మాట్లాడాలంటేనే ఇష్టం ఉండదు. కైండ్ ఆఫ్ టాక్, బిహైండ్ టాక్ ఉంటుంది, కానీ వాళ్ళని మాత్రం భరించాలి కాబట్టి భరిస్తూ ఉంటారు. సో అందుకే అలాంటి సందర్భంలో ఏమంటారో తెలుసా, నిజంగా మనం మంచిగా మాట్లాడే వాళ్ళకి ఊరందరూ చుట్టాలే ఉంటారు కదా, అందరూ బంధువులే ఉంటారు. సో అందుకే నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అనేసి అంటూ ఉంటారు. దట్ ఈస్ మంచి సామెత మనకి తెలిసింది మన తెలంగాణలో. అంటే జనరల్గా మనం మన భాష మాట్లాడే విధానం మిగతా వాళ్ళతో చాలా ప్రాపర్గా మాట్లాడితే అందరూ మనకి ఫ్రెండ్సే ఉంటారు, అందరు మనకి వినేవాళ్ళే ఉంటారు. అండ్ దట్స్ హౌ అందరికీ మనం ఒక గుడ్ బుక్స్లో ఉంటామన్నమాట. సో నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అనేసి అంటుంటారు. లేకపోతే అందరు శత్రువుగానే ఉంటారు మనకి కావలసినప్పుడు. అందరూ లైక్ డెఫినెట్లీ దే స్టార్ట్ హేటింగ్ అస్ బిహైండ్ ద థింగ్. సో అందుకోసమే ఖచ్చితంగా మనం ఎలాంటి పొజిషన్లో ఉన్నా కానీ గివ్ దట్ డ్యూ రెస్పెక్ట్ టు ఎవ్రీబడి, వెదర్ కింద ఉన్న మేడ్స్ కావచ్చు, మన కింద వర్క్ చేసే వాళ్ళు కావచ్చు, లేకపోతే ఎనీబడి. వాళ్ళతో మనకి ఏంటి, మనం మన లెవెలే వేరు, మన రేంజే వేరు అని

అని అనుకుంటారేమో, బట్ ఇట్ ఈస్ ఓన్లీ ఎక్స్టర్నలీ. బట్ డౌన్ ద లైన్ వీఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్, సో ద బెస్ట్ బిహేవియర్ ఈజ్ ఆల్వేస్ ఆల్వేస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ లైన్ ఎప్పుడు స్ట్రాంగ్గా మనం గుర్తుపెట్టుకుంటే చాలా బాగుంటుంది. సో దిస్ ఇస్ ద బ్యూటిఫుల్ తెలంగాణ సామెతలు మనం మాట్లాడుకుంటున్నాం ఈరోజు. అండ్ ఎస్, ఎవరైతే షో వింటున్నారో యూ కెన్ ఆల్సో వాట్సాప్ మీ 09140232348 22. ఇందాక మన కాలేజ్ టైంలో అడిగిన క్వశ్చన్స్కి నాకు సమాధానాలు వస్తూనే ఉన్నాయి. జస్ట్ లైక్ ఐ ఆస్డ్, మన తెలుగు సినిమా పేర్లని ఇంగ్లీష్లో అడిగాను. సో ఇంగ్లీష్లో నేను అడిగిన ద 10th అవతార్ ఆఫ్ లార్డ్ విష్ణు అనే క్వశ్చన్కి సమాధానాలు వస్తున్నాయి. మీరు కూడా గెస్ చేస్తే నాకు వెంటనే మెసేజ్ చేయండి 9140232348 22. ఆర్జీ ప్రభులికా ఆన్ ద షో. 9:30 వరకు ఇక్కడే ఉంటాను, మీ ఫేవరెట్ పాటలన్నీ ప్లే చేస్తాను. స్టే ట్యూన్డ్.

వినటం వేరు, వింటున్నట్టు ఉండటం వేరు కదా. నిజంగా ఏదన్నా క్లాస్ జరుగుతుంది, స్పెషలీ వెరీ హార్డ్ సబ్జెక్ట్, చాలామందికి మ్యాథ్స్ ప్రాబ్లం కాబట్టి మ్యాథ్స్ క్లాస్ గురించి మాట్లాడుకుందాం. ఒకవేళ మ్యాథ్స్ క్లాస్ జరిగేటప్పుడు చాలా ఇష్టం ఉన్న వాళ్ళకి, అంటే మ్యాథ్స్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు చాలా ఇంట్రెస్టింగ్గా వింటారు, మిగతా వాళ్ళు వింటున్నట్టు ఉంటారనమాట. పాపం అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసే టీచర్ మాత్రం, నా స్టూడెంట్స్ ఎంత బుద్ధిమంతుల్లో అనేసి అనుకుంటూ పాపం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. బట్ యు సీ, వాళ్ళ వినటం లెక్క, వాళ్ళకి అర్థమైన లెక్క మొత్తం ఎగ్జామ్స్లోనే కనిపించేస్తుంది కదా. ఎగ్జాక్ట్లీ, దిస్ ఇస్ వాట్ హ్యాపెన్స్. మనకి ఎన్నిసార్లు ఇంట్లో అమ్మ చెప్పిందే చెప్తుంది, చెప్పిందే చెప్తుంది, నాన్న చెప్పిందే చెప్తాడు, అక్కడ ఆఫీస్లో కూడా బాస్ చెప్పిందే చెప్తాడు, ఇక్కడ స్కూల్లో కాలేజ్లో లెక్చరర్స్ టీచర్స్ చెప్పిందే చెప్తారు, బట్ స్టిల్ మనకి అసలు ఏం చెప్పారు అని గజినీలాగా యాక్ట్ చేసినప్పుడు వచ్చే మాట ఏంటో తెలుసా? రామాయణం మొత్తం విని రాములకు సీత ఏమవుతుంది అని ఉన్నావు నువ్వు అనేసి తిడుతూ ఉంటారు కదా. దిస్ హ్యాపెన్స్ వెరీ కామన్లీ మన ఇళ్ళల్లో కదా. ఎప్పుడైతే చెప్పింది చేయకుండా ఉన్నా, చెప్పింది అర్థం చేసుకోకుండా ఉన్నా, లేకపోతే చెప్పిన పని సరిగ్గా చేయకుండా ఇంకోటి ఏదో చేసేస్తే, ఎస్ మా అమ్మ నోట్ల నుంచి అయితే ఇది ఎన్నిసార్లు విన్నానో. అంటే అఫ్కోర్స్ ఒక్కోసారి ట్రై చేస్తూ ఉంటాం, కానీ వాళ్ళ ఇంటెలెక్చువాలిటీకి మన ఇంటెలిజెన్స్ మ్యాచ్ అవ్వాలి కదా. సో అలాంటప్పుడు రామాయణం మొత్తం విని రాములకు సీత ఏమవుతుంది అనేసి అంటావేంటి అనేసి అంటూ ఉంటారనమాట. సో దాట్స్ హౌ వీ యూజ్ దీస్ తెలంగాణ సామెతలు మన రోజువారీ భాషల్లో. ఎస్, ఇంకా చెప్తా, మీరు మాత్రం వెంటనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో హైదరాబాద్ 101.9 విత్ మీ ఆర్జే ప్రఫలిక.

నిజంగా మనకి మనందరికీ ఈ ఫస్ట్ ఇంప్రెషన్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ కదా. వి జస్ట్ జడ్జ్ ఎవ్రీబడి జస్ట్ విత్ ద ఫస్ట్ ఇంప్రెషన్. కానీ యు సీ డౌన్ ద లైన్ వెన్ వీ అండర్స్టాండ్ ద పర్సన్, టోటల్గా డిఫరెంట్ ఒపీనియన్ చేంజ్ అయిపోతుందేమో. బట్ దట్ ఫస్ట్ ఇంప్రెషన్ చాలా ఈజీగా జడ్జ్ చేస్తాం. అందుకే అంటుంటారు కదా, డోంట్ జడ్జ్ ద బుక్ బై ఇట్స్ కవర్. సేమ్ వే మనుషుల విషయంలో కూడా అదే చాలా చాలా ఇంపార్టెంట్. అయితే అన్నీ ఉన్నా ఏమీ లేనట్టు ఉంటే, ఏమీ లేనట్టు కనిపిస్తే అవతారంలో, అయితే అప్పట్లో అయితే చా అసలు ఆమెకి రెడీ అవ్వటమే రాదు, ఎలా ఉంటుంది చూడు, ఎంతున్నా కానీ ఇలానే ఉంటుంది అని అనుకునే వాళ్ళు ఉండేవారు. అండ్ ఇప్పటికీ కూడా అనుకుంటారు, అది వేరే విషయం. బట్ ఈ కాలంలో అయితే ఏమంటారు, సింప్లిసిటీ అంటారు, హంబల్ లైఫ్ అంటారు, లేకపోతే మినిమలిజం, వీఆర్ జస్ట్ ఫాలోయింగ్ ది కాన్సెప్ట్ ఆఫ్ మినిమలిజం అనేసి అంటూ ఉంటారు. అదే అంటే మరి ఏమీ లేకున్నా అన్నీ ఉన్నట్టు ఒకవేళ బిహేవ్ చేస్తే, అలా మెయింటైన్ చేస్తే, నిజంగా అదొక ఆర్టే కదా. నిజంగా కొంతమంది అయితే ప్రాబబ్లీ వాళ్ళ స్టేటస్ లెవెల్ అలా ఉంటుందో లేదో తెలీదు, బట్ రియలీ ద వే దే మెయింటైన్ ఫ్రమ్ టాప్ టు టో చాలా బాగా మెయింటైన్ చేస్తారు. మాట్లాడే విధానం కానీ, బిహేవియర్ కానీ, వాళ్ళ లుక్స్ కానీ, వాళ్ళ డ్రెస్సింగ్ కానీ, అండ్ మినిమం క్వాలిటీ మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. దట్ ఈస్ డెఫినెట్లీ అన్ ఆర్ట్. బట్ ఆన్ ది అదర్ సైడ్ చాలా గొప్పగా కనిపించాలి, చాలా గొప్పగా స్టేటస్లో ఉన్నట్టు కనిపించాలి అని అప్పులు సొప్పులు చేసి కష్టాలు పడుతూ కూడా బిల్డప్ చూపించాలి అని చూసే వాళ్ళని ఏమంటారు తెలుసా, మింగనీకి మెతుకు లేదు కానీ మీసాలకు సంపంగి నూనె అనేసి అంటుంటారు అనమాట. ఎస్, మన తెలంగాణలో ప్ర

ప్రతి ఒక్క బిహేవియర్కి సామెతలు అయితే ఉన్నాయి. అండ్ ఈ కాలంలో మనం మీమ్స్ లాగా వీఆర్ క్రియేటింగ్ ట్రెండీలీ, బట్ యు నో మన యాస మన భాషలో వీ హ్యావ్ సో మెనీ వెటకారాలు. అండ్ నిజంగా ఒక మెసేజ్ ఇవ్వడానికి లేకపోతే ఒక బుద్ధి చెప్పడానికి వీ రియలీ యూజ్ ఆ స్లాంగ్ ఆ డైలెక్ట్ ఇన్ అ బ్యూటిఫుల్ వే, సామెతల్లాగా. ఎంత బాగా చెప్పారు కదా, చాలా సింపుల్గా అండ్ సో ఎఫెక్టివ్ వే ఆఫ్ కమ్యూనికేటింగ్ ది థింగ్ అనమాట. సో నిజంగా మీరు చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు అంటే దట్స్ రియలీ అప్రిషియబుల్. బట్ ఓవర్ అండ్ బియాండ్ యువర్ లిమిట్స్ వెళ్ళేసి బాగా అప్పులు సప్పులు చేసి మరీ బాగా మెయింటైన్ చేయాలి అనేసి అనవసరమైన ఖర్చులు చేసేసి, యు సీ అన్నీ కావాలి అనుకోవడం ఇట్స్ అ గ్రేట్ థింగ్, డెఫినెట్లీ. సో కష్టాలు పడుతూ ప్రాబ్లమ్స్ తెచ్చుకొని అప్పులు తెచ్చుకొని మరీ స్టేటస్లో చూపించాలి అనుకునే థింగ్ మాత్రం ఇట్స్ టోట్లీ డెఫినెట్లీ ఇట్స్ రాంగ్ అనేసి చెప్పచ్చు. బికాస్ దానివల్ల ఎవరికి ప్రాబ్లం, మీకే ప్రాబ్లం అల్టిమేట్లీ. సో మన లిమిట్స్లో మన స్టేటస్ వైజ్ మనం బిహేవ్ చేస్తే ఇట్ ఈస్ ఓకే, నో బడీ. అంటే చాలామందికి స్టేటస్ సింబల్స్ అనేవి చాలా ఉంటాయి, వీ వాంటెడ్ టు షో అప్ దట్ వీఆర్ ఇన్ అ వెరీ బెటర్ పొజిషన్. ఎస్ దెన్ డెఫినెట్లీ యూ వర్క్ టువర్డ్స్ ఇట్, బట్ డోంట్ స్ట్రగల్ యువర్ సెల్ఫ్ మేకింగ్ బియాండ్ ద లిమిట్స్ ఖర్చులు అండ్ షోయింగ్ అప్ దెమ్. తర్వాత అల్టిమేట్లీ వీ హ్యావ్ టు స్ట్రగల్. సో అందుకే ఇలాంటి సందర్భాల్లో అంటారు, మింగనికి మెతుకు లేదు కానీ మీసాలకు సంపెంగ నూనె కావాలి వీళ్ళకి అనేసి అంటూ ఉంటారనమాట. సో మెనీ బ్యూటిఫుల్ సామెతలు మన తెలంగాణ సామెతల గురించి ఈరోజు మాట్లాడుకున్నాము. మన రోజువారీ సందర్భాల్లో ఇలా వాడుక భాషల్లో మనం వాడుతూ ఉంటాము. సో ఓన్ అవర్ లాంగ్వేజ్ అండ్ కీప్ యూజింగ్ దీస్ బ్యూటిఫుల్ సామెతలు. ఎన్నో ఎన్నో ఉన్నాయి, మీరు బ్రౌజ్ చేస్తే ఆన్లైన్లో కూడా చాలా చాలా ఉన్నాయి. ఇఫ్ యూ ఆర్ రియలీ ఇంట్రెస్టెడ్ అబౌట్ ఇట్ అండ్ ఇఫ్ యూ వాంటెడ్ టు యూజ్ ఇన్ యువర్ డైలీ లైఫ్, డెఫినెట్గా కాన్వర్జేషన్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి ఇలాంటి సామెతలు వాడుతూ ఉంటే. ఎస్, మరి అలాంటి ఇన్ఫర్మేషన్ కోసం యూ కెన్ జస్ట్ ఆల్వేస్ బ్రౌజ్ ఆన్లైన్, లేకపోతే ఇలా ఆకాశవాణిలో షోలు వింటే మీకు చాలా నాలెడ్జ్ అప్డేట్ అవుతుంది. ఎస్, మరి ఇంతటితో తెలంగాణ ఖలాస్ అయిపోయింది. స్టే ట్యూన్డ్ టు 101.9 విత్ మీ ఆర్జే ప్రవళిక. స్టే ట్యూన్డ్.

0: FM Rainbow 101.9 Musically yours.
1: నువ్వు కూడా రెయిన్బో వింటావు. ఆ పక్కనుందే అచ్చంటిది, అది కూడా రెయిన్బో వింటుంది. ఆ ముసలి దుద్దే ఇకిలిస్తోంది, అది కూడా రెయిన్బో వింటుంది. అందరూ వింటారు రెయిన్బో, కానీ నాకు నచ్చలేదు. నన్ను వదిలేసి నువ్వు ఒక్కడిది రెయిన్బో వింటావు, నాకు నచ్చలేదు.
2: Twin Cities Rainbow FM 101.9.

ఆల్ రైట్, 9 o'clock క్రాస్ అయ్యి 5 మినిట్స్ అవుతుంది. మరి మీరు డిన్నర్ చేశారా? ఎస్, ఇట్స్ సో హై టైమ్ టు ఫినిష్ యువర్ డిన్నర్. మరి ఎర్లీ డిన్నర్ విల్ ఆల్వేస్ ప్రొటెక్ట్ యూ. మీ హెల్త్ చాలా బాగుండటానికి డిన్నర్ ఇస్ ద బెస్ట్ అండ్ ఇంపార్టెంట్ ఆప్షన్ అనేసి నేను ఆల్వేస్ చెప్తూ ఉంటాను కదా. ఎస్, మీరు ఒకవేళ డిన్నర్ స్కిప్ చేసినా ఐ డోంట్ లైక్ ఇట్ ఇస్ నాట్ ఎట్ ఆల్ ఎ ప్రాబ్లమ్, బట్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మాత్రం అసలు స్కిప్ చేయకూడదు. కానీ మనం చేసేది ఏంటి, డిన్నర్ ఖచ్చితంగా ఫుల్ టు తినేస్తాం అనమాట. ఎందుకంటే హాయిగా ఆహ్లాదంగా అలా ఫ్యామిలీ మెంబర్స్తో తినే టైం ఇదే కదా ప్రవళిక అనేసి సౌండ్లు నాకు వినిపిస్తూ ఉన్నాయి. బట్ స్టిల్ ఆల్వేస్ అండ్ ఆల్వేస్ డిన్నర్ మీరు తినండి, కానీ కాస్త ఎర్లీగా తినండి అంతే. సో దాట్ ఈస్ ది థింగ్. అండ్ ఎస్, మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో హైదరాబాద్ 101.9 మెగాహెర్ట్స్ విత్ మీ ఆర్జీ ప్రభలిక. మన వాళ్ళు సమాధానాలు చెప్పారు. ఎస్, మరి ద 10th అవతార్ ఆఫ్ లార్డ్ విష్ణు అనేసి మన కాలేజ్ టైంలో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకున్నాం కదా. ఎస్, తెలుగు సినిమా పేర్లని నేను ఇంగ్లీష్లో చెప్తాను, వాళ్ళు గెస్ చేసి తెలుగులో తెలుగు అదే తెలుగు సినిమాను గెస్ట్ చేసి చెప్పారు. ఇట్ వాజ్ సో ఇంట్రెస్టింగ్ షో. మరి అందులో నేను అడిగాను ఒక క్వశ్చన్, వాట్ ఇస్ దట్ మూవీ నేమ్ విత్ ద 10th అవతార్ ఆఫ్ లార్డ్ విష్ణు అనగానే చాలామంది దశావతారాలు అని చెప్తున్నారు. నేను 10 అవతారాస్ అనలేదు, 10th అవతార్ ఆఫ్ లార్డ్ విష్ణు అన్నాను, విచ్ ఇస్ మన కల్కి, కల్కి మూవీ అనమాట. ఎస్, మరి అంతేకాదు అంతకుముందు మనకి కాలేజ్ టైంలో కూడా కాన్స్టెంట్గా వాట్సాప్ మెసేజెస్లో కూడా నాకు ఆన్సర్స్ వచ్చాయన్నమాట. సో జాతి రత్నాలు సమాధానం చెప్పారు, ఎగ్రే పావరమా చెప్పారు, డాల్ హౌస్ అంటే బొమ్మరిల్లు అని చెప్పారు. అండ్ యా, నేను యాక్చువల్లీ ప్యూర్ పర్ల్ అంటే స్వాతి ముత్యంని చెప్పాను, బట్ ఆణిముత్యాలు అని సమాధానం చెప్పారు. అండ్ ఎస్, కవిత గారు ఫ్రమ్ సుల్తాన్ షాహీ కాల్ ఐ మీన్ మెసేజ్ చేశారు, దశావతారా మెసేజ్ పెట్టారు. సో జస్ట్ నౌ ఐ హ్యావ్ గివెన్ యువర్ ఆన్సర్. మంగా భాస్కర్ గారు, దట్స్ ది రైట్ ఆన్సర్, కల్కి అవతారం. అండ్ ఎస్, నాకు లావణ్య గారు మెసేజ్ చేశారు, నో వన్ ఈజ్ ఈక్వల్ టు యూ, సరిలేరు నీకెవరు, దట్స్ ది రైట్ ఆన్సర్, వెరీ నైస్. అండ్ అలానే చాలామంది నాకు మెసేజెస్ చేశారు. డింపుల్, హాయ్ ప్రభలిక, వెరీ బ్యూటిఫుల్ వాయిస్ అనేసి నాకు మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, ద జాస్మిన్ ట్రీ ఇన్ సీతమ్మాస్ కోర్ట్ యార్డ్ అనేసి వాళ్ళు నాకు మెసేజ్ పెట్టి వాళ్ళే ఆన్సర్ ఇచ్చారు, సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు. వెరీ వెరీ నైస్ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఆన్సర్. అండ్ అలానే నాకు ఫ్లవర్కి ఆన్సర్ ఇచ్చారు పుష్ప అనేసి, వెరీ నైస్. ఇస్ సాటర్డే నాట్ ఇనఫ్ అని అడిగాను, సరిపోదా శనివారం, వెరీ నైస్. ది గవర్నమెంట్స్ ఆక్షన్, ఈ క్వశ్చన్కి సమాధానం సర్కారు వారి పాట, వెరీ నైస్. గ్రేట్ యాక్ట్రెస్కి మహానటి అని ఆన్సర్ చేశారు, వెరీ నైస్. అండ్ ఇందాక మన కాల్లో కూడా హౌస్ ఫ్లైకి ఆన్సర్ ఇచ్చారు ఈగా అనేసి, ద జువెల్స్ ఆఫ్ ద నేషన్, జాతి రత్నాలు, బ్యూటిఫుల్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది ఆన్సర్స్. అండ్ యా, నాకు వెల్దీ మ్యాన్ అనేసి మెసేజ్ చేశారు వైష్ణవ్ గారు, అండ్ ది ఆన్సర్ ఇస్ శ్రీమంతుడు కదా. సో టాలెంటెడ్ కాలర్స్ వీ హ్యాడ్, సీరియస్గా థ్యాంక్ యూ సో మచ్, చాలా యాక్టివ్.

గా మీరు పార్టిసిపేట్ చేశారు. అండ్ ఎస్, మరి ఇంత జాలీగా ఏదైనా ఒక మంచి గేమ్ నేను కండక్ట్ చేస్తే చాలా బాగా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు, సచ్ అ రిఫ్రెష్మెంట్ కదా. అలానే ఐ సజెస్ట్ యూ, మీ డైలీ లైఫ్లో యూ హ్యావ్ సో మెనీ ఆబ్లిగేషన్స్ కదా. యూ హ్యావ్ టు కుక్ టు సంబడీ, యూ హ్యావ్ టు వర్క్ సమ్వేర్, యూ హ్యావ్ టు మేక్ స్టడీ చిల్డ్రన్, చాలా చాలా చాలా బాధ్యతలు ఉన్నాయి మీకు. బట్ సేమ్ టైం మీరు రిఫ్రెష్ అయ్యే థింగ్ ఏంటి మీ రోజువారీ జీవితంలో? జనరల్గా ఏ పని చేస్తే చాలా రిఫ్రెష్ అవుతారో, మేక్ 1 అవర్ ఆఫ్ యువర్ టైం ఫర్ దాట్ డైలీ. ఎస్, మరి మీరు మ్యూజిక్ వింటే మీరు రిలాక్స్ అవుతారా? అయితే ఆకాశవాణి వినండి అట్లీస్ట్ ఫర్ 1 అవర్. అండ్ ఇఫ్ ఇట్ ఆల్ యూ ఫీల్ రిలాక్స్ బై రీడింగ్ బుక్స్, ఏదైనా మంచి కామిక్ బుక్సా, లేకపోతే నచ్చిన నావెల్ ఇష్టమా, లేకపోతే ఏదైనా మ్యాగజైన్ చదవటం ఇష్టమా, మీకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుందా అలాంటివి చేస్తే, దెన్ ఎస్, యూ డెఫినెట్లీ ట్రై టు పుల్ అవుట్ దట్ 1 అవర్ ఆఫ్ యువర్ టైమ్ ఇన్ అ డే. మీరు నిజంగా స్టార్టింగ్లో చెప్పినట్టు లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ అండ్ కలర్ఫుల్ అని మన రెయిన్బో ఎలా అయితే చెప్తుందో, రెయిన్బోతో జీవితం రంగులమయమనేసి, నిజంగానే మనకి డేలో నచ్చిన థింగ్ ఏదైనా చేస్తే వీ రియలీ ఫీల్ లైక్ దాట్. ఎస్, అండ్ అంతేకాదు మీకు సీరియస్లీ సీరియస్లీ ఇఫ్ యూ లైక్ టు డ్రైవ్, దెన్ కొంచెం ఒక డ్రైవింగ్, జస్ట్ అలా సోలో డ్రైవింగ్, లేకపోతే జస్ట్ అలా రిలాక్స్ డ్రైవింగ్ చేయండి అనమాట. నాట్ ద ట్రాఫిక్ డ్రైవింగ్ ఐఎమ్ టాకింగ్ అబౌట్, బట్ నిజంగా రిలాక్స్ అవ్వడానికి డ్రైవింగ్ చేయండి. లేకపోతే టెర్రేస్ పైన కూర్చొని జస్ట్ లుక్ యాట్ ది స్టార్స్, నో గ్యాడ్జెట్స్, నో టెక్నాలజీ, జస్ట్ కామ్, దట్ సైలెన్స్ని ఆస్వాదించండి. నైట్ టైం, దిస్ ఇస్ దాట్ టైం వేర్ వీ క్యాన్ బీ వెరీ వెరీ పీస్ఫుల్. సౌండ్స్ అన్నీ తగ్గిపోయాక జస్ట్ లుక్ యాట్ ద స్టార్స్, లుక్ యాట్ ద స్కై, జస్ట్ థింక్ హౌ బ్యూటిఫుల్ దిస్ యూనివర్స్ ఇస్, బికాస్ మనం అనుకునే దాంట్లోనే ఉంటుంది కదా. సో డూ ఆల్ దీస్ థింగ్స్, వాట్ ఎవర్ థింగ్ యూ ఫీల్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్, బట్ డెఫినెట్గా ఎండ్ ఆఫ్ ది డే దానికోసం ఒక 1 అవర్ కేటాయించండి. సో అట్లీస్ట్ 1 అవర్ ఇన్ ద మార్నింగ్ కూడా కావచ్చు, ఒకవేళ మీకు మార్నింగ్ టైం దొరుకుతుంది అంటే. బట్ ఎనీ పాయింట్ ఆఫ్ ద టైమ్ ఇన్ ద డే, ప్లీజ్ మేక్ షూర్ యూ మేక్ అవుట్ దట్ 1 అవర్ అండ్ యూ సీ యూ ఫీల్ సో బెటర్. ఏదైనా ఎమోషనల్గా మీరు డిస్టర్బ్ అయిపోయినా కానీ, చాలా చాలా హ్యాపీగా ఉన్నా కానీ, ఎలా ఉన్నా కానీ యూ ఫీల్ సో బెటర్, యూ విల్ బికమ్ నార్మల్ డెఫినెట్లీ. సో డూ దాట్, కీప్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్ బికాస్ లైఫ్ ఇస్ వెరీ షార్ట్ బాల్స్. ప్రతిసారి ప్రాబ్లమ్స్ గురించి ఆలోచించడం కాదు, బట్ లివింగ్ దిస్ మోమెంట్, దిస్ సెకండ్, హౌ వీ ఆర్ రిలిషింగ్ దిస్ మోమెంట్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో జిందగీ నా మిలేగి దుబారా, ఆల్వేస్ ఆల్వేస్ రిమెంబర్ దిస్ అండ్ కీప్ ఎంజాయింగ్ యువర్ లైఫ్ అండ్ కీప్ ఎంజాయింగ్ యువర్ లైఫ్ విత్ యువర్ లవ్డ్ వన్స్, బికాస్ దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. టైమ్ ఈస్ వెరీ వాల్యుబుల్ అండ్ ఇట్స్ రన్నింగ్ అవుట్. ద టైమ్ ఇస్ జస్ట్ రన్నింగ్ అవుట్. సో ఎంజాయ్ ఎవ్రీ సెకండ్ ఆఫ్ యూర్ టైమ్ విత్ యువర్ ఫేవరెట్ పీపుల్ అండ్ ఎస్, కీప్ లిస్నింగ్ టు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో హైదరాబాద్ 101.9, ఇలాంటి మంచి మాటలు అండ్ మంచి పాటల కోసం. సో విత్ దిస్ నోట్, దిస్ ఇస్ యువర్ ఆర్జే ప్రవళిక సైనింగ్ ఆఫ్ టుడే. అండ్ ఎస్, మీకోసం బ్యాక్ టు బ్యాక్ నంబర్స్ వచ్చేస్తున్నాయి, మంచి పాటలు వింటూ ఎంజాయ్ చేయండి మీ టైంని అండ్ హ్యాపీగా ఉండండి. దిస్ ఇస్ యువర్ ఆర్జే ప్రవళిక సైనింగ్ ఆఫ్ టుడే. టేక్ కేర్, బాయ్, కీప్ స్మైలింగ్, లవ్ యూ హైదరాబాద్.

ఎక్కినాడు ఎక్కినాడు ఎక్కినాడు ఎక్కినాడు అంతా.

0: Hey, did you hear what's happening in Hyderabad this weekend?
1: No, tell me. I don't want to miss out.
0: Then tune in to Vibrant Hyderabad on FM Rainbow 101.9, your one-stop show for all the city's events, concerts and cultural buzz.
1: That's so cool. So I'll know what's happening in Secunderabad too.
0: Absolutely. From food fest to film screenings, Vibrant Hyderabad keeps you plugged into the pulse of the Twin Cities.
2: Don't just live in Hyderabad. Celebrate it with Vibrant Hyderabad. Every day at 8 a.m.
3: Hello, dear listeners. మన లైఫ్ లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు. మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్ గా అనిపించవచ్చు. ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్ గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్ గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. At 7 p.m. every day, only on FM Rainbow 101.9.